ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 12వ తేదీ మంగళవారం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం ప్రణుదకాన్ని విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: శ్రోతలు ఇంతవరకు ఎంఎస్ రామారావు గానం చేసిన సుందరకాండ విన్నారు. ఇంతటితో ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుధ. ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో రాచమడుగు మణిగారి హితోక్తులు వింటారు.
1: అందం అంటే కేవలం తెల్లగా ఉండడం కాదు, ఆత్మవిశ్వాసంతో ఉండడమే నిజమైన అందం. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, మంచి మనసు, వారు మాట్లాడే ప్రేమపూర్వకమైన మాటలు వారిని నిజమైన అందవంతులుగా మారుస్తాయి. అందం అనేది వ్యక్తిగతం. ఒకరికి అందంగా అనిపించింది, మరొకరికి అందంగా అనిపించకపోవచ్చు. ఇది కేవలం బాహ్య రూపానికే పరిమితం కాకుండా అంతర్గత సౌందర్యాన్ని కూడా సూచిస్తుంది. కవి హృదయం ప్రకారం ఏది మనకు ఆనందాన్నిస్తుందో అదే అందం. ఈ విశ్వంలో ఎన్నెన్నో జీవులు, ఎన్నో వస్తువులు, దేని అందం దానికే గొప్ప. పువ్వుల అందం అందరినీ ఆనందపరుస్తుంది. ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి. ఆకుపచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, వైవిధ్యమైన జీవులు, కొండలు, లోయలు, ఇలా వివిధ ప్రదేశాలు చాలా అందంగా, మనోహరంగా కనిపిస్తాయి. మీ అందాన్ని ఇతరుల అందంతో ఎప్పుడూ పోల్చుకోకూడదు. ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించాలి. అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించాలి. అవి ప్రతిరోజు వ్యాయామం చేయటము, వేళ్లకు ఆహారం తీసుకోవటము, వేళ్లకు నిద్రపోవటము, ప్రతి చిన్న విషయాలకి టెన్షన్ పడకుండా ఉండడము, ఎక్కువగా స్ట్రెస్కి గురి కాకూడదు. అలాగే చర్మానికి హాని కలిగించే ఉత్పత్తులను వాడకుండా సహజ సిద్ధమైన చర్మ సౌందర్య ఉత్పత్తులనే వాడాలి. మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. అందం గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? నీ శరీరంలో ఉన్నది కాదు నిజమైన అందం. నిజమైన అందం అంటే నీ ఆలోచనలు, నీ మాటలు, నీ మంచి కర్మలు, నీ నడవడిక, నీ సంస్కారం, నీ చరిత్ర. జీవితంలో ఇవన్నీ ఉంటేనే అసలైన అందానికి పరిపూర్ణం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందమే ఆనందం అన్నాడు ఒక సినిమా కవి. ఆనందాన్ని కలిగించగలిగింది మాత్రమే అందమని ఎవరికి దేనివల్ల ఆనందం కలుగుతుందో చెప్పలేము. అందము చూసేవాళ్ల కళ్లల్లో ఉంటుందే కాని వస్తువులో కాదు. మనిషి మనసు స్వచ్ఛంగా ఉంటే అందంగా ఉన్నట్లు అనిపిస్తారు. అందాన్ని మనసుతో చూడవచ్చు, వినవచ్చు, తాకవచ్చు, అనుభవించవచ్చు కూడా. మనకు ఆనందాన్నిచ్చే ఒక పాట, ఒక మాట, ఒక వ్యక్తి ప్రవర్తన అన్నీ అందమే. అందంలో ఎక్కువ తక్కువలు ఉండవు. అందం గురించి ఒక చిన్న కవిత విందామా? చెట్టుకు పువ్వు అందం, మరుమల్లెకు తెల్లదనం అందం, మందార పువ్వుకి ఎర్రదనం అందం, ఆకాశానికి హరివిల్లు అందం, జాబిలికి వెన్నెల అందం, కరిమొబ్బులకు విరుజల్లు అందం, హరివిల్లుకు రంగులు అందం, నెమలికి నాట్యం అందం, చిలుకకు పలుకులు అందం, కోకిలకు గానం అందం, సెలయేరుకు గలగలలు అందం, సముద్రానికి అలలు అందం, నెలవంకలాంటి నీ నుదుటికి కుంకుమ అందం, నీ సోగ కన్నులకు కాటుక అందం, నీ వంపు సొంపులకు చీరకట్టు అందం, ఇంటి గడపకు

0: పసుపు కుంకుమలు అందం, ఇంటికి ఇల్లాలు అందం, ఇల్లాలికి ఊరిమి అందం, ఆకాశంలో సూర్యుడు చంద్రుడి కలలు పూల సువాసన భూమిపై పచ్చదనం ఎలా అందంగా ఉంటాయో, కళ్ళల్లో కాంతి మాట్లాడే మాటల్లో మాధుర్యం మనసులో దయా ఉంటే మనిషి కూడా అంతే అందంగా ఉంటాడు. నిజమైన అందం బయటి రూపంలో కాదు, అంతరంగంలో ఉంటుంది. అన్నమయ్య పరమాత్మలోని అద్భుత సౌందర్యాన్ని చూశాడు. స్వామివారి రూపం అలంకరణ తిరుమల కొండల అందాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించాడు. తులసీదాసుగారు తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి తన భార్య రత్నావళి మాటలతో వైరాగ్యం వైపు మళ్లి శ్రీరామ భక్తిలో లీనమయ్యి సుందరమైన రామనామ గానామృతం చేసి తరించాడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు లలితాదేవి యొక్క అద్భుతమైన రూప సౌందర్యాన్ని సౌందర్య లహరిలో వర్ణించాడు. ఇలా క్రమంగా మనిషి హృదయ సౌందర్యంతో చక్కటి క్రమశిక్షణతో సాధన చేసి పరిణతిని సాధించాలి. ఆత్మ సౌందర్యాన్ని మించిన గొప్ప సౌందర్యం లేదు. దానిని దర్శించి ముందుకు సాగటమే మానవ కర్తవ్యం.
1: శ్రోతలంతవరకు రాచమడుగు మణిగారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఇవాల్టి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు.

0: స్టిక్కర్లు.
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: పాడి పరిశ్రమలో విజయం సాధించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం తప్పనిసరి. అందులోనూ చూడి పశువుల యాజమాన్యం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈనిన తర్వాత పాలిస్తుంది. కృత్రిమ గర్భధారణ చేసిన 60 రోజులకు తప్పనిసరిగా చూడీ పరీక్ష చేయించాలి. తిరిగి కట్టుకు రానంత మాత్రాన పశువు చూడీది అనుకుని పరీక్ష చేయించడం మరవకూడదు. ముందుగా చూడీ పరీక్షలు నిర్వహించడం వల్ల ఒకవేళ చూలు లేకపోతే కారణాలు తెలుసుకొని చికిత్స చేయించవచ్చు. కృత్రిమ గర్భధారణ చేయించిన తేదీని రాసిపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తించుకోవడం వల్ల సకాలంలో చూడీ పరీక్ష చేయించవచ్చు. పశువు ఈనబోవు సమయాన్ని అంచనా వేయవచ్చు. ఆవుల్లో గర్భధారణ కాలం 9 నెలలు లేదా 270 నుంచి 290 రోజులు. అదే గేదెల్లో 10 నెలలు లేదా 310 నుంచి 330 రోజులు. కాబట్టి నెలలు నిండిన తర్వాత ఆ పశువును జాగ్రత్తగా చూస్తూ ఈనుటకు తగిన ఏర్పాట్లు చేయుటకు వీలవుతుంది. చూడీ పశువుల యాజమాన్యం చూసినట్లయితే చూడీ పశువులను ఎక్కువ దూరం నడిపించరాదు, పరిగెత్తించకూడదు, ఎత్తు ప్రదేశాలకు వెళ్ళనివ్వరాదు, బరువులు మోయించడం కానీ ఇతర వ్యవసాయ పనులు కానీ చేయించకూడదు. అలా చేస్తే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. పశువు 3-6 మాసాల చూడీ సమయంలో నట్టల నివారణ మందులు ఇవ్వాలి. పశువు ఈనటానికి 4 రోజుల ముందు నుంచి పొదుగును మృదువుగా మర్దనా చేయాలి. దీనివల్ల పొదుగు బాగా పెరుగుతుంది. పాల ఎగసేపును కూడా నివారించవచ్చు. పశువు ఈనుటకు 45 నుంచి 60 రోజుల ముందు పాలు పితకకుండా వట్టి పోనివ్వాలి. దీనివల్ల పొదుగులోని పూర్వ కణజాలం నశించి కొత్త కణజాలం ఏర్పడుతుంది. ఈనిన తర్వాత పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. పశువు నిండు చూలుతో ఉన్నప్పుడు మేతకు బయటకు పంపించరాదు. చూలుతో ఉన్న పశువులను ఎదలో ఉన్న ఇతర పశువులు కానీ ఆబోతులు కానీ ఎక్కకుండా

0: చూడాలి. చూడి పశువులను ఇతర పశువులతో కలపకుండా విడిగా ఉంచాలి. అక్కడ నేల జారే విధంగా ఉండరాదు. చూడి పశువులు బయటకు వెళ్ళే మార్గం విశాలంగా ఉండాలి. ఇక చూడి పశువుల మేపు చూసినట్లయితే పచ్చిమేత సమృద్ధిగా ఇవ్వాలి. చూడి దశలో పశువుకు దాని శరీర పోషణ, గర్భంలోని పిండం అభివృద్ధికి కూడా పోషక పదార్థాలు అవసరం. ఈ దశలో అదనంగా మేత దానా ఇవ్వాలి. చివరి 2 మాసాల చూడిలో పశువుకు 1 కిలో దానా, 30 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం అదనంగా ఇవ్వాలి. ఈనబోవు పశువుల్లో కనిపించే లక్షణాలు చూసినట్లయితే నెలలు నిండిన పశువు నెమ్మదిగా నడుస్తుంది, పొదుగు బాగా పెరుగుతుంది. తొలిచూలు పశువుల్లో పొదుగు 4వ నెల నుంచే పెరగటం ప్రారంభిస్తుంది. పొదుగును గమనించడం ద్వారా పశువు చూడిదని గ్రహించవచ్చు. 6వ నెల నుంచి పొదుగు పెరిగి విశాలమవడం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదే పలు ఈతల పశువుల్లో ఈనటానికి 2 వారాల ముందు మాత్రమే పొదుగు పెరుగుతుంది. తొలిచూలు పశువుల్లో 4వ నెల నుంచే చన్నులు పిండినప్పుడు జిగురుగా తేనె వంటి ద్రవాన్ని గమనించవచ్చు. ఇది పశువు ఈనే ముందు పసుపు పచ్చని ముర్రపాలుగా మారుతుంది. పశువు ఈనటానికి కొద్ది రోజుల ముందర మడి పెంచుతుంది. ఇలా 2 నుంచి 6 ఇంతల వరకు పెరుగుతుంది. మక్కులు జారుతాయి. ఆహారం తీసుకొనుట మందగిస్తుంది. నిమ్లో ఈనుతుందో చెప్పలేం. కానీ సాధారణంగా పశువుల్లో రాత్రివేళ లేదా తెల్లవారుజామున ఎక్కువగా ఈనడం గమనించవచ్చు. ఈనే లక్షణాలు కనిపించిన వెంటనే పశువును వేరే పాకలో శుభ్రమైన వరిగడ్డి పరిచి ఉంచాలి. రాత్రివేళ తరచూ గమనిస్తూ ఉండాలి. లేకపోతే అప్పుడు పుట్టిన దూడను కానీ లేదా మాయను కానీ కుక్కలు లాక్కెళ్ళి పోయే ప్రమాదం ఉంది. లేదా మాయను తల్లి పశువు తినివేయడం కూడా జరగవచ్చు. సాధారణంగా పశువులు ఈనేటప్పుడు ఎటువంటి సహాయం లేకుండానే ఈనుతాయి. అయినా కనిపెట్టుకొని ఉండటం వల్ల ఒక్కోసారి దూడ అడ్డం పడినప్పుడు లేదా వెనక కాళ్ళు వచ్చినప్పుడు వెంటనే పశువైద్యుని సహాయం తీసుకొని దూడకు తల్లికి ప్రాణాపాయం లేకుండా చూడవచ్చు. నొప్పులు మొదలైన 2 గంటల్లోగా పశువు ఈనాలి. ఒకవేళ ఈనకపోతే పశువైద్యుణ్ణి సంప్రదించాలి. అంతేకాని దూడను లాగటానికి ప్రయత్నించకూడదు. ఇతరులను చేతులు పెట్టనివ్వరాదు. ముందరి కాళ్ళు తల బయటికి వస్తే ఆందోళన పడనవసరం లేదు. తల, ఒక కాలు లేదా తల మాత్రమే లేదా కాళ్ళు మాత్రమే వస్తే ఈనటం కష్టం. అటువంటప్పుడు వెంటనే వైద్యుని సహాయం తీసుకోవాలి. ఈనిన వెంటనే దూడకు జున్నుపాలు తల్లి దగ్గర తాగించాలి. దీనివల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోను ఉత్పత్తి అయ్యి మాయ కూడా సకాలంలో విడుదల చేస్తుంది. కొందరు రైతులు ఈనిన పశువు మాయ వేయలేదని దూడను పాలు తాగనివ్వరు. ఇది చాలా పొరపాటు. ఈనిన 24 గంటల్లోగా మాయ వేయకపోతే వైద్యుల సహాయం తీసుకోవాలి. ఈ విధంగా యాజమాన్య పద్ధతులను పశుపోషకులు సక్రమంగా పాటించి అమలు చేస్తే ఆ పశువు ఆరోగ్యవంతమైన దూడకు జన్మనిచ్చి పుష్కలంగా పాలిస్తాయి. పాడి పశువుల పోషణ లాభసాటిగా ప్రయోజనకరంగా ఉంటుంది.
1: పొలం పనులు విన్నారు. ఇంతటితో ఇవాల్టి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ప్రస్తుతం ఈ మే నెలలో రైతులు భూసార పరీక్షలు అనేటివి చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యవసాయ అధికారులు కానీ, వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ, మరి వ్యవసాయ అధికారులతో కానీ, వ్యవసాయ విస్తరణ అధికారులతో కానీ మీరు మీ యొక్క భూసార పరీక్షలు చేయించుకొని మీ

సరని పెంచుకోవాలని తెలియజేస్తున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సాం రాష్ట రాజధాని గౌహటీకి చేరుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గౌహటీలో జరగనున్న హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈనాడు ప్రైవేట్ సెక్టర్ లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావలసిన నిధులను 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏ మాత్రం నిధుల లోపం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది.
0: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడకుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హాల్ట్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్టంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం నిన్న సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామానాయుడు వివరిస్తూ,
2: ఒక మంచి డేట్ టు టైమ్ తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కి జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పిఎం కేఎస్వై ఏదైతే ఉందో, RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివలసింది కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు 2 విడతలుగా ఈ రోజు

0: నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ విడత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేత కార్మికులకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. చేనేత సహకార సంఘాలకు కేటాయించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలియజేస్తూ,
1: ఆఫ్కోలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్ని రాసి ఇవ్వండి, ఖచ్చితంగా దాన్ని కూడా మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లివరీ కూడా మేము కొంటాం. అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి, మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లివరీ ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. మరి యాన్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
0: సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854వ సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్దంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలందించారు. రాత్రి సమయాలలో కూడా గాయపడ్డ సైనికులకు నూనె దీపం సహాయంతో వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5 గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నెల్లూరుకి చెందిన బి వనజకుమారి, విజయనగరానికి చెందిన సిఆర్ శంషేర్, మచిలీపట్నానికి చెందిన కె సుగంతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లాకు చెందిన కె సావిత్రులను పరిశోధన, బోధన, రోగుల సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక సభకు హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని సామూహిక ప్రతిజ్ఞ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గతంలో సూచించారు. గవర్నర్ సూచనల మేరకు సభ నిర్వహించి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీసెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార విరాలు. ఈరోజు ప్రసారమై

ఏ మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కాంతరికలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమంతుని వైభవం, ఈ అంశం గురించి డాక్టర్ కె చంద్రమౌళిని గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంత్రికలు కార్యక్రమంలో. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం, 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో బాలభారతి హైస్కూల్ బుధవారపేట కర్నూలు విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11:00 వివేక్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివేక్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివేక్ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 వివేక్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఈరోజు సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం, అనంతరం సంధ్యారాగం. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి, 6:20 రేపు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు, 6:25 అభిరుచి కుటుంబ సంక్షేమ గీతం బృందగానం వింటారు ఈరోజు రాత్రి 7:00, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో మల్లె సాగు యాజమాన్యంపై ప్రత్యేక కార్యక్రమం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 తుంగభద్ర కథలు, 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఈరోజు రాత్రి 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం, 10:00 ఏకచిత్రం గానం శీర్షికన శక్తి చిత్రం నుంచి పాటలు వింటారు. ఇక ఎప్పటిలాగే ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం ఈరోజు రాత్రి 10:30, 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జాతీయ వనరులపై పడే భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో మనమందరం కలిసికట్టుగా మన విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही, पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव. अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता. आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें.
0: వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా మన గ్రామాల్లోని, నగరాల్లోని, దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయగలుగుతామని ఆయన అన్నారు. గత దశాబ్దాల్లో దేశం యుద్దం లేదా మరేదైనా పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపైన, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారం గురించి చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నగరంలోని ఖానాపాడా ఏరియాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ ప్లే గ్రౌండ్లో జరిగే కార్యక్రమంలో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి 2 అసోం గణ పరిషత్, బీపీఎఫ్ పార్టీల నుంచి 1 చొప్పున మొత్తం 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 2వ సారి కాగా, అసోంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇది వరుసగా 3వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. భారతీయ జనతా

0: பட்டி அசோம் கண பரிஷத் போடோலேண்ட் பீப்புள்ஸ் ஃப்ரண்ட்தோ கூடிய ఎన్డీఏ கூட்டமி 126 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న న్యూఢిల్లీలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా స్టాక్ అయిపోయినట్లు నివేదికలు అందలేదని చెప్పారు. గత 3 రోజుల్లో 14 లక్షల సిలిండర్ల బుకింగ్ల కాను 26 లక్షల కంటే ఎక్కువ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా, కార్ పూలింగ్ ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చేసిన విన్నపాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
1: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं.
0: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి దేశంలో ఎరువుల నిల్వలు 51% పైగా ఉన్నాయని, సంక్షోభం తర్వాత కూడా ఎరువుల దేశీయ ఉత్పత్తి దిగుమతులు 76.78% నమోదయ్యాయని చెప్పారు.
2: For the season of Kharif 2026, the stock is more than 51%. The fertilizer stock is comfortable and the MRP of major fertilizer remains very much the same. The domestic production and import of fertilizer after the crisis period has been 76.78 and the imports that have reached our shores is 19.94 LMT. So a total of 97 lakh metric ton of fertilizer has been added to the availability after the crisis situation.
0: దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోషోను కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, సరిహద్దుల అవతల నుంచి ఎదురయ్యే ఎటువంటి దుశ్చర్యలైనా తిప్పికొట్టేందుకు మన దేశం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న ఆయన, భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని, ఇకపైన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధాని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ఈనాటి కాంతిరేకలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమంతుని వైభవం ఈ అంశం గురించి డాక్టర్ కర్ణటి చంద్రమౌళిని గారి ప్రసంగం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి. ముందుగా పత్రికా సమాచారం, వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: పత్రిక సమాచారం. ప్రజా సమస్యలను నిర్ణీత గడువు దాటకుండా వేగంగా పరిష్కరించాలని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి సమస్యలు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి దరఖాస్తును పరిశీలించి పెండింగ్లో లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు స్వయంగా దరఖాస్తులతో దారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రీఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని సూచించారు. ఎట్ టు ప్యూల్ అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పోలీసులకు 94 ఫిర్యాదులు అందాయి. ఏఎస్పీ హుసేన్ పీరా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులను చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఇదిలా ఉండగా ఫిర్యాదుల్లో ప్రధానంగా తన కుమారునికి సబ్స్టేషన్లో కాంట్రాక్ట్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇలాగా కొన్ని సమస్యలు వచ్చాయి, వీటిని వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే

0: మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు. అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈ ఏపీ పరీక్షలు నిన్న ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 20వ తేదీ వరకు ఈ ఆన్లైన్ పరీక్షలు కొనసాగుతాయి. ఈ నెల 12-18 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ పరీక్షలు, ఈ నెల 19 నుంచి 20వ తేదీ వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా ఏపీఈ ఏపీ సెట్ 2026 ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ఫోటోస్టాట్ ఇంటర్నెట్ సెంటర్లు బంద్ చేయాలని కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. జేఎన్టీయూ కె వీసీ ఆదేశాల మేరకు పరీక్షల జరిగే తేదీల్లో ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద సెంటర్లు మూసి ఉంచాలని ఆయన ఆదేశించారు.
2: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
3: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
5: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ కడప కార్యాలయంలో నిన్న జరిగిన పదోన్నతుల కౌన్సిలింగ్లో 4 స్టాఫ్ నర్సులు హెడ్ నర్స్ స్థానాలు పొందారు. కర్నూలు జీజీహెచ్కు చెందిన ఏ సుభాషిని స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్సుగా పదోన్నతి పొందారు. ఆలూరు సిహెచ్సిలో పనిచేస్తున్న శైలజ, కర్నూలు జీజీహెచ్కు, కడప జిల్లా మైదుకూరులో పనిచేస్తున్న దీవనంబ, నంద్యాల జీజీహెచ్కు హెడ్ నర్సులుగా పదోన్నతి పొందారు. అనంతపురం జీజీహెచ్కు చెందిన జయశ్రీ కర్నూలు స్టేట్ ఇన్స్టిట్యూట్కు హెడ్ నర్సుగా పదోన్నతి పొందారు.
9: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
10: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
9: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: కల్లు చిత్రం నుంచి ఒక పాట విన్నారు. ఇప్పుడు వినండి. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమంతుని వైభవం ఈ అంశం గురించి డాక్టర్ కర్నటి చంద్రమౌళిని గారి ప్రసంగం.
1: హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్టః ఫల్గుణసకః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవ

शतः तस्य मृत्यु भयं नास्ति सर्वत्र विजयी भवेत्। అంజనీపుత్రుడు శివాంశతో జన్మించిన పవనసుతుడు మహాబలశాలి బుద్ధిమంతుడు వానర శ్రేష్ఠుడు రామభక్తుడు చిరంజీవి శ్రీ హనుమంతుల వారికి జన్మదిన శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో భక్తి శక్తి వినయం సేవాభావానికి ప్రతీకగా నిలచిన మహనీయుడు హనుమంతుడు. భగవంతుని సేవకై తన జీవితమాసాంతం అంకితం చేసిన ఆ మహావీరుని జన్మదినాన్ని హనుమ జయంతిగా ఘనంగా జరుపుకుంటారు. లోక వ్యవహారంలో హనుమ జయంతి అని ప్రస్తావిస్తున్నప్పటికీ హనుమ చిరంజీవి కాబట్టి జయంతి అని కాకుండా జన్మదినం అనడమే సబబుగా ఉంటుంది. ఈ పర్వదినం భక్తులలో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని భక్తిని పెంపొందించే పవిత్ర సందర్భంగా భావించబడుతుంది. హనుమంతుడు కేవలం వానరవీరుడు మాత్రమే కాదు, ఆయన భక్తి పరాకాష్ఠకు జ్ఞానానికి వినయానికి అపారమైన శక్తికి నిలువెత్తు ప్రతిరూపం. రామకార్యానికి అంకితమైన జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానమే హనుమంతుని పరిపూర్ణ జీవితం. హనుమ జయంతి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు అంజనాదేవి కేసరుల పుత్రునిగా వాయుదేవుని అంశతో హనుమంతుడు జన్మించాడు. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి నాడు కూడా హనుమ జయంతిని

జరుపుకుంటారు. రామాయణంలో హనుమంతుని పాత్ర కేవలం ప్రభువుకు ఒక సహాయకుడిలా కాకుండా ఒక ఆదర్శ పురుషునిలా భాసిస్తుంది. హనుమ ముక్తి ప్రదాత, ఆయన చిరంజీవి. అంటే ఆయన ఎల్లప్పుడూ సజీవంగా ఉండి తనను నమ్మిన భక్తులను రక్షిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుని సంకటమోచనుడు అని పిలుస్తారు. అంటే కష్టాలను తొలగించేవాడు. భయం, నిరాశ, ఆత్మవిశ్వాస లేమి కలిగినప్పుడు హనుమంతుని స్మరణ మనసుకు ధైర్యాన్ని ఇస్తుందని భక్తులు నమ్ముతారు. హనుమ అరిషడ్వర్గ జేత. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను జయించినవాడు కాబట్టి ఆయనను ఆరాధించడం వల్ల మనోనిగ్రహం లభిస్తుంది. హనుమ ఆరాధనతో శని దోషం వల్ల, శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు తొలగి ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. హనుమ జయంతి రోజున భక్తులు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. హనుమాన్ చాలీసా, సుందరకాండల పారాయణం చేస్తారు. ఆ రోజున హనుమంతుని స్మరించుకుంటే భయం తొలగి ధైర్యం కలుగుతుందన్నది నిశ్చయం. హనుమ జయంతి మనకు చాలా గొప్ప సందేశాలను ఇస్తుంది. భక్తి ఉంటే అసాధ్యం అనేదే లేదు. వినయం అతి గొప్ప గుణం. సేవే నిజమైన జీవితం. ఇక హనుమంతుని శక్తి యుక్తులను అవలోకిద్దాం. హనుమంతుడు బలానికి మాత్రమే కాదు, బుద్ధికి కూడా ప్రసిద్ధుడు. ఆయనలోని శక్తి యుక్తులు ప్రతి మనిషికి ఆదర్శం. వాయుదేవుని అనుగ్రహంతో జన్మించిన ఈ వాయుపుత్రుడు చిన్ననాటి నుంచే అపారమైన బలం, చురుకుదనం మరియు జ్ఞానాన్ని ప్రదర్శించాడు. సూర్యుని పండుగ భావించి ఆకాశంలోకి ఎగిరిన కథ ఆయన అసాధారణ శక్తికి ఉదాహరణ. తన అపారమైన బలంతో సముద్రాన్ని దాటి లంకకు చేరడం ఆయన శౌర్యానికి గొప్ప ఉదాహరణ. సాధారణ మనిషి ఊహించలేని కార్యాన్ని ఆయన భక్తి బలంతో సాధించాడు. తన కొరకు తాను ఏమీ చేసుకోని నిస్వార్థ కార్యదక్షాపరుడు, అతి సమర్థవంతుడు మన హనుమంతుడు. ఒకచో

ఉంచు ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. భర్తృహరి సుభాషితం చెప్పినట్టుగా ప్రభువు అప్పజెప్పిన కార్యాన్ని పూర్తి చేయడానికి సముద్రాన్ని లంఘించడానికి రామబాణంలా దూసుకుపోయాడు. పని పూర్తి చేసేంత వరకు ఎక్కడా ఆగనైనా ఆగలేదు. ఆహారం తీసుకోవాలని అనుకోలేదు, ఆకలిని తీర్చుకోవాలని అనుకోలేదు, శారీరక అలసట తీరేందుకు విశ్రాంతిని తీసుకోలేదు. చుట్టూ ఎన్ని ఫలవృక్షాలు కనిపిస్తున్నా వాటిపైకి దృష్టి సారించనూ లేదు. మైనాకుడు ఆతిథ్యాన్ని స్వీకరించమని అభ్యర్థించినా కేవలం చేతితో తాకి స్వీకరించినట్టే భావించమని ముందుకు దూసుకుపోయాడు. తన బుద్ధి చాతుర్యంతో లంకలో ప్రవేశించినప్పుడు తన రూపాన్ని చిన్నదిగా మార్చుకొని రాక్షసులకు కనిపించకుండా సీతమ్మను వెతికాడు. అవసరానికి అనుగుణంగా ప్రవర్తించడం ఆయన తెలివితేటలకు నిదర్శనం. ఎంతో ధైర్యంతో రావణాసురుని సభలో ఏమాత్రం తొనుకు బెనుకు లేకుండా శత్రువుకే ధర్మాన్ని బోధించాడు. నిజం కోసం నిలబడే ధైర్యం హనుమంతుని మహోన్నత లక్షణం. అత్యంత వినయంతో అపార శక్తియుక్తులు ఉన్నప్పటికీ తన విజయాలన్నీ శ్రీరాముని కృపగానే భావించాడు. నేను సేవకుడిని అనే భావన ఆయనను మరింత గొప్పవాణ్ణి చేసింది. ఉత్కృష్టమైన భక్తితో తన జీవితమంతా శ్రీరాముని సేవకే అంకితం చేశాడు. ఆయన భక్తి నిష్కామమైనది, నిర్మలమైనది. అవతార సమాప్తి వేళ శ్రీరామచంద్రుడు

అయ్యు నదిలో ప్రవేశించే ముందు తనను అనుసరిస్తున్న వేలాది మంది అనుచరులతో పాటు హనుమ కూడా వస్తాడేమో అని అడుగగా, తాను సృష్టి ఉన్నంత వరకు రామనామ గానం చేస్తూ తరిస్తూ ఉంటానని చెప్పడంలో తన అత్యంత గొప్పదైన భక్తి తత్పరతను మనం గమనించవచ్చు. రామాయణ పారాయణం ఎప్పుడు చేస్తున్నా ఒక ఆసనం హనుమ కోసం వేసి ఉంచాలి, వారు తప్పక విచ్చేస్తారు. అందరికన్నా ముందుగా వచ్చి అందరికన్నా చివరగా ఆనంద బాష్పాలతో నిష్క్రమిస్తారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, అంటే ఎక్కడైతే శ్రీరామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ హనుమంతుడు అదృశ్య రూపంలో ఉండి ఆనందాశ్రువులను రాల్చుతూ ఉంటాడట. కాశీలో జరిగిన ఒక అద్భుతం తెలుసుకుందాం. వారణాసిలో తులసీదాసు రామకథను చెబుతుండగా ప్రతిరోజు ఒక వృద్ధుడు అందరికన్నా ముందుగా వచ్చి నిశ్శబ్దంగా వినేవాడట. అందరూ వెళ్ళిపోయాక చివరలో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వెళ్ళేవాడట. ఆ వృద్ధుడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ హనుమంతుల వారే అని తెలుసుకొని తులసీదాసు భావోద్వేగానికి గురయ్యారట. ఇక హనుమ శక్తియుక్తుల గురించి గమనిస్తే హనుమంతుని శక్తి అనంతం, అప్రతిహతం. ఆయన కేవలం శారీరక బలవంతుడు మాత్రమే కాదు, బుద్ధిబలంలోనూ అగ్రేసరుడు. అణిమ, మహిమ, గరిమ వంటి అష్ట సిద్ధులు ఆయనకు కరతలామలకం. అవసరమైనప్పుడు కొండంత దేహాన్ని పెంచగలడు, సూక్ష్మమైన రూపాన్ని ధరించగలడు. హనుమంతుడు చతుర్వేద పండితుడు, నవ వ్యాకరణ పండితుడు. శ్రీరాముడు మొదటిసారి హనుమంతుని కలిసినప్పుడు ఆయన మాట తీరు చూసి ఇతడు గొప్ప విద్వాంసుడు అని లక్ష్మణస్వామితో అన్నారట. హనుమ అసాధ్య సాధకుడు. సముద్రాన్ని లంఘించడం, ఏకంగా సంజీవని పర్వతాన్నే తీసుకురావడం, సూర్యుణ్ణి ఫలంగా భావించి పట్టుకోబోవడం ఆయన అపార శక్తికి నిదర్శనాలు. హనుమ ఎంతటి బలవంతుడో తెలుసుకోవాలనుకుంటే లంకానగరంలో రాక్షస సంహారం చేసే సమయంలో 8,000 మంది కింకరులను తన ముష్టి ఘాతాలతో సంహరించిన వేళ ఆ రాక్షసుల దేహాలు నువ్వుల గింజలంత ముక్కలై పడ్డాయట. అతి బలవంతుడైన హనుమంతుడు రావణుని సైతం చంపగల పరాక్రమవంతుడే. అయితే అది రామకార్యం కనుక ఆ పనికి తాను పూనుకొనలేదు. భక్తికి పరాకాష్ట హనుమ అనేందుకు మరో నిదర్శనం. ఒకసారి సీతమ్మ ఎంతో అనురాగంతో ముత్యాల హారాన్ని బహూకరించగా ప్రతి ముత్యాన్ని కొరికి చూసి రాముడు లేనిది ఏదీ తనకు అక్కరలేదని చెబుతూ తన హృదయాన్ని చీల్చి అందులో కొలువై ఉన్న సీతారాములను చూపిన భక్తాగ్రేసరుడు మన హనుమంతుడు. ఇక సింధూర ప్రాశస్త్యం గురించి ప్రస్తావిస్తే హనుమంతునికి సింధూరం ఎంతో ప్రీతికరం అని పురాణ కథలు చెబుతాయి. సీతమ్మ తన నుదుట సింధూరం పెట్టుకోవడం చూసి అలా పెట్టుకోవడం శ్రీరాముని ఆయురారోగ్య సంక్షేమం అని తెలుసుకున్న హనుమంతుడు తన శరీరమంతా సింధూరం అలదుకున్నాడని రామభక్తులందరికీ విదితమే. అందుకే హనుమంతునికి సింధూరంతో అభిషేకం చేస్తారు. ఇక సుందరకాండ విశేషాలను గమనిద్దాం. రామాయణంలోని 7 కాండలలో సుందరకాండ అత్యంత పవిత్రమైనది మరియు ప్రత్యేకమైనది. దీనికి ఆ పేరు రావడానికి కారణం హనుమంతుని అసలు పేరు సుందరుడు కావడమే. హనుమంతుని విశ్వరూప సందర్శనమే సుందరకాండ వైశిష్ట్యం. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథా, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిహి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. వాల్మీకి విరచిత రామాయణ కావ్యం బహుసుందరమైనది. ఇందులోని కావ్యనాయిక, కావ్యనాయకుడు అయిన సీతారాములు అతి సుందరులు. రామాయణ గాథ అతి సుందరమైనది. హనుమంతులవారు బహుసుందర రూపులు.
అసలు రామ

సుందరమో సుందరమంటూ కానిది ఏముంది గనుక? సుందరకాండలోని ఆధ్యాత్మిక సందేశాలను తరచి చూసినట్లయితే ముందుగా సముద్రలంఘన సన్నివేశం, ఇది ఆత్మవిశ్వాసానికి చిహ్నం. సముద్రం మన జీవితంలోని కష్టాలను సూచిస్తుంది. హనుమంతుడు దానిని దాటినట్లే మనం కూడా ధైర్యంతో సమస్యలను అధిగమించగలమనే సందేశం ఇందులో దాగి ఉంది. ఇక లంకా ప్రవేశం, ఇది చతురతకు ప్రతీక. శక్తి ఉన్నవాడు మాత్రమే కాదు, పరిస్థితులకు తగ్గట్టు ఆలోచించేవాడే విజయం సాధిస్తాడని ఈ ఘట్టం తెలియచేస్తుంది. ఇక సీతాదేవి దర్శనం, ఈ సందర్భం భక్తికి పరాకాష్ఠ. ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యాన్ని మరవకూడదనే పాఠం ఇందులో ఉంది. హనుమంతుడు ఎన్నో అడ్డంకులు ఎదురైనా తన ధర్మాన్ని మాత్రం వదల్లేదు. ఇక లంకాదహనం, ఇది అధర్మంపై సాధించిన ధర్మ విజయం. అహంకారం, దుర్మార్గం చివరికి నశిస్తాయని ఈ సంఘటన చెబుతుంది. మిగిలిన కాండలు రాముని వేదననో యుద్ధాన్నో వివరిస్తే రామాయణంలో సుందరకాండ మాత్రం హనుమంతుని విజయాన్ని, ఆశయాన్ని, కార్యసిద్ధిని వివరిస్తుంది. అసలు రామాయణంలోనే అత్యంత పవిత్రమైన భాగంగా సుందరకాండను భావిస్తారు. ఈ కాండ హనుమంతుని వీరత్వం, భక్తి, బుద్ధి కుశలత మరియు కార్యదక్షతను కళ్ళకు కట్టినట్టుగా సాక్షాత్కారింపజేస్తుంది. ఈ కాండ హనుమంతుని వీరత్వం, భక్తి, బుద్ధి కుశలత మరియు కార్యదక్షతను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. భక్తుల విశ్వాసం ప్రకారం సుందరకాండ పారాయణం చేస్తే మనోధైర్యం పెరుగుతుంది, కష్టాలు తొలగుతాయి, ఆత్మవిశ్వాసం కలుగుతుంది, కుటుంబంలో శాంతి నెలకొంటుంది, భక్తిభావం ఇనుమడిస్తుంది. సుందరకాండలోని ప్రతి శ్లోకం జీవనోపదేశంతో నిండి ఉంటుంది. కష్టకాలంలో ధైర్యంగా నిలబడటానికి ఇది ప్రేరణనిస్తుంది. హనుమ జయంతి మనకు భక్తి మార్గాన్ని గుర్తు చేసే పవిత్ర పర్వదినం. అలాగే సుందరకాండ మనిషికి ధైర్యం, విశ్వాసం, కార్యదీక్ష నేర్పించే ఆధ్యాత్మిక గ్రంథం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. వాల్మీకి మహర్షి రామాయణంలోని ప్రతి కాండకు నిర్ణయించిన శీర్షిక అందులోని కథను సూచిస్తుంది. అయితే ప్రత్యేకమైన శీర్షికను కలిగిన కాండ ఒక్క సుందరకాండ మాత్రమే. ఇందులోని నామౌచిత్యాన్ని మనం పరిశీలించినట్లయితే మానవులకు అన్నిటికన్నా అతి పెద్ద భయం మృత్యు భయం. ఆ భయాన్ని స్మరించినంత మాత్రానే తొలగిస్తారు హనుమవారు. 10 నెలల తీవ్ర మానసిక వేదన తర్వాత సీతారాముల చిరు నగవుకు కారణమయ్యారు హనుమ. ఋష్యముఖ పర్వతంపై తన అన్న వాలి భయంతో తలదాచుకున్న సుగ్రీవుని కడకు రామ లక్ష్మణులను భుజాలపై ఎక్కించుకొని తీసుకువచ్చి అతని సమస్యలన్నీ తొలగించడమే కాక కిష్కిందను ఏలే విధంగా దోహదపడ్డాడు హనుమ. ఇచ్చిన గడువు ముగిసి ప్రభువు ఆజ్ఞాపించిన పనిని పూర్తి చెయ్యలేదన్న వేదనతో శరీరాలను త్యజించాలనుకున్న వానరుల బాధను తీర్చేందుకు శతయోజనాల సముద్రాన్ని దాటి లంకను చేరాడు హనుమ. రాక్షస స్త్రీల హింసను భరించలేని సీతమ్మ ఆత్మహత్యకు పూనుకుంటున్న సమయంలో రామనామ గానాన్ని వినిపించి ఆమె ప్రాణాలను నిలబెట్టాడు హనుమ. సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి బ్రహ్మాస్త్ర ప్రభావంతో మృత్యువాత పడ్డ కోట్లాది వానరాలను తిరిగి బ్రతికించాడు హనుమ. మనోవేగంతో పయనించి నందిగ్రామం చేరుకుని రాముని ఆగమనాన్ని తెలిపి భరతుని ప్రాణాలను నిలబెట్టాడు హనుమ. ధైర్యానికి మారుపేరుగా నిలచి సముద్రం దాటేటప్పుడు ఎదురైన సురస, మైనాక, సింహిక వంటి అడ్డంకులను హనుమంతుడు తన బుద్ధిబలంతో, పరాక్రమంతో అధిగమించిన తీరు లౌక్యానికి, సమయస్ఫూర్తికి నిదర్శనాలు. సీతావియోగంతో విలపిస్తున్న రాముని ప్రాణాలను దృష్టా సీతా అన్న ఒక్క మాటతో నిలబెట్టిన ఘట్టం మాటకున్న మహత్తును నిరూపిస్తుంది. హనుమంతుడు మనకు నేర్పే పాఠం ఒక్కటే, ఎంత బలం శక్తి ఉన్నా కూడా వినయంగా ఒదిగి ఉండమని, భక్తితో అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయమని. మన జీవితంలో కూడా హనుమంతుని వంటి నిబద్ధత, సేవాభావం, ధైర్యం, వినయం ఈ లక్షణాలు ఉంటే ఏ లక్ష్యాన్నైనా సులభంగా సాధించగలం. సరే, మనం ఇప్పుడు

హనుమ పంచముఖ అవతార వైభవాన్ని, ఆ అవతారం దాల్చడం వెనుక గల విశిష్టమైన నేపథ్యాన్ని తెలుసుకుందాం. అహిరావణుడు అనే రాక్షసుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి పాతాల లోకానికి ఎత్తుకుపోయినప్పుడు వారిని రక్షించడానికి హనుమంతుడు ఈ రూపాన్ని ధరించాడు. ఆ 5 ముఖాలలో హనుమ తూర్పుముఖం, నరసింహ దక్షిణముఖం, గరుడ పశ్చిమముఖం, వరాహ ఉత్తరముఖం మరియు హయగ్రీవ ఊర్ధ్వముఖం. ఈ 5 ముఖాలు 5 దిక్కులను రక్షిస్తూ భక్తులకు సర్వతోముఖ రక్షణను కల్పిస్తాయని ఐతిహ్యం. ఇక చివరగా హనుమంతుని ఆరాధనలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రాచుర్యం పొందిన కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మననం చేసుకుందాం. ముందుగా కార్యసిద్ధి శ్లోకం. ఏదైనా ముఖ్యమైన పని మీద బయలుదేరేటప్పుడు లేదా విజయం కావాలనుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తారు.

శ్రీరామేభ్యః. దీని అర్థం ఏమిటంటే, శ్రీరామునికి లక్ష్మణునికి, జనకనందిని అయిన సీతాదేవికి, అలాగే రుద్రుడు, ఇంద్రుడు, యముడు, వాయుదేవుడు, చంద్రుడు, సూర్యుడు మరియు మరుద్గణములకు నమస్కరిస్తున్నాను అని. హనుమంతుడు లంకలో సీతమ్మను వెతికే ముందు ఈ శ్లోకాన్ని పఠించాడట. ఇక హనుమంతుని స్వరూపాన్ని, గుణాలను వర్ణించే అత్యంత ప్రసిద్ధమైన ధ్యాన శ్లోకం.

దీని అర్థం ఏమిటంటే మనసు వంటి వేగం కలవాడు, వాయుదేవునితో సమానమైన వేగం కలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానర సైన్యానికి ముఖ్యుడు, మరియు శ్రీరామ దూత అయిన హనుమంతునికి తల వంచి నమస్కరిస్తున్నాను అని. ఇక శక్తి మరియు రక్షణ కోసం పఠించే శ్లోకం. భయం కలిగినప్పుడు మానసిక ధైర్యం కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తారు. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. దీని అర్థం ఏంటంటే అంజనాదేవికి ఆనందాన్ని కలిగించేవాడు, జానకీదేవి శోకాన్ని పోగొట్టినవాడు, వానరులకు ప్రభువు, రావణుని కుమారుడైన అక్షకుమారుని సంహరించినవాడు, మరియు లంకకు భయంకరమైన వాడు అయిన వీర హనుమంతునికి వందనం చేస్తున్నాను అని. ఇక అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చెయ్యగల సాధనా శ్లోకం ఇది. కష్టమైన పనులను పూర్తి చేయడానికి అద్భుతంగా ఉపకరిస్తుంది.

దీని అర్థం ఏంటంటే, అసాధ్యమైన పనులను సాధించే ఓ స్వామి, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అంటే లేదు అని అర్థం. దయాసముద్రుడవైన ఓ రామదూత, నా కార్యమును నెరవేర్చిపెట్టు ప్రభు అని. ఇక భక్తి మరియు జ్ఞానం కోసం పఠించే శ్లోకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్ భవేత్. దీని అర్థం ఏంటంటే, హనుమంతుని స్మరించడం వల్ల బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం కలిగి భయం తొలగి ఆరోగ్యం, చురుకుదనం మరియు వాక్చాతుర్యం కలుగుతాయి అని. ఇక చివరగా ఆంజనేయ దండకంలోని ముఖ్యమైన పంక్తులివి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం. ఈ శ్లోకాలను నిత్యం పఠించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రీరామదూతం శరణం ప్రపద్యే అన్న భావనతో జపిస్తే

శ్రోతలు, ఇంతవరకు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమంతుని వైభవం ఈ అంశం గురించి డాక్టర్ కర్నిటి చంద్రమోహిని గారి ప్రసంగం విన్నారు.

0: జగదేక వీరుడు అదిలోక సుందర చిత్రం నుంచి పాటను విన్నారు.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
0: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని

0: పోగొట్టుకుంటారు.
1: ఆర్బీఐ అంటుంది
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
4: ఉంది సార్.
3: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
4: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
3: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
4: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
5: ఇరనా
4: 4
5: ఇరనా.
4: ఉండప్పా, వదిలేసు.
3: 50 లక్షలు
4: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
3: ఆ మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
4: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
5: ఇరనా. ఉండు ఇరనా.
4: ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
3: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
4: చెప్పప్పా. ఫోన్ కట్ చేసి, నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
5: ఈరన్నా నీకు బ్యాంకులో డబ్బులున్నాయా?
4: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
5: అందుకోసం ఫోన్ చేసింది.
4: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
5: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
4: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపలా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
5: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
4: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
6: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
7: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
6: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
8: చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం లేడీ ఆఫ్ ది ల్యాంప్గా చరిత్రకెక్కిన ఫ్లోరెన్సీ నైటింగేల్ జన్మదినం 12 May జరుపుతారు. యుద్దాల్లో గాయపడిన సైనికులకు ఎంతో ప్రేమగా వైద్య సేవలందించిన నైటింగేల్ రాత్రులంతా చీకటిలో కూడా విశ్రాంతి తీసుకోకుండా చేతిలో దీపంతో రోగులకు పరిచర్యలు చేసేవారు. ప్రపంచ నర్సులకు ఆదర్శ నర్సుగా నైటింగేల్ గుర్తింపు పొందింది. ఆమె గౌరవార్థం ఆమె పుట్టినరోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ ఈ దినోత్సవాన్ని నాయకత్వం వహిస్తున్నారు.
9: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
10: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
9: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
10: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీసాం, తెలుసా?
11: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
12: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
8: ఇంతటితో ఇవాల్టి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంపు వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8 గంటల 30 నిమిషాలకు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ నిర్మాణం వేగవంతం చేయాలని సెప్టెంబర్ నెల నాటికి అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 75% సబ్సిడీతో మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి గ్రామంలో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంపీ లాడ్స్ నుండి 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, 90 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తోందని తెలిపారు. జిల్లాలో లో వోల్టేజీ సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతోందని పడన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల రూపాయలతో 64 KV కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ స్టేషన్ నిర్మాణ పనులను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పోర్టు ప్రాంతంలో 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణ పనులు 60% పూర్తయ్యాయని, రహదారి నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిర్మాణాలను, త్రాగునీరు సరఫరాకి అవసరమైన పైప్ లైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెనమలూరు గ్రామం వృద్ధాశ్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మదర్స్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని, మాతృదినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. జిల్లాలో డ్రాపౌట్స్ లేకుండా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల వద్దకు వెళ్లి విద్య యొక్క ప్రాముఖ్యతను, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రయోజనాలను వివరిస్తూ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 100% అడ్మిషన్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అభ్యసించేలా గ్రామీణ సభలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. తీర ప్రాంతాలలో ప్రజల త్రాగునీటి కష్టాలను తీర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 70 కోట్ల రూపాయలను అమృత్ స్కీమ్ పథకం ద్వారా కేటాయించిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించేందుకు వీలుగా నీటి చెరువుల నిర్మాణం, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనులను 6 నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కిషోర వికాసం సమ్మర్ క్యాంపెయినింగ్ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ క్యాంపెయినింగ్ ద్వారా కిషోర బాలికలకు, బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, అనీమియా నివారణ, విద్య, వ్యాయామం, సైబర్ భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాలబాలికలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగా ప్రతి క్లస్టర్లోనూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి శ్రోతలు, ఉత్తర్ల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సర్కస్ రాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరం ఆలపించిన పాట

సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామాలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే ఇదే గ్రామం నుంచి బాషా, ముబీన్ బేగం, అబ్దుల్ మనాన్, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వీరి కుటుంబ సభ్యులు, అలాగే నంద్యాల జిల్లా పాణ్య మండలం కందికేపల్లి గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్, అలాగే కర్నూలు మధుర నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ వీరందరి కోసం ఈ పాట.

0: పూకాలలో ఎక్కువ లాభాలు. జస్ట్ పక్క క్లిక్ లోనైనా వా.
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
5: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి.

విక్కీ, అలాగే సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి హరిణి, లోకేష్, అలాగే కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్వీత్ వీరందరి కోసం బంగారు కానుక చిత్రం కోసం జి ఆనంద్, పి సుశీల ఆలపించిన పాట.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: తెలుగు రాష్ట్రాల నుండి
3: 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
5: మన శ్రీ చైతన్య విద్యార్థి
6: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత బలిపీఠం చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. అలాగే సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్య సమాజ్ శ్రోతలు సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకి, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోసం బలిపీఠం చిత్రం నుంచి ఈ పాట.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, విపనగండ్ల మండలం కల్వరాల గ్రామం వనపర్తి జిల్లా నుండి చంచల, శాంతివర్ధన్, సంతోష్, కార్తిక్, అమృతవర్షిణి, హిమవర్షిణి, సిరిచందన, రాధాకృప, సునీత, లలిత, రమణ, రవి, మద్దిలేటి, ప్రవీణ్ కుమార్, మాధవి, గౌతమి, మంజుల, లక్ష్మి, గీత, సంయుక్త, పూజిత, ఈశ్వర శెట్టి, సుబ్రహ్మణ్యం శెట్టి, డాక్టర్ రామ్, డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ నరసింహులు, భాస్కర్, బాలు, చెన్నయ్య, అంజి, మద్దిలేటి, యాదగిరి గౌడ్, నాగేంద్ర గౌడ్, దర్గయ్య గౌడ్. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, మేరమ్మ, సరోజమ్మ, కల్పన, ఆరాధ్య. అలాగే రంగారెడ్డి జిల్లా కడతల నుండి కాన్గల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, వీరందరి కోసం త్రిశూలం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట, గీతం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
4: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
6: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శేఖర్, గంగాధర్, శ్రీనివాస్, పెరకకుమారయ్య, లక్ష్మయ్య, అలాగే జగిత్యాల జిల్లా కోరుకుట్ల మండలం వెంకటపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే నిజామాబాద్ జిల్లా మేడపల్లి జానకంపేట నుండి చిలక నారాయణ, అనసూయ, యమున వీరందరి కోసం శుభోదయం.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత చిట్టి, అలాగే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి

పూజా, ప్రతుష, దిలీప్, అన్విత, చంద్రారెడ్డి, పోలయ్య, మణికంఠ, బ్రహ్మయ్య, పూజారి ధనుంజయ, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపూరి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, ఆవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామల, వెంకటేష్ బాబు, అఖిల, బన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ వీరందరి కోసం రుద్రవీణ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. గీతం సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్ని అయిపోయాయి.
0: బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
4: ఉంది సార్.
3: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
4: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
3: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
4: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1,86,7,24,4 ఉండప్పా, వదిలేసు.
3: 50 లక్షల
4: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6,8 సార్.
3: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
4: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్? ఉండపా, ఇందాక సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
3: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
4: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
5: ఈరన్న, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
4: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
5: అందుకోసం ఫోన్ చేసింది.

0: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
1: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు ఇది పచ్చి మోసం.
0: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
1: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల మూడు నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
0: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
2: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత రాజ్కుమార్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరసింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, బెన్నెలతేజ, అధీరా, త్రివర్ణ, చైతన్సింహ, విక్రమసింహ, గౌతమ్ కుమార్, అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఇందాకనే చూస్తున్నాం, ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్డర్ తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
5: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
6: మీరు వింటున్నారు 102.4 MHz పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత మంగమ్మ గారి మనవడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి శైలజ ఆలపించిన పాట, గీతం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీంబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోన రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే గద్వాల జిల్లా జోగులాంబ, గద్వాల జిల్లా ఇటికల మండలం పల్లూరు నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారతమ్మ, అలాగే కర్నూలు జిల్లా బీ క్యాంప్ అరోరా నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, రవిచంద్ర, దివ్య, సాలమ్మ, మద్దయ్య, వీరందరి కోసం మంగమ్మ గారి మనవడు చిత్రం నుంచి ఈ పాట.

0: రే బజారి,
1: ఓ అయ్యా,
0: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బాగా కడుగు నీళ్ళేసి.
1: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా?
0: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండిగున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండిగి వస్తున్నాయి, బాగా కడుగు.
2: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని కార్లు కాంపౌండ్లు పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు, ఆలోచించండి.
0: రే బజారి,
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో చివరిగా జానకిరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను వినిపించండి.

అటు కోరుతున్న శ్రోతలు, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాస్సాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనిస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహిస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మ, అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబురావు, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్ష్, స్వరూపరాణి, లక్ష్మణరావు, భాస్కర్రావు, రజనీ మేడం, ఈశ్వర్రావు, అలాగే శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రిన్, ఉమ్మే సల్మా, అహిల్, లుబాన్, ముజామిల్, గోరా, వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో చివరిగా జానకిరాముడు చిత్రం నుంచి ఈ పాట.

జుబాన్ ముజామిల్ గోరా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో చివరిగా జానకిరాముడు చిత్రం నుంచి ఈ పాట

0: చిన్నారి లోకం కార్యక్రమంలో బాలభారతి హైస్కూల్ బోదవారపేట కర్నూలు విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: బాలభారతి హైస్కూల్ బుధవారపేట కర్నూలు విద్యార్థులు సమర్పించే బాలల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా సకల సృష్టికి జ్ఞానాన్ని ప్రసాదించిన చదువుల తల్లి ఆ జగన్మాత సరస్వతీదేవి ప్రార్థన గీతంతో మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రార్థన గీతం ఆలపించు విద్యార్థులు ఎం రేవతి, కె స్వాతి, ఎస్ జయశ్రీ, ఎం ప్రసన్న.

అభిరుచి విన్నారు. తిరిగి ఈ సాయంత్రం 6:25 ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు మరికొన్ని వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిన్నారి లోకం. ఈనాటి

0: ఇప్పుడు కొన్ని మహాత్ముల సూక్తులు. ఆ సూక్తులు వినిపించే పిడుగులు పి గీతాంజలి, జశ్వంత్ కృష్ణ.
1: జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు.
2: మంచి మనసుతో చేసిన సహాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధాగా పోదు.
1: కాలం కంటే విలువైనది ఏదీ లేదు, దాన్ని దుర్వినియోగం చెయ్యకూడదు.
2: గట్టి ఇటుకలు బాణాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి.
1: ఎదుటి వారిని చూసి ప్రేమగా నవ్వగలిగితే అదే వారికి మీరు ఇచ్చే బహుమతి.
2: నీ దగ్గర డబ్బు ఉంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే నిన్ను సమాజం గౌరవిస్తుంది.
1: మనస్ఫూర్తిగా పని చేయని వారు జీవితంలో విజయం సాధించలేరు.
2: అందం ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుంది.
1: చక్కటి భవిష్యత్తుకై చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టుని చూసి ఎదుగుదల నేర్చుకో, ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో.
2: బయట కనిపించే మురికి గుంటల కన్నా మనసులో మాలిన్యం గల వ్యక్తులే ఎంతో ప్రమాదకరం.
3: తరువాత జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన ప్రశ్నలు జవాబులు. ప్రశ్న వేసే పిడుగు ఎస్ అర్జున్ కుమార్, జవాబులు చెప్పే చిన్నారి బి అఖిల.
4: ప్రపంచంలోని అతిపెద్ద పోస్ట్ ఆఫీస్ ఉన్న దేశం ఏది?
5: ఇండియా.
4: బ్లూ సిటీగా పిలువబడిన నగరం ఏది?
5: జోధ్పూర్.
4: భారతదేశంలో మొదట సూర్యుడు ఏ రాష్ట్రంలో కనిపిస్తాడు?
5: అరుణాచల్ ప్రదేశ్.
4: ఇంటర్నెట్ను మొదట ఏ దేశం ఉపయోగించారు?
5: అమెరికా.
4: రేడియోను కనుగొన్నది ఎవరు?
5: మార్కోని.
4: సింహం కంటే ముందు అడవిరాజు అని దేని పిలిచేవారు?
5: ఏనుగు.
4: రావణాసురుడి తల్లి పేరు ఏమి?
5: కైకసి.
4: ఏ జీవి కన్ను తెరిచి నిద్రిస్తుంది?
5: డాల్ఫిన్.
4: రైలు మొదటిసారిగా ఏ దేశంలో నడిచింది?
5: ఇంగ్లాండ్.
4: ఆధార్ రూపకర్త ఎవరు?
5: నందన్ నిలేకని.
3: ఇప్పుడు మా చిన్ని చిన్ని బుడుగులు కొన్ని రైమ్స్ వినిపిస్తాం అంటున్నారు. ఆ రైమ్స్ చెప్పే చిన్నారులు పి మల్లిక, ఎం గణేష్, నవీన్, సరస్వతి, గౌతమ్, సుధాకర్.
6: నెమలి నెమలి రావమ్మ, నాట్యం నేర్పి పోవమ్మ, కోయిలా కోయిలా రావమ్మ, పాటలు

రావమ్మ, కాకి కాకి రావమ్మ, కలిసి బతకడం నేర్పమ్మ, పావురమాను రావమ్మ, శాంతిని ఇచ్చి పోవమ్మ, బుడి బుడి.

0: కానీ ముసేసిన తీరోజ్ కానీ నాకాతి రోటీ నపీతి పాని కబీనా కర్తీ శైతాని సబ్సే ప్యారీ మేరీ గుడియా రాణి సచ్మే లగతి మేరీ గుడియా షాని మచిలిక బచ్చా పప్పనే పకడా మమ్మీకే పకాయి సమ్మలికర్ కాయే బడ మజా ఆయా.
1: రైమ్స్ విన్నారుగా. ఇప్పుడు కొన్ని చిల్పి ప్రశ్నలు జవాబులు. ప్రశ్న వేసే పిడుగు ఎం సత్య, జవాబులు చెప్పే విద్యార్థి జి ప్రీతం.
2: ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి?
3: న్యూస్ పేపర్.
2: వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి?
3: ఫైరింగ్.
2: అందరూ భయపడే బడి ఏమిటి?
3: చేతబడి.
2: గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి?
3: పకోడి.
2: కనిపించని వనం ఏమిటి?
3: పవనం.
2: అందరూ నమస్కరించే కాలు ఏమిటి?
3: పుస్తకాలు.
2: తాగలేని రసం ఏమిటి?
3: పాదరసం.
2: రుచి లేని కారం.
3: ఆకారం.
2: డబ్బులు ఉండని బ్యాంక్ ఏది?
3: బ్లడ్ బ్యాంక్.
2: వీసా అడగని దేశం ఏది?
3: సందేశం.
2: డ్రైవర్ లేని బస్సు ఏది?
3: సిలబస్.
1: చిలిపి ప్రశ్నలు జవాబులు విన్నారుగా. ఇప్పుడు కొన్ని నీతి పద్యాలు భావాలు. పద్యాలు చెప్పే విద్యార్థి డి అమృతరాజ్, భావం చెప్పే విద్యార్థిని బి నిర్మల కుమారి.
4: పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్న నెంచ మనసు గృఢము, కులము కన్న నెంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ.
5: భావం. దేవుని పూజల కంటే నిశ్చలమైన బుద్ధి ఉండటం మంచిది. మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనసు కలిగి ఉండటం మంచిది. వంశం యొక్క గొప్పతనం కంటే వ్యక్తి యొక్క మంచితనము ముఖ్యము.
4: కులములోనో కండు గుణవంతుడుండిన, కులము వెలయువాని గుణము చేత, వెలయువనములోన మలయజంబున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమ.
5: భావం. అడవిలో ఒక మంచి గంధపు చెట్టున్న ఆ అడవి అంతటికి తన సుగంధము వ్యాపించి ఉండును. అట్లే వంశంలో ఒకడు ఉత్తముడున్నను, వాని గుణముల చేత ఆ వంశమంతయు మంచి పేరు పొందును.
1: తరువాత మా విద్యార్థులు సమాజాన్ని మేల్కొల్పడానికి ఒక గేయం ఆలపిస్తాం అంటున్నారు. ఆ గేయం ఏమిటో విందామా? ఆ గేయం ఆలపించు విద్యార్థులు పి సుమ, కె అమినా అంజద్, పి గీతాంజలి, ఎం స్వాతి, పి సారిక.

ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమపడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసు.

0: సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము.
1: గేయం విన్నారుగా. ఇప్పుడు మా విద్యార్థిని ఎం శ్రీహారిక కథల జ్ఞానం అనే కథను చెబుతాను అంటుంది. మరి ఆ కథ ఏమిటో విందామా?
2: మురళి 7వ తరగతి చదివే విద్యార్థి. మురళి స్నేహితులు ప్రతిరోజు సాయంత్రం బడి వదలగానే ఇంటికొచ్చి సెల్ ఫోన్లో వీడియో గేమ్లు, టీవీ చూడటంతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ మురళి మాత్రం బడి మైదానంలో కాసేపు వాలీబాలో, క్రికెట్టో ఆడుకుని వచ్చేవాడు. మురళి ఇంటికొచ్చాక చక్కగా పాఠాలు చదువుకొని హోంవర్క్ పూర్తయ్యాక మంచి కథల పుస్తకాలు చదువుకుంటాడు. వాళ్ళ నాన్నగారు కొనుక్కోమని ఇచ్చే పాకెట్ మనీలో కొంత మిగుల్చుకొని ప్రతి నెల కథల పుస్తకాలు కొని చదివేవాడు. మురళి నాన్నగారికి వాడు చదివే కథల పుస్తకాలంటే ఇష్టం లేదు. మురళి ఆ పుస్తకాలు చదువుతుంటే సమయం వృధా అవుతుందని మందలించేవారు. క్లాసు పుస్తకాలు చదువుకోవచ్చు కదా అని కసురు కొనేవారు. కానీ ఈ కథల పుస్తకాల వల్ల కూడా లోకజ్ఞానం పెరుగుతుంది నాన్న అని మురళి అనేవాడు. ఓ ఆదివారం మురళి వాళ్ళ నాన్నగారితో కలిసి కిరాణా సరుకులు తీసుకురావటానికి వెళ్తారు. రోడ్డు మీద మురళికి 500 నోటు దొరుకుతుంది. దాన్ని ఎవరో పారేసుకున్నారు. అడిగి వారికి ఇచ్చేద్దాం అనుకుంటారు. అప్పుడు రోడ్డు మీద వారి ముందు 4 వ్యక్తులు వెళ్తుంటారు. నాన్న, ఈ నోటు ఆ 4 ఎవరిదైనా కావచ్చు, అడిగి ఇచ్చేద్దాం అంటాడు మురళి. సరేనని వాళ్ళ నాన్నగారు వాళ్ళను కేకేసి, మీలో ఎవరైనా 500 నోటు పారేసుకున్నారా అని అడుగుతాడు. ఆ మాట వినగానే ఎవరికి వారే జేబులు తడుముకొని వారిలో ఒకడు, అవును నా జేబులోని నోటు పడిపోయింది అంటాడు. ఆ మాట వినగానే 2వ వ్యక్తి, అరే అది నా నోటు, జేబులోంచి పడిపోయింది అంటాడు. మిగతా 2 కూడా ఆ నోటు తమదే అని వాదించసాగారు. ఆ 3 అబద్ధం చెప్తున్నారని మురళి గ్రహిస్తాడు. వెంటనే నోటు తన జేబులో దాచుకొని, ఈ నోటు ఎవరిదో ఇప్పుడే తెలిసిపోతుంది, ఈ నోటుకి ఓ పక్క కొంచెం రంగు అంటింది, అది ఏ రంగో సరిగ్గా చెప్పిన వారికే ఈ నోటు ఇచ్చేస్తాను అంటాడు. ఆ నోటుకి నీలిరంగు అంటింది వెంటనే అంటాడొకడు. మురళి మౌనంగా ఉండిపోతాడు. అది చూసి 2వ వాడు ఎర్ర రంగు అంటింది అంటాడు. మురళి పలకడు, కాదు పసుపు రంగు అంటింది అంటాడు 3వ వ్యక్తి. మురళి 4వ వ్యక్తి వైపు చూస్తాడు. అతను నిరాశగా, బాబు నా నోట్కు ఏ రంగు అంటలేదు, నీకు రంగు అంటిన నోటు దొరికిందంటే అది నాది కాదు, నా నోటు ఎక్కడైనా పడిపోయి ఉండవచ్చు అంటూ అక్కడి నుండి వెళ్ళబోతాడు. అప్పుడు మురళి ఆయన్ని ఆగమని, అయ్యా ఈ నోటు మీదే, దీనికి ఏ రంగు అంటలేదు, మీ 4 ఎవరు నిజం చెబుతారో తెలుసుకుందామని నోటుకి రంగు అంటిందని ఊరికే అన్నాను, మిగతా 3 నోటుకి రంగు అంటిందని అబద్ధం చెప్పారు, ఏ రంగు అంటలేదని మీరొక్కరే నిజం చెప్పారు, కాబట్టి ఈ నోటు మీదే అని రుజువైంది, ఇదిగో మీ నోటు అని మురళి జేబులోంచి నోటు తీసి ఆ వ్యక్తికి ఇచ్చేస్తాడు. అది చూసి మిగతా 3 తేలుకుట్టిన దొంగల్లా అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు. నోటు అందుకున్న వ్యక్తి ఆనందంగా మురళికి ధన్యవాదాలు చెప్తాడు. బాబు ఇంత చిన్న వయసులో తెలివిగా ఆలోచించి నా నోటు నాకు దొరికేలా చేశావు, నిన్ను దేవుడు చల్లగా చూస్తాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. మురళి తెలివితేటలు చూసి వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోతారు. ఆ నోటు ఎవరిదో భలే తెలుసుకున్నావు, నీకు ఆలోచన ఎలా తట్టిందిరా, కుతూహలంగా అడుగుతాడు. ఇదంతా నేను చదివిన కథల ప్రభావమే నాన్న, కథలు చదివితే ఆలోచన శక్తి పెరుగుతుంది. బీర్బల్, తెనాలి రామకృష్ణ, నసీ.

0: నసీరుద్దీన్ వంటి విఘ్నులు ఒకప్పుడు ఇలాంటి తెలివితేటలతోనే ఎన్నో చిక్కు ప్రశ్నలకు పై ఎత్తులు వేసి సమాధానాలు ఇచ్చారు. వారు అబద్ధాలు చెప్పేవారిని, మోసగాళ్లను ఇట్టే పట్టించేవారు. ఆ సంగతులన్నీ కథల్లో చదువుకున్నాను. వారిలాగే ఆలోచించి ఆ నోటు ఎవరిదో తెలుసుకోగలిగాను అని అంటాడు. అంతేకాదు నాన్న, మా పాఠశాలలో టీచర్స్ చెప్పే కథల ద్వారా తల్లిదండ్రులను, గురువులను, పెద్దవారిని ఎలా గౌరవించాలి, సత్యమే పలకాలి, మంచి వినయ విధేయతలు కలిగి ఉండాలి, క్రమశిక్షణ, సత్శీలం కలిగి ఉండాలి అని కూడా నేర్పుతారు. అపాయాలను ఉపాయం ద్వారా ఎలా తప్పించుకోవచ్చో అని తెలివితేటలను పెంచే కథలెన్నో చెబుతారు. పుట్టినరోజు పండుగలను వృద్ధాశ్రమాలకు కానీ అనాథాశ్రమాలకు కానీ వెళ్ళి వారి సమక్షంలో జరుపుకోవడం ద్వారా వారికి సహాయం చేసిన వారం అవుతామని, మానవ సేవే మాధవ సేవ అనే విషయాలను కథల ద్వారా తెలుసుకున్నాను నాన్న అంటాడు మురళి. వాళ్ళ నాన్నగారు ఎంతో సంతోషించి ఆ రోజు నుంచి ప్రతీ నెల ఆయనే బాలల కథల పుస్తకాలు కొనుక్కొచ్చి మురళికి ఇవ్వసాగారు. కాబట్టి అందరూ మంచి కథల పుస్తకాలు చదవండి, జ్ఞానాన్ని పెంచుకోండి. కథల పుస్తకాలు చదవడం వలన మనలోని సృజనాత్మకతను పెంచుకోవచ్చు.
1: కథ విన్నారుగా. ఇప్పుడు కొన్ని భగవద్గీత శ్లోకాలు భావాలు. శ్లోకాలు చెప్పే పిడుగు జీ నాని, భావం వినిపించే విద్యార్థిని ఎం లావణ్య.

భావం. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియాసుకలోడైన వాడు పాపి. అట్టివాణి యొక్క జీవితము వ్యర్థము.

0: భావం ఓ అర్జున, ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకు ముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును.
1: ఇప్పుడు మా విద్యార్థిని జి కారుణ్యకృష్ణ రైతన్న గురించి ఒక కవితను మీకు వినిపిస్తానంటుంది. ఆ కవిత ఏమిటో విందామా?
2: రారన్న రాజన్న, రైతన్న రారాజన్న, పల్లెకోట నీ ఏలే రాజువు నీవన్న, పంట పొలాలే నీ నేస్తాలన్న. రైతన్న రాజన్న, రాజ్యమన్నది నీకు గ్రామమే అయినా, రథమన్నది నీకు నాగలే అయినా, రాళ్లను సైతం కరిగించి రాళ్లసీమలో రతనాలు పండించే రాటు ధైర్యం నీదన్న. రైతన్న రారాజన్న, పండు వెన్నెల నీకై స్వరాలు కూర్చుతుంటే, పచ్చని పైరులు నీతో పదములు పలుకుతుంటే, పంట పొలాలన్నీ నీ జత అయితే నీ వెదల కథలు ముగిసేనన్న. రైతన్న రారాజన్న, రమణీయంగా పల్లె పల్లెల్లో రామచిలుకలతో పదాలను పలికించన్న, రంగుల హరివిల్లు వంచి రాల్చన్న ఏడు రంగులు ఈ నేలపై. రైతన్న రారాజన్న, రాచరికం రాజులతో అంతరించేదేరన్న, రాతి యుగం నుండి రాజువు నీవన్న, రామరాజ్యం నీదేరన్న, రాబోవు యుగాలకు రారాజువు నీవేరన్న, నీవే లేకుంటే మా గతి ఏమన్నా. రైతన్న చిన్నబోకే.
1: తరువాత తాత మనుమరాలి మధ్య సంభాషణ. తాతగా బి తరుణ్, మనుమరాలిగా ఎస్ అమూల్య. మరి ఆ సంభాషణ ఏమిటో విందామా?
3: అమూల్య, ఏం చేస్తున్నావమ్మా?
4: తాతయ్య, నేను హోంవర్క్ చేసుకుంటున్నాను.
3: అలాగా, సరే చేసుకో.
4: తాతయ్య, హోంవర్క్ వ్రాసుకోవడం అయిపోయింది. నేను ఒక విషయం గురించి అడుగుతాను, చెబుతారా తాతయ్య?
3: అమూల్య, నీకు ముందే చెప్పాను కదా, ఏ విషయంలోనైనా సందేహం వస్తాడు గాని. చెప్పు, ఏమిటి ఆ విషయం?
4: తాతయ్య, నేను న్యూస్ పేపర్లో చూశాను, టీవీలో వింటున్నాను, ఆజాదీకా అమృత్ మహోత్సవం అని, దాని గురించి నాకు చెప్పండి.
3: ఆజాదీకా అమృత్ మహోత్సవం గురించా? సరే చెబుతాను, శ్రద్ధగా విను.
4: అలాగే తాతయ్య, చెప్పండి, వింటాను.
3: మన భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం పేరు ఆజాదీకా అమృత్ మహోత్సవం.
4: ఆజాదీకా అమృత్ మహోత్సవం అంటే ఏమిటి తాతయ్య?
3: చెబుతాను విను. ఆజాదీ అంటే స్వేచ్ఛ, అమృత్ అంటే అజరామం, మహో అంటే అతిపెద్ద.

0: సంరంభం. ఆజాది కా అమృత్ మహోత్సవం అంటే అజరామమైన స్వేచ్ఛ స్వాతంత్రాల సంరంభం అని అర్థం. దాదాపు 200 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం సాగిన ఉద్యమమే జాతీయోద్యమం. భారత జాతి దాస శృంఖలాల నుంచి విముక్తి పొందడం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే 1947లో మన దేశానికి స్వరాజ్యం సిద్ధించింది. భారతదేశం స్వరాజ్యాన్ని సమపాటించుకొని 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో నాటి స్వాతంత్ర సమరయోధులు అసమాన ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ వారి దేశభక్తి పరాక్రమం త్యాగనిరతులను స్మరించుకుంటూ ఆజాదిక అమృత్ మహోత్సవంను నిర్వహించుకుంటున్నాం. చరిత్రలో మహోన్నత స్థానం పొందిన ఎందరో మహనీయులతో పాటు చరిత్ర పుస్తకాలలో కనిపించని విస్మరించజాలని వీరులను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం.
1: అవునా తాతయ్య, మరి ఈ ఆజాదిక అమృత్ మహోత్సవం ఉద్దేశం ఏమిటి?
0: భారత స్వాతంత్ర చరిత్రలో ముడిపడి ఉన్న క్షణాలను గుర్తించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. మన కేంద్ర ప్రభుత్వం ఈ మహోత్సవంను 75 వారాలు కొనసాగనున్నాయని వివరించారు. ఈ మహోత్సవంలో భాగంగా వేడుకలను ప్రారంభించే 16 చారిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఢిల్లీలోని కిలారాయ్ పితోరా వద్ద ప్రారంభమవుతాయి. మిగతా 15 ప్రాంతాలైన గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్లోని గోల్కొండ కోట, ఐజ్వాల్లోని భువనేశ్వరి ఆలయం, ముంబైలోని అఖాగాన్ ప్యాలెస్, ఒడిశాలోని కోనార్క్ ఆలయం, లక్నోలోని హిమాచల్ ప్రదేశ్ రెసిడెన్సీ బిల్డింగ్ కాంగ్రా కోట, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్వీకుల నివాసం, కర్ణాటకలోని చిత్రదుర్గ కోట, వారణాసిలోని మహల్ ఘాట్, అమరావతి, జైపూర్ ప్యాలెస్ వద్ద ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆజాదిక అమృత్ మహోత్సవం వేడుకల్లో భాగంగా ప్రతి పౌరుడు జనగణమన పాడాలని, దేశమంతా కలిసి ప్రతి ఇంటిపై మువ్వనెల జెండా ఎగురవేయాలి అని కేంద్రం పిలుపునిస్తోంది. అర్థమైందా అమూల్య?
1: అర్థమైంది తాతయ్య. ఆజాదిక అమృత్ మహోత్సవం గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ తాతయ్య.
2: చివరిగా ఒక దేశభక్తి గీతం. మన భారతదేశం కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి. ఈ పవిత్రమైన పుణ్యభూమిపై జన్మించడానికి దేవతలు సైతం తహతహలాడేవారని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి పుణ్యభూమిపై జన్మించడం మన అదృష్టం. మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో మహోన్నతమైనవి. కాబట్టి ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలి. మన మహనీయులు నాయకులు కన్న కలలు నెరవేరాలి అనే నేపథ్యంలో మీ అందరికీ ఒక దేశభక్తి గేయం వినిపిస్తామంటున్నారు మా విద్యార్థులు. వారు ఎం గీతాంజలి, ఎస్ పల్లవి, బి చంద్రహాసిని, కేఎస్ మాయిన్, టి ప్రసన్న లక్ష్మి.

ఇంతవరకు మీరు బాలభారతి హైస్కూల్ బుధవారపేట కర్నూలు విద్యార్థులు సమర్పించిన బాలల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం వ్యాఖ్యాత పి షణ్ముఖ గణేష్, పర్యవేక్షణ శ్రీమతి షియార్ షాయిద బేగం గారు, నిర్వాహకులు శ్రీమతి ఆర్ రేణుకా గారు, శ్రీమతి కె శారద గారు. అందరూ చక్కగా చెప్పారు కదా, ఒకసారి అందరూ కలిసి వారికి గట్టిగా జేజేలు చెప్పండి.

0: శ్రోతలు, ఇంతవరకు బాలభారతి హైస్కూల్ బోధవారపేట కర్నూలు విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ఉండారు. ఇంతటితో ఇవాళ చిన్నారి లోకం కార్యక్రమం సమాప్తం.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 4 20 ఉండప్పా, వదిలేసు. 50 లక్షలు లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తే అలా ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డ్ నెంబరా సార్? ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్న, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశాభివృద్ధిలో రైల్వేలు వెన్నెముక వంటివి. ఒక దేశ ఆర్థిక సామాజిక పురోగతిలో రైల్వేలు పోషించే పాత్ర అనన్య సామాన్యం. భారతదేశం వంటి సువిశాల దేశంలో వీటి ప్రాముఖ్యత మరింత ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలకు ప్రపంచస్థాయి ప్రమాణాలను కల్పించడానికి గత దశాబ్ద కాలంగా భారీ సంస్కరణలు, ప్రాజెక్టులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలను అభివృద్ది చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వే శాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్

0: నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కల. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్టంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేటాయింపుల కంటే 10 రెట్లు ఎక్కువగా, రాష్టంలో ప్రస్తుతం సుమారు 100,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునీకరిస్తున్నామని వివరించారు. అలాగే 1,039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం రాష్టంలో 16 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 22 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. అలాగే విభజన హామీగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
1: The combined budget used to be only 886 crore for Andhra and Telangana combined, and today is giving for Andhra Pradesh alone is 10,134 crore. Andhra Pradesh has 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. We are reconstructing fully Navanirman 74 stations in Andhra Pradesh, and Andhra is 100% electrified. South Coast Railway Zone, this entire process is now completed. Creating a new railway zone is highly technical in nature. And now we are ready to notify the new railway zone on 1st of June 2026.
0: కొత్తగా ఏర్పాటవుతున్న ఈ రైల్వే జోన్ పూర్వాపరాలను పరిశీలిస్తే ఇది 4 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ, రాజకీయ పరిణామాల కలయిక అని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు 1980వ దశకం నుంచే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పట్లో విశాఖపట్నం అంటే వాల్తేరు డివిజన్, ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ఒకటి. చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటీని వేశారు. అనంతరం 2019 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జోన్ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం 184 కోట్ల రూపాయలు కేటాయించింది. 2024లో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి త్వరగా శంకుస్థాపన చేయాలని, వాల్తేరు డివిజన్ను యథాతథంగా ఉంచాలని, రాష్టంలో కొత్త రైల్వే లైన్లు వేయాలని చేసిన విజ్ఞప్తి పాలించింది. 2025 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలోని ముడసర్లోవలో జోనల్ ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 2025 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ దీనికి తుది ఆమోదం తెలిపింది. 2024లో కేంద్రంలో ఎన్డీఏ, రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కొత్త జోనల్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది.
2: 100,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది, డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి.
0: ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ 3 డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని

0: విశాఖపట్నం డివిజన్ గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్ లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని విఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తుంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస, కిరణ్డూల్, కొరాపుట్ రాయగడ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్త వలస, కిరణ్డూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్త వలస అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట ప్రభుత్వం కోరింది. రైల్వే శాఖ దీన్ని రాయగడ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట ప్రభుత్వం కోరగా రైల్వేశాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. కొత్తగా ఏర్పాటైన విశాఖ, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. రాష్టాభివృద్దికి, ఉత్తరాంధ్ర పారిశ్రామిక విస్తరణకు ఇది ఇతోధికంగా దోహదం చేస్తుంది. రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
1: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ గుంతకల్, ఈ 4 డివిజన్స్ ని కలిపి ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఏర్పాటు చేసి అది విశాఖపట్నం కేంద్రంగా పూర్తి అనుమతులతో రేపు జూన్1 నుంచి దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక జోన్ కింద రిఫరెన్స్ అయిందో దీని సెపరేట్ గా బడ్జెట్ వస్తుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే సిస్టమ్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అనేకమైనటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొత్తగా వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల ఇక్కడ విశాఖపట్నం కేంద్రం కింద చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడి నుంచే పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్ కాలంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, మన ప్రాంతానికి ఏ లైన్స్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, ఎలాంటి
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ఓడరేవులకు రైల్వే అనుసంధానం మెరుగుపడి, ముఖ్యంగా ఖనిజాలు, ఇతర వస్తువుల రవాణా వేగవంతమై రైల్వేకు, రాష్టానికి ఆదాయం పెరుగుతుంది. జోన్ కేంద్రం సొంతంగా ఉండటం వల్ల రాష్ట అవసరాలకు అనుగుణంగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. రాష్టంలో ఉన్న రైల్వే నెట్వర్క్, మౌలిక సదుపాయాల పెంపుతో ప్రయాణ సమయం తగ్గి మెరుగైన వసతులు అందుతాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచే ఇక్కడ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మాధవ్ వివరిస్తూ,
2: సౌత్ కోస్టల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం కోసం పోరాటం చేసాం. ఆ విధంగా ఒక స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం, హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. జీఎం ర్యాంక్ ఆఫీసర్ పెట్టడం, అలాగే ఏడీఆర్ఎం పెట్టడం, ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్ లో తీసుకొచ్చే గెజెట్ నోటిఫికేషన్ రావడం చాలా ఆనందాన్ని పంచుకుంటాం. రాబో కాలంలో రైల్వేస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడి రాబోతున్నాయి. అన్ని 4 వేస్ అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలకు కలపాలనే ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. జూన్1 నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు అమలవుతాయని చెప్పారు.
0: జోనల్ కార్యాలయం ఏర్పాటుతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. స్టేషన్ల ఆధునీకరణ, డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించబడతాయి. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖ ప్రాంతం రైల్వే హబ్గా ఎదుగుతుంది. కొత్త సర్వీసులతో పాటు సేవలు మెరుగుపడతాయి. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులువవుతుంది. విశాఖలో విశాల స్థలంలో ఆధునిక పరిపాలనా భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ జోన్ వల్ల సుమారు 15,000 మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ కొత్త రైల్వే జోన్ ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, అలాగే ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు.
3: విశాఖ నగరానికి ఈ రైల్వే జోన్ను, ఈ జోన్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అదే సమయంలో కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కొత్త రైల్వే లైన్లు కానీ, కొత్త రైల్వే వెహికల్ మన ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం సర్వీసెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకమైన జీఎంని జనరల్ మేనేజర్కి నియమించిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన చేతిలో ఉంటుంది. రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, పోర్టులు

0: అంతేకాక జోన్ పరిధిలో కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులను అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదించుకోవచ్చు. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల ప్రాధాన్యం లభిస్తుంది. జీఎం స్థాయిలో వాటికి అనుమతి తీసుకుని అమలు చేసుకోవచ్చు. కొన్నింటిని రైల్వే బోర్డు దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ఇతర రాష్ట్రాల్లో జోక్యం ఉండకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి కీలక ప్రాజెక్టులపై సమీక్షించవచ్చు. కొత్త రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను ముఖ్యమైన రూట్లలో నడపొచ్చు. అప్పటికప్పుడు డిమాండ్ ఆధారంగా అదనపు బోగీలు, కొత్త స్టాపులు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న విశాఖ రైల్వే స్టేషన్ పునరుద్దరణ, జీఎం కార్యాలయ భవన నిర్మాణ పనులు వంటివి వేగవంతమవుతాయి. రాష్టంలో జరుగుతున్న డంబ్లింగ్, 3-4 లైన్ల నిర్మాణం, ఇతర కీలక ప్రాజెక్టులు వేగంగా సాగుతాయి. జోన్ కార్యకలాపాలు మొదలయ్యాక రైల్వేకు సంబంధించి కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చు. ఫలితంగా రాష్ట్రానికి చెందిన వారికి ఉపాధి లభిస్తుంది. ఇందులో భాగంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ద్వారా గ్రూప్ సి ఉద్యోగాలు అంటే టికెట్ కలెక్టర్లు, స్టేషన్ మాస్టర్లు, పర్యవేక్షకులు, ఇతర నామినేటెడ్ అధికారుల నియామకం చేపట్టుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెంటర్ ద్వారా గ్రూప్ డి పోస్టులను భర్తీ చేసేందుకు వీలవుతుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. సుమారు 4,000 కిలోమీటర్ల పరిధి కలిగిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాల వృద్దికి, ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల లాజిస్టిక్స్ మెరుగుదలకు దోహదపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. రాష్ట విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ జోన్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీని ద్వారా రైల్వే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడనున్న ఈ జోన్ పరిపాలన మరింత వికేంద్రీకరణ చెందడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. సరుకు రవాణా, పారిశ్రామికాభివృద్ది, పోర్టుల అనుసంధానం, ఉపాధి అవకాశాల పెంపు వంటి అనేక రంగాల్లో ఇది రాష్ట ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. అలాగే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల అభివృద్దికి ఇది ఒక బలమైన మౌలిక వసతుల వేదికగా మారనుంది. కొత్త రైల్వే మార్గాలు, స్టేషన్ల ఆధునీకరణ, వేగవంతమైన రైలు సేవలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి ప్రయోజనాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందే అవకాశముంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ను రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలిపే శక్తిగా మారనుంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం శాంతి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట సూపర్ మ్యాన్ చిత్రానికి పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న, శివగంగ, శంకర్, మోహన్ కుమార్. ఇంకా ఇదే పాటను కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య కోరుతున్నారు. వీరితో పాటుగా ఇదే పాటను కోరుతున్నవారు చౌటుపల్ నుండి రాముడు, లక్ష్మణుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

పౌర్ణమి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. వీరి కోరిక మేరకు ఈ పాట.

శివమణి చిత్రానికి కౌశల్య పాడిన పాట వింటున్నారు. కందికొండ సాహిత్యం చక్రీ సంగీతం వినిపించమంటూ కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరందరి కోరిక మేరకు ఈ పాట

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాపినేనిపాలెం నుండి మధుసూదన్ రెడ్డి వీరి కోరిక మేరకు ముఠా మేస్త్రి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

అమలాపురం విశ్వేశ్వర గ్రహారం శ్రోతలు అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి కోరిక మేరకు మీనా చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. ఆరుద్ర సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం రమేష్ నాయుడు.

పాడిన పాట విన్నారు. చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను కోరిన వారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి చంద్రశేఖర్. రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సింధూర పువ్వు. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట రచన రాజశ్రీ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ ఆలీ, ఉదయభాను, పర్వీన్, మీనా సత్యం, సుధీర్, సునీత్, ఇంకా వారి మిత్రబృందం. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట జల్సా చిత్రానికి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట. రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

మంగళగిరి శ్రోతలు దామర్ల చిన్నమస్తాన్రావు పెద్దమస్తాన్రావు కోరిక మేరకు బడిపంతులు చిత్రానికి ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట వినబోతున్నారు. రచన ఆత్రేయ.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, రవి, నవీన ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఖైదీ నంబర్ 786 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. రచన భువన చంద్ర.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణ పనులపై ఇతర రాష్టాల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి నారాయణ ఈరోజు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈ ఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. 12 గంటల వరకు మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. 1820 సంవత్సరం మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన వైద్య సేవలు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854 సంవత్సరంలో క్రిమియన్ యుద్దంలో గాయపడిన సైనికులకు రాత్రి సమయాల్లో కూడా నూనె దీపపు మసక కాంతులలో ఎంతో శ్రమకూర్చి వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అన్న పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ

అందిస్తున్న ఐదుగురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు గుంటూరులో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో 1,40,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. తొలుత గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ది కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపల్ పరిధిలోని తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారి నుంచి ఆసీలు పేరిట జరిగే వసూలను రద్దు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఉజ్వల 2.0 పథకం కింద కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబార్పేట గ్రామంలో 66 మంది మహిళా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లను ఎమ్మెల్యే తంగిరాల స్వామి నిన్న పంపిణీ చేశారు. అంబార్పేట గ్రామంలో గత 2 ఏళ్లలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికైతే నేనైతే రెడీగా ఉన్నాను. మరి వినడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారనుకుంటున్నా. అండ్ ఇందాకే మీరు వినేశారు కదా, సో హనుమాన్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేశాను. మరి మీ అందరికీ కూడా, ఎవరైతే వివిధ భారతి వింటున్నారో వాళ్ళందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్రెడీ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్పేశాను కాబట్టి మరి అప్డేట్స్ అయితే చెప్పేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు నాకు నచ్చవు మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ వస్తుంది. మరి వెంకీ సాంగ్ ప్లే చేస్తున్నాను కాబట్టి అప్డేట్ అయితే వెంకటేష్ గురించి అనమాట. అదేంటి తెలుసుకోవాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి అప్డేట్ ఏంటి అంటే, విక్టరీ వెంకటేష్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ఏంటి అంటే, మీ అందరికీ తెలిసిందే అనమాట, ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47, షార్ట్ కట్ లో AK-47 అనమాట. మరి ఈ చిత్రంపై మనందరికీ ఆబ్వియస్లీ మరి వాళ్ళిద్దరి కాంబినేషన్ కాబట్టి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే అంతకు ముందు వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో, నువ్వు నాకు నచ్చావు, ఇందాక నేను ప్లే చేసిన మూవీ సాంగ్ కానివ్వండి, లేదంటే తర్వాత మల్లీశ్వరి, ఈ టూ మూవీస్ ఎంత హిట్ అయినాయో, అలాగే మనందరికీ ఎంత వినోదాన్ని పంచినాయో మనందరికీ తెలుసు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే, ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనమాట. మరి ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే, ఈ మూవీలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటిల్లో మన వెంకీ ఒక రా ఏజెంట్ లా కనిపిస్తాడనమాట. పైగా దృష్టిలోపు ఉన్న పాత్రలో ఏజెంట్ గా ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడు అనేది మనందరం తెలుసుకోవాలి. మరి అసలు మామూలుగా ఏదైనా క్యారెక్టర్ ఇస్తేనే అందులో ఏదంటారు, ప్రాణం పోసినట్టు నటించేస్తారనమాట. సో మరి దృష్టిలోపం ఉండి ఒక ఏజెంట్ లాగా మరి ఎలాంటి క్యారెక్టరో ఏంటో ఇవన్నీ తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందనమాట. అండ్ ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటి అంటే కనుక, మీర్జాపూర్ ఫేమ్ బాలీవుడ్ నటుడు దివ్యేంద్ర శర్మ కూడా ఈ మూవీలో ఒక తీవ్రవాదిగా నటించబోతున్నాడనమాట. అలాగే శ్రీనిధి శెట్టి అయితే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ మూవీ రిలీజ్ అవ్వాలి అంటే దసరా వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని నాకు తెలియగానే మీ అందరితో షేర్ చేసేస్తాను. మరి ఇప్పుడైతే మనందరి కోసం మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ మల్లీశ్వరి అనమాట. దాని తర్వాత వెంకీ మామ. సో ఈ టూ మూవీస్ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈవెన్ టూ స్టేజ్ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కల్కి 2898 AD అనమాట. ఈ మూవీకి కొనసాగింపుగా కల్కి 2 కూడా రాబోతోంది. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే, ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్లతో పాటు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ కూడా నటించబోతున్నారనమాట. మరి కల్కి మూవీ ఎంత హిట్ అయింది అనేది మనందరికీ తెలుసు. మరి దాని సీక్వెల్ గా రాబోతున్న మూవీ ఎలా ఉండబోతోంది, అసలు మొత్తం అంతా కూడా క్యారెక్టర్ కర్ణుడి పాత్ర చుట్టే తిరగబోతోంది అని తెలుస్తోంది. మరి ఎలా ఉండబోతోంది, ఏంటి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అని నాకు తెలియగానే మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కల్కి 2898 AD మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, దాని తర్వాత బిల్లా మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ 2 సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం అన్నమాట మా ఇంటి బంగారం ఈ నెల 15న అయితే విడుదలవుతోందన్నమాట. అంటే ఇంకా అసలు కొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి ఈ చిత్రానికి మీ అందరికీ తెలిసిందే, నందిని రెడ్డి అయితే దర్శకత్వం వహించారనమాట. మరి నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత హీరోయిన్ గా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేస్తే సరిపోతుంది. ఎందుకు అంటే ఖుషీ మూవీలో సమంత మళ్ళీ శుభం మూవీలో ఒక మెయిన్ అలా కనిపించారు తప్ప ఒక చిన్న పాత్రలో హీరోయిన్ గా అయితే ఎలాంటి మూవీస్ రాలేదన్నమాట. మరి ఆల్మోస్ట్ కొంచెం గ్యాప్ తర్వాత ఈ మూవీ రాబోతోంది కాబట్టి మరి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆడియన్స్ లో ఖచ్చితంగా ఉంటాయి. మరి ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇందాక చెప్పాను కదా, ఇంకా ఒక 3 డేస్ వెయిట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇంకా మూవీస్ ఏం రాబోతున్నాయి అంటే, సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం అన్నమాట. సో ఇదేంటి అంటే కనుక కరుప్ప, తెలుగులో అయితే వీరభద్రుడు అనే నేమ్తో అనువాదం అయ్యి మే 14న తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుందన్నమాట. మరి తెలుగు ఫ్యాన్స్ కూడా సూర్యకి ఏ రేంజ్ లో ఉంటారో మనందరికీ తెలిసిందే. మరి చూద్దాం వీరభద్రుడు అనే మూవీ ఎలా ఉండబోతోంది, సూర్య హిట్ మూవీస్ లో ఇది కూడా యాడ్ అవుతుందా లేదా తెలియాలి అంటే ఇంకా 2 డేస్ వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి అదర్ మాట, ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సమంత యాక్ట్ చేసిన ఖుషీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత సూర్య యాక్ట్ చేసిన మూవీ అనమాట గజనీ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ 2 సాంగ్స్ తో ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. అసోం రాష్ట రాజధాని గౌహటిలో హిమంత బిశ్వశర్మ మూడవసారి ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కూటమి రాష్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. గృహహింస కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను భర్త విలువలేని వ్యక్తిగా చూడకూడదని, ఆమెకు గౌరవంతో జీవించే హక్కు ఉందని స్పష్టం చేసింది. భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ తరపున ప్రతి పారిశ్రామికవేత్త రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన వార్షిక సదస్సులో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడవ దశ కింద ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిన్న వెల్లడించారు. ఇటీవల 5 అసెంబ్లీలకు ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోగా, ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మూడవ దశకు సమాయత్తమవుతున్నట్లు ఈసీ తెలియజేసింది. నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను త్వరలో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జేఏడీకి అప్పగిస్తామని, అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి నారాయణ ఈరోజు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 జూన్ నాటికి పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి

కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త వాహనాలకు 24 గంటల్లో శాశ్వత రిజిస్టేషన్ పూర్తయ్యే విధానం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్టేషన్ చేసిన వాహనానికి రవాణా అధికారులు నిర్దేశిత గడువులోగా ఆమోదం తిరస్కరణ అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా నమోదు వంటివి చేయాలి. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగాను రద్దు చేస్తూ దాని స్థానంలో అందుబాటులోకి తెచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త చట్టాన్ని జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్దమైన వేతన ఉపాధికి హామీని ఇస్తుందని తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

అమరన్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12:08 అయితే కాబోతుందన్నమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ మీకు తెలుసాలో ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా? ఏంటి అంటే అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం అన్నమాట, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్. మొక్కల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ద్వారా ఆకలిని ఎలా నిర్మూలించుకోవచ్చు, పేదరికాన్ని ఎలా తగ్గించవచ్చు, జీవన వైవిధ్యాన్ని ఎలా రక్షించవచ్చు, ఇంకా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆర్థిక అభివృద్ధిని ఎలా పెంచవచ్చు అనే విషయాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి మే 12 అంటే ఈ రోజే అన్నమాట అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని ప్రకటించింది. సో ఇక అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనందరం కూడా మే 12 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మనం ఏం తెలుసుకుందాం, మొక్కల గురించి మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, అంటే రెగ్యులర్ గా మీ అందరికీ తెలిసినవి కాకుండా కొంచెం డిఫరెంట్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో చెప్తాను మొక్కల గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట, అవన్నీ ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం భీమా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
1: एनसीपीसीआर आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

0: विविध भारती FM 101.3।
1: డమ్ డమ్ డమ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం అని చెప్పాను. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో కూడా చెప్పాను. దాని తర్వాత మొక్కల గురించి మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తాను అని చెప్పాను కదా. మరి ఇంతకీ ఏంటి ఆ కొన్ని విషయాలు అంటే మనం తినే ఆహారంలో 80% మొక్కల నుండే లభిస్తుందన్నమాట. ఇంకా మనం పీల్చే ఆక్సిజన్ లో 98% అవే ఉత్పత్తి చేస్తాయన్నమాట. అలాగే మొక్కలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి అన్నమాట. మనుషుల్లాగే నిజంగా మొక్కలు కూడా ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవడం అనేది వింతగానే ఉంది కదా. ఈ విషయం విజ్ఞాన శాస్త్రం అయితే చెప్తుందన్నమాట. ఎందుకు అంటే అవి తమ వేర్ల ద్వారా మట్టిలోకి రసాయనాలను స్రవించడం ద్వారా చాలా ప్రత్యేకమైన పద్ధతిలో ఈ పని చేస్తాయన్నమాట. అంటే రూట్ ఎక్సుడేట్స్ అని పిలువబడే ఈ రసాయనాలు వేరు మండలంలోని ప్రతి ఇతర జీవికి మొక్క ఎలా పెరుగుతుందో తెలియజేస్తాయన్నమాట. నిజంగా మొక్కల వల్లే కదా యాక్చువల్గా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నిజంగా అసలు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా అండ్ ఎస్పెషల్లీ సమ్మర్లో మనం ఏదైనా ఒక పని చేయాలి మంచి పని అంటే హ్యాపీగా మొక్కల్ని పెంచేసుకోవచ్చు. అండ్ పిల్లలకి కూడా అదొక యాక్టివిటీ లాగా సమ్మర్ క్యాంప్ అని రకరకాలకి పంపిస్తూ ఉంటారు. సో అవన్నీ చేయకుండా గార్డెనింగ్ అనేది అలవాటు చేస్తే ఈ సమ్మర్లో ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే మనకి ఆక్సిజన్ వస్తుంది, చల్లదనం వస్తుంది, ప్రశాంతత కూడా వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ అల్లరి ఒక గంట సేపు తగ్గుతుందన్నమాట. ఎందుకంటే హ్యాపీగా ఆ మొక్కలు పెంచడం, సో మనకి ఇలా మెంతికూర పెంచుకుందాం, మన ఇంట్లోనే ఇలా ఏదైనా ఏదో ఒకటి, అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్పాను, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి ఏంటి అంటే వాటర్ పోయడం అనేది ఇలాన్నీ అలవాటు అవుతూ ఉంటే అట్ ద సేమ్ టైం మొక్కల వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఇంకా అంటే సమ్మర్ని హ్యాపీగా ప్రశాంతంగా కూల్గా ఉంచుకునే అవకాశం కలుగుతుందన్నమాట. అంతకుముందు కూడా చెప్పాను కదా, సో కూల్గా ఉంచే మొక్కలు కొన్ని ఉన్నాయి, నిద్రపుచ్చే మొక్కలు కొన్ని ఉన్నాయి, మనం చాలా మాట్లాడుకున్నాం ధీరా ప్రోగ్రాంలో. సో ఇప్పుడు ఏంటి అంటే మొక్కల ఆరోగ్య దినోత్సవం కాబట్టి మీ ఇంట్లో ఉన్న మొక్కలనైతే ఆరోగ్యంగా ఉంచుకోండి. అలాగే ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు మొక్కల గురించి చాలా ఉన్నాయి, అవన్నీ

0: Red Bharti FM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు. అక్కడ ఆ గదిలో ఏసీ

0: 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: శ్రోతలు, ఇంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 12:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈవేళ ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈవేళ వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహటిలోని ఖానాపాడాలో గల వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ శర్మతో పాటు రామేశ్వర్ తెలి, అతుల్ బోరా, చరణ్ బోరా, అజంత్ నియోగ్ అనే 4 ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారంతో అస్సాంలో వరుసగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా హిమంత బిశ్వ శర్మ రికార్డు సృష్టించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. గౌహటిలో జరిగిన డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం నుంచి కొంత భాగం విందాం.
1: মই শ্রী হিমন্ত বিশ্ব শর্মা ঈশ্বরের নামত শপথ লও যে বিধির দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি মই প্রকৃত বিশ্বাস আর আনুগত্য পোষণ করি.
0: పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ వనరులపై ఈ సంక్షోభం భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

0: వడోదరాలో నిన్న సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ దుష్ప్రభావం చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి చిన్న లేదా పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ అన్నారు.
1: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హీ దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా ది జాయే. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఆగ్రహ కరుంగా కి జబ్ తక్ హాలాత్ సామాన్య నా హో హమ్ సోనే కి ఖరీద్ కో టాలే.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం పొదుపు కోసం ప్రజలందరూ తీసుకోవాల్సిన చర్యలను మోదీ సూచించారు. ప్రధానమంత్రి ఈ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నత స్థాయి సంస్థాగత సమీక్ష కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 18వ తేదీన ఒడిశాలో పర్యటిస్తారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట ప్రధాన కార్యాలయంలో జరిగే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో నితిన్ నవీన్ పాల్గొంటారు. బూత్ స్థాయి నిర్వహణ, డిజిటల్ కమ్యూనికేషన్, ప్రజలతో మమేకమవడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నవీన్ ఒడిశాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈవేళ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలను అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్లు, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్లు, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రం, 100,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. దేశం కోసం ఆరోగ్య యోధులందిస్తున్న అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో సమాజానికి నర్సులు, నర్సింగ్ నిపుణులు అందించే మెరుగైన సేవలను గుర్తించేందుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రారంభించింది. సిక్ యోధుడు బాబా బందా సింగ్ బహదూర్జీ సర్హింద్ ఫతే దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాబా బందా సింగ్ బహదూర్జీ ముఘల్స్ను ఓడించి ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మరక్షణపై చిరస్థాయిగా నిలిచే సందేశాన్ని అందించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెక్కలేనని క్రూరత్వాలను భరించినప్పటికీ ఆయన మత మార్పిడికి అంగీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ధర్మరక్షణ కోసం ఆయన జీవితం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. బాబా బందా సింగ్ బహదూర్జీ ఖల్సా సైన్యాధిపతి. ఆయన మొఘల్ రాజులను ఓడించి ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాన్ని మొఘల్ పాలన నుండి విముక్తి చేసి పంజాబ్లో ఖల్సా పాలన స్థాపించారు. దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ

సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యం కోసం సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఫ్రెంచ్ రివేరాలో ఎటా స్వతంత్ర సినిమాల వేడుకగా జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమవుతుంది. రెడ్ కార్పెట్ పై జాన్ ట్రావోల్టా, యాడమ్ డ్రైవర్, బార్బరా స్ట్రైసాండ్ వంటి దిగ్గజాలు ఈరోజు గోచరించనున్నారు. కాన్ చలన చిత్రోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద చలన చిత్రోత్సవం. అప్పట్లో ఫాసిస్టుల ప్రభావం ఉన్న వెనీస్ ఫిలిం ఫెస్టివల్కు ప్రత్యామ్నాయంగా 1939లో మొదటిసారిగా కాన్ ఉత్సవాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోసును కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోసు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకుగాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మనము నా మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మొక్కల గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అని చెప్తాను అని చెప్పాను చెప్తున్నాను. మరి ఇందాకే కొన్ని మాట్లాడుకున్న తర్వాత ఇంకా మొక్కల గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఇందాకే చెప్పా మొక్కలు కూడా మనకిలాగే ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి అని చెప్పి ఎందుకో చెప్పాను. అలాగే మొక్కల్లో కూడా అట తోబుట్టువుల్ని గుర్తించి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మెక్ మాస్టర్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నేతృత్వంలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ఏదైనా రీసెర్చ్ చేయకుండా వాళ్ళు చెప్పరు కదా, సో దాని ప్రకారం ఏంటి అంటే గనక ఒకే జాతికి చెందిన మొక్కలు తమ తోబుట్టువుల పట్ల మరింత సర్దుబాటు అడ్జస్ట్మెంట్ అయ్యే ధోరణి కలిగి, అంటే వేరే అపరిచిత మొక్కలతో పోటీతత్వాన్ని ప్రదర్శిస్తాయి అని చెప్పి జీవ శాస్త్రవేత్తలు కనుగొన్నారనమాట. చూసారా ఎంత సఖ్యత ఉందో. పైగా తోబుట్టువులు వాళ్ల జాతికే చెందిన మొక్కల పట్ల సర్దుబాటు ధోరణి అంటే అడ్జస్ట్మెంట్ అయిపోతాయి అనమాట. సో అది అలాగే మొక్కలు ధ్వనికి ప్రతిస్పందిస్తాయన్నమాట. అలాగే మొక్కల వేర్లు వాస్తవానికి పర్యావరణ ధ్వనికి ప్రతిస్పందిస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలిందనమాట. ఏది మాట్లాడినా మొక్కల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇలాంటివన్నీ వాళ్ళు కనుక్కుంటారు, ఇంకా చాలా చాలా కనుక్కోబోతున్నారు కూడా అనమాట. ఎప్పటికప్పుడు వాళ్ళ పని అది కదా, అందుకే వాళ్ళు మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నారు. పర్యావరణ ధ్వనికి ప్రతిస్పందిస్తాయని చెప్పి రీసెర్చ్లో తేలిన తర్వాత ఏమైంది అంటే, వారు మిసమ్ శాంటీవన్ అనే ఒక జాతి ఒక బఠానీ మొక్కని పరిశీలించి భూగర్భంలో ప్రవహించే నీటి వల్ల ఉత్పన్నమయ్యే ప్రకంపనలను గుర్తించడం ద్వారా దాని వేర్లు నీటి వనరులను గుర్తించగలుగుతున్నాయని కనుక్కున్నారనమాట. ఎన్ని రీసెర్చ్లు చూస్తున్నారో చేయండి, నిజంగా చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కాబట్టి ఈ పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వాళ్ళ రీసెర్చ్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మొక్కలు కూడా ధ్వనికి ప్రతిస్పందిస్తాయి అనే పాయింట్ అనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం మొక్కల గురించి. అసలు మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి అని చెప్పి, నాకు తెలిసి ఇవన్నీ మీకు కొత్తగా అనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయాలనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ కోర్ట్ అనమాట. ఈ సాంగ్ తర్వాత మొక్కల గురించి ఇంకా మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మొక్కల గురించి కొన్ని విశేషాలు. ఇంకా మీరందరూ తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే కనుక మొక్కలకు కూడా సమయం తెలుసు అనమాట. మన శరీరంలో సర్కాడియన్ రిథమ్ అనే ఒక గడియారం ఉంటుందని, అది ఇంకా అంటే మన నిద్ర ఇంకా మేల్కొనే చక్రాలని కంట్రోల్ చేస్తుందని మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. అంటే ఏ టైంకి మనం నిద్ర లేస్తామో అదే టైంకి రెగ్యులర్ గా అలవాటైపోతుంది, అలాగే నిద్రపోయేటప్పుడు కూడా అనమాట. సో ఆ టైంకి మనకి నిద్ర వచ్చేస్తుంది, అలాగే మెలకు వచ్చేస్తుంది. కాబట్టి జనరల్ గా 10 to 6 ఇలాంటి టైమింగ్స్ కనుక పెట్టుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అండ్ యాక్చువల్ గా ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనలో ఈ సర్కాడియన్ రిథమ్ అనే ఒక గడియారం ఉంటుందన్నమాట. అలాగే మనలో ఎలా అయితే ఉంటుందో మొక్కల్లో కూడా అలాంటి గడియారమే ఉంటుందని చెప్పి మీకు తెలుసా. నిజంగా మొక్కలు పెరిగే సమయం, వాటి పువ్వులు వికసించే అంటే వాటి పువ్వులు వికసించే సమయం, అలాగే అవి సువాసనలు స్ప్రెడ్ చేసే సమయం, ఇలా అన్ని కూడా మనకిలాగే ఇలా సిర్కాడియన్ రిథమ్స్ నిర్ణయిస్తాయి అన్నమాట. అంటే అవి రోజులోని వివిధ సమయాలకి తగ్గట్టుగా తమను తాము సిద్ధం చేసుకోగలవన్నమాట. నిజంగా చాలా బాగుంది కదా. అందుకే చాలా మంది మొక్కలకి కూడా ప్రాణం ఉంది అంటూ ఉంటారు కాబట్టి. సో మొక్కల్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకుందాం, ఇంకా మాట్లాడుకుందాం మొక్కల గురించి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నా మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా మొక్కల గురించి. మరి ఇందాకే చాలా విషయాలు చెప్పాను. ఇంకా ఏంటి అంటే ఈ భూమిపై అత్యంత ఎక్కువ కాలం జీవించే జీవులు ఏవైనా ఉన్నాయి అంటే అవి చెట్లు అనమాట. ఇవి ఎక్కువ కాలం జీవించడానికి కారణం ఏంటి అంటే పెద్ద పెద్ద చెట్లకు అనేక కాండాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఒక కాండం చనిపోయినా మిగిలినవి సజీవంగానే ఉంటాయన్నమాట. వాటి వేళ్లు కాండాలలో శక్తిని అంతర్గతంగా నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నమాట. అందుకే మనం మహావృక్షాలని ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే మర్రి చెట్లు చూసారా, అసలు ఎంత పెద్దది, ఎన్ని శాఖలుగా విస్తరించి ఉంటుందో కదా. యాక్చువల్ గా చిన్నప్పుడు కథల్లో కూడా వింటూ ఉండేవాళ్ళం. సో మొక్కల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలైతే నేను ఆల్రెడీ చెప్పేశానమాట. అవి కూడా మనకిలాగే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటాయని, తోబుట్టుల్ని సపోర్ట్ చేస్తాయని, సమయం మనకి ఎలా అయితే ఇంటర్నల్ గా ఒక క్లాక్ అయితే ఉంటుందో వాటికి కూడా అవే ఉంటాయని చెప్పి ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మొక్కలు అసలు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో మనం అందరం ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మొక్కలైతే పెంచుకోవాలన్నమాట. మరి ఈ రోజు మనం మొక్కల గురించి అసలు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ రోజు డే స్పెషాలిటీనే అది, అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం. కాబట్టి మొక్కల్ని చక్కగా అందరం పెంచుకుందాం, వాటితో పాటు వాటిని ఆరోగ్యంగా ఉంచితే అవి మనకి రిటర్న్ ఇచ్చేది ఏంటి అంటే బోల్డ్ అంత ఆరోగ్యాన్ని మాత్రమే అనమాట. ఎందుకంటే ఆక్సిజన్ ని మాత్రమే ఇస్తాయి, మనలో ఏదైనా బ్యాడ్ అంతా తీసేసుకుంటే అంతే కదా, కార్బన్ డైఆక్సైడ్ అంతా అవి పీల్చుకొని మనకి ఆక్సిజన్ అందిస్తాయి అనే విషయం చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ తెలుసు. కాబట్టి చిన్నపిల్లలకి కూడా అలవాటు చేయించండి, ముఖ్యంగా ఈ సమ్మర్లో వాళ్ళకి ఇది ఒక మంచి ది బెస్ట్ యాక్టివిటీ అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళకి హాయిగా గార్డెనింగ్ పని ఇచ్చేస్తే ఒక అరగంట ప్రశాంతంగా కూడా ఉండొచ్చు, అండ్ మన ఇల్లు కూడా ప్రశాంతంగా కూల్ గా అలా ఉంటుందన్నమాట. ఈ సమ్మర్లో కావాల్సింది అది. కాబట్టి మొక్కల్ని పెంచండి, మొక్కల్ని పెంచడం అలవాటు చేయండి, అండ్ పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, మొక్కలతో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉందాం అనమాట. ఎందుకంటే వాటిని మనం ఆరోగ్యంగా ఉంచితే అవి కూడా తిరిగి మనల్ని ఆరోగ్యంగానే ఉంచుతాయి, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. మరి అది ఇవాల్టి మీకు తెలుసా ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. దాస్ కదమ్ కి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో ఇవాటి మీకు తెలుసా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసు గుణ. అసోం రాష్ట రాజధాని గౌహటిలో హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రిగా ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జెట్ స్కీ రైడ్స్ వాటర్ స్పోర్ట్స్ సేవలను ఈ రోజు ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ది అంశాలపై పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమాశంకర్తో మచిలీపట్నంలో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల అభివృద్ది, గుడివాడ కంకిపాడు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, బందర్పోర్టు కనెక్టివిటీ రోడ్లు, బైపాస్ రోడ్ల నిర్మాణం, గుడివాడ పట్టణాభివృద్ది అంశాలపై చర్చించారు. రొయ్యల మేత రేటు మరింత భారంగా మారింది. టైగర్ రకానికి ఉపయోగించే మేతపై కిలోకు 10, వెనామీ రకానికి ఉపయోగించే మేతపై కిలోకు 8 రూపాయల చొప్పున పెరిగింది. ఈ రోజు నుంచే ఈ పెంపు అమల్లోకి వస్తుందని తయారీ సంస్థలు ప్రకటించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు తీసుకొచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం 2025 వీబీజీ రామ్జీ అమలుకు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. రాష్టంలో కొత్త వాహనాల రిజిస్టేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటల్లోనే శాశ్వత రిజిస్టేషన్, వాహన నంబర్ కేటాయింపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈ మధ్యాహ్నం హైదరాబాద్ జలసౌధలో సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై నిర్ణయం కోసం ఈ సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. తిరిగి 3 గంటలకు వింటారు.

త్రిసభ్య కమిటీ ఈ మధ్యాహ్నం హైదరాబాద్ జలసౌధలో సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై నిర్ణయం కోసం ఈ సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

93 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాంటి ధీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న ధీర ఎవరు అంటే కనుక వైశాలి అనమాట. ఇంతకీ ఎవరు ఈ వైశాలి అంటే, క్యాండిడేట్ స్టోర్ని గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా వైశాలి రికార్డు అనమాట. మరి ఇంతకీ ఏంటి, ఎప్పుడు ఈ టోర్నీ ఎక్కడ జరిగింది అంటే కనుక, ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి విజేతగా నిలిచిందనమాట. దీంతో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా వైశాలి అయితే రికార్డు సాధించేసిందనమాట. ఏప్రిల్ 15న సైట్రస్లోని పాఫోస్లో ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 14 రౌండ్ల తర్వాత తమిళనాడుకి చెందిన వైశాలి 8.5 పాయింట్స్తో అగ్రస్థానంలో నిలిచిందనమాట. ఇంకా తెలుసుకుందాం వైశాలి గురించి, తను సాధించిన విజయం గురించి కొన్ని విషయాలు. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ బబ్లీ బౌన్సర్ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము బీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా వైశాలి గురించి. ఇందాకే చెప్పాను క్యాండిడేట్ స్టోర్ ని గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా వైశాలి అయితే రికార్డు అయితే సాధించేసిందని చెప్పి. మరి 14 రౌండ్స్ తర్వాత తమిళనాడుకి చెందిన వైశాలి 8.5 పాయింట్స్ తో అగ్రస్థానంలో అయితే నిలిచిందనమాట ఈ టోర్నీలో. తర్వాత 14వ గేమ్ లో వైశాలి 48 ఎత్తుల వద్ద లగ్నా కేదరిన్ అంటే ఉక్రెయిన్ కి ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన అనమాట కేదరిన్ పై విజయం సాధించిందనమాట. 28 యూరోలు అంటే 28,000 యూరోలు తగ్గించుకుందనమాట విజయం సాధించిన తర్వాత. అంటే మన ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా 28,000 యూరోలు అంటే కనుక 30,81,000 అనమాట. సో ఇది గెలిచిన తర్వాత వైశాలి తగ్గించుకున్న అమౌంట్ అయితే 28,000 యూరోలు. అలాగే భారత్ నుంచి క్యాండిడేట్ స్టోర్ని గెలిచిన 3వ ప్లేయర్ కూడా వైశాలి అనమాట. ఓపెన్ విభాగంలో ఇంతకు ముందు విశ్వనాథ్ ఆనంద్

2014లో, అలాగే దొమ్మరాజు గోకేష్ అయితే కనుక 2024లో టైటిల్ గెలిచారు. మరి వాళ్ళ తర్వాత అయితే వైశాలి అనమాట. అలాగే 2011లో కోనేరు హంపి తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్కి అర్హత పొందిన రెండో భారతీయ చెస్ క్రీడాకారిణిగా వైశాలి అయితే గుర్తింపు పొందిందనమాట. నిజంగా ఇది తను సాధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. మరి వైశాలి ఎక్కడ ఆగకుండా ఇలాగే భారతదేశం తరపున ఆడుతూ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గుడ్ లక్ సఖి అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: City FM 101.3.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
0: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కథ మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

శ్రోతలంత వరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి. ముందుగా ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ది, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొత్త వాహనాల శాశ్వత రిజిస్టేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధానిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపును పూర్తిగా లాటరీ విధానం ద్వారానే పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ప్రజాప్రతినిధుల భవనాల నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో అందుబాటులోనికి తీసుకువస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్ గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. ఎమ్మెల్యేలది అయితే 1 వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్సీది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది, మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చినాయి. ఇవన్నీ వాటిని కూడా ఈ మంత్ అన్ని కొన్ని ఇస్తా ఉన్నారు. నెక్స్ట్

0: మంత్రిని కొనిస్తా ఉన్నారు. ఈ గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చినాయి. ఇవన్నీ అవగానే జీఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది.
1: రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ది, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ప్రైవేటు వైద్య దంత కళాశాల సంఘ ప్రతినిధులు, వైద్య విద్య నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. వైద్య విద్యలో ఆధునిక సాంకేతికత వినియోగం, విద్యార్థులకు మెరుగైన శిక్షణ, ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవల అందుబాటు, మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, వైద్య విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు వైద్య కళాశాలలు సమన్వయంతో పనిచేస్తే వైద్య రంగంలో మరింత పురోగతి సాధించవచ్చని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన వాహనానికి 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నెంబర్ కేటాయింపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిర్దేశిత గడువులో అధికారులు స్పందించకపోయినా దరఖాస్తుల ఆమోదం పొందే విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ ద్వారా ఆమోద ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాష్టవ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని, త్వరలోనే ఈ విధానాన్ని రాష్టవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం నుండి ఉత్తరాది రాష్ట్రాలకు రైలు అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన కాకినాడ హిస్సార్ కొత్త రెగ్యులర్ రైలు సర్వీసును కాకినాడ పార్లమెంటు సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికుల నుండి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తున్న కాకినాడ హిస్సార్ రైలును రెగ్యులర్ సర్వీసుగా మార్చినట్లు తెలిపారు. దీని ద్వారా సుదూర ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొంటూ,
2: నుంచి హర్యానాకి రెగ్యులర్ ట్రైన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ రెగ్యులరైజేషన్ కోసం కాకినాడ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సుమారు 56 గంటలు కంటిన్యూస్ ట్రైన్, అంటే 2705 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైన్ ఇది. ఆల్రెడీ మనం కాకినాడ నుంచి లింగంపల్లికి కానివ్వండి, కాకినాడ పోర్టు, రాజమండ్రి కానివ్వండి, మొన్న మైసూరుకి లాంచ్ చేసాం, ఈ రోజు హిసార్కి లాంచ్ చేసాం. ఇలాగా కాకినాడలో ప్రజలకు అందరికీ ఉపయోగపడేలాగా, ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ వినియోగించుకునేలాగా కొత్త ట్రైన్స్ అన్ని వస్తా ఉన్నాయి.
1: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాలూరులోని అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఆధ్యాత్మికత మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జెట్స్కీ రైడ్స్, వాటర్ స్పోర్ట్స్ సేవలను ఈరోజు ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యలంక బీచ్ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 9 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్ను అభివృద్ది చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు తీసుకువచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ చట్టం 2025 బీబీజీ రామ్జీ అమలుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ చట్టం 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోనికి రానుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఎంఎన్ఆర్ ఈజీఏ స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోనికి రానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధికి ఈ చట్టం హామీ ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొంది. ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం.

తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 2 ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి జాతీయ నాణ్యతా ధృవీకరణ పత్రాలను పొందాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఆసుపత్రులకు ఈ గుర్తింపు లభించగా అందులో జిల్లాకు చెందిన 2 ఆరోగ్య కేంద్రాలు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం అర్హులందరికీ చేరేలా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం సచివాలయాలు సమన్వయంతో పనిచేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల ద్వారా అందుతున్న సేవల పురోగతి, ఎన్నికల వార్డుల మ్యాపింగ్, మనమిత్ర శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో విశాఖ కలెక్టర్ కార్యాలయం నుండి దృశ్య మాధ్యమం విధానంలో ఆయన ఈరోజు సమీక్షించారు. అలాగే మత్స్యకార లబ్దిదారులు, ఈకేవైసీ ప్రక్రియ, P4 బంగారు కుటుంబాల అనుసంధానం, కౌశలం పరీక్షలు, ఉద్యోగ మేళాల నిర్వహణ, ఆధార్ ప్రత్యేక శిబిరాల ఏర్పాటు వంటి కార్యక్రమాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈరోజు మధ్యాహ్నం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

త్రిసభ్య కమిటీ కార్యదర్శి సతీష్, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ పాల్గొంటారు. మే నెలాఖరు వరకు సాగర్ కుడి కాల్వ నుండి 10 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. జులై వరకు శ్రీశైలం నుండి 5, సాగర్ నుండి 13 టీఎంసీలు కావాలని తెలంగాణ తెలిపింది. దీంతో రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్టంలో వైద్య విద్యాభివృద్ది, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొత్త వాహనాల శాశ్వత రిజిస్టేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: जबकि निफ्टी 305 अंक की गिरावट के साथ 23,511 पर था। आईपीएल क्रिकेट में आज गुजरात टाइटंस का मुकाबला सनराइजर्स हैदराबाद से अहमदाबाद के नरेंद्र मोदी स्टेडियम में होगा। ये मैच शाम 7:30 बजे शुरू होगा। अंत में मुख्य समाचार एक बार फिर। मेडिकल शिक्षा में प्रवेश के लिए आयोजित नीट यूजी परीक्षा पेपर लीक के आरोपों के कारण रद्द, सीबीआई जांच के आदेश। हिमंता बिस्व शर्मा ने लगातार दूसरी बार असम के मुख्यमंत्री के रूप में शपथ ली। सीबीआई ने पश्चिम बंगाल के मुख्यमंत्री शुभेंदु अधिकारी के निजी सहायक चंद्रनाथ रथ की हत्या की जांच शुरू की। राष्ट्रपति द्रौपदी मुर्मू ने 15 नर्सिंग पेशेवरों को राष्ट्रीय फ्लोरेंस नाइटिंगेल पुरस्कार प्रदान किए। और आईपीएल क्रिकेट में आज शाम गुजरात टाइटंस का मुकाबला सनराइजर्स हैदराबाद से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: హనుమత్ జయంతి శుభాకాంక్షలు చెప్పేశాను కాబట్టి మరి హనుమంతుడి గురించి ఒక క్వశ్చన్ అయితే అడగాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. అడిగేస్తాను ఖచ్చితంగా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక అందరికీ శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు మెసేజ్ చేశారు ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేశారు. అలాగే కామర్తి శంకర్ రాజోల నుంచి హాయ్ అంటున్నారనమాట. ఇంకా ఇంకా ఎవరు అంటే ఆర్జీలందరికీ కూడా ఆంజనేయుని ఆశీస్సులు అని చెప్పి మెసేజ్ పంపించారు. ఎవరు అంటే రామయ్య రాజలక్ష్మి రేపల నుంచి అనమాట. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహాబాను జైనుద్దీన్ అనమాట. అలాగే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారనమాట. ఓకే, మరి మీ అందరు క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని నాకు తెలుసు. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే హనుమాన్ చాలీసాలో నాకు తెలిసి ఈరోజు హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కళ్ళు వినే ఉంటారు, చాలా సార్లు చదివే ఉంటారు. మరి ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఇప్పుడు ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే హనుమాన్ చాలీసాలో హనుమంతుడిని మూడు పేర్లతో పిలుస్తారనమాట. హనుమంతుడిని మూడు పేర్లతో పిలుస్తారు, మరి ఆ మూడు పేర్లు ఏంటి అనేది నా క్వశ్చన్. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను మీ అందరి కోసం. హనుమాన్ చాలీసాలో హనుమంతుడిని మూడు పేర్లతో పిలుస్తారు, ఆ మూడు పేర్లు ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట, ఫ్రమ్ ద మూవీ శ్రీ ఆంజనేయం అనమాట. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకైతే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది కదా, మరి దానికి చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ మెసేజ్లు పంపించారనమాట. అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ముందు మనం వాళ్ళు పంపించిన మెసేజ్లు అయితే చదవాలి. మరి ఎవరు పంపించారు అంటే గనక ఎవరు, రాజోలి నుండి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటే ఒకటి కరెక్ట్, అదేంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజోలి నుంచి జయన్న అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటే కరెక్ట్, మీరు పంపించిన వాటిల్లో కూడా. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కూడా మీరు కూడా పంపించారు. సో మీరు పంపించిన వాటిల్లో ఏంటి అంటే కనుక ఒకటే కరెక్ట్. ఇంకా చూద్దాం, ఆలోచించండి, తర్వాత మెసేజ్ చేయండి. అలాగే ఎం కొండారెడ్డి సిద్ధవడ్డ మండలం కడప జిల్లా నుంచి అనమాట. అలా గెస్ట్ చేసేసారా మీరు అసలు, అంటే హనుమాన్ చాలీసా గురించి నేను అడిగాను కదా, సో మీరు పంపించింది అయితే రాంగ్.

గాన్ సార్. పర్లేదు, గెస్ట్ చేసి కూడా ఏదో ఒకటి పంపించారు, బట్ ఆలోచించి పంపిస్తే కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయచ్చు అనమాట. ఇంకా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మండూర్ నుంచి మధుకుమార్ మెసేజ్ చేశారనమాట. ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదు. సో అందరూ క్వశ్చన్ విన్నారనే అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటి కరెక్టే అనమాట. ఇంతకీ ఎవరు ఎక్కడి నుంచి అంటే శోభా తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఇంకా మీరు పంపించిన వాటిలో రెండు కరెక్ట్ అనమాట. గోల్నపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు పంపించిన వాటిల్లో రెండు కరెక్ట్. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి అనమాట, మీరు పంపించిన వాటిల్లో కరెక్ట్ అసలు లేదు ఏది కూడా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు కూడా రాంగ్ ఆన్సరే పంపించారు. ఇంతకీ ఎవరు ధర్మారావు గారు అనమాట, ఛత్తీస్గఢ్ నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అనమాట, మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, రెండు కరెక్ట్ యాక్చువల్గా. ఇంకా ఒకటి చెప్పేస్తే కరెక్ట్ అయిపోయేది. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అనమాట, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్ అనమాట. రేపల్లి నుంచి రామయ్య రాజలక్ష్మి వీళ్ళందరూ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటి కూడా కరెక్ట్ అయితే లేదు. ఏం పర్లేదు, ఇంకొకసారి ఆలోచించండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్ రావు గారు, ఇంకా దామర్ల పెద్దమస్తన్ రావు గారు అనమాట. అలాగే ఇంకా ఎవరు, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట, మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటి కరెక్టే. అండ్ మిగతా రెండు ఏంటి అనేది ఆలోచించండి. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడుగుతున్నాను. హనుమాన్ చాలీసాలో హనుమంతుడిని మూడు పేర్లతో పిలుస్తారు, ఆ మూడు పేర్లు ఏంటి అనేది క్వశ్చన్. ఆల్మోస్ట్ అందరూ ఒకటి రెండు అయితే కరెక్ట్గా చెప్పేస్తున్నారు. మరి ఆ మూడోది కూడా ఏంటో గెస్ చేయండి, ఆలోచించండి. మరి ఆలోచించి మెసేజ్ చేయాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి. ఇంతకీ ఆ నెంబర్ ఏంటి అంటే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి పంపించేసేయండి. నెంబర్ ఒకటి చెప్తే సరిపోతుంది కదా, ఫార్మెట్ కూడా ఎందుకంటే అలవాట్లో అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఆ ఫార్మెట్లో పంపిస్తే చదవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి మరి ఆలోచించండి. ఆ తర్వాత మెసేజ్లు పంపిస్తూ ఉండండి, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి, పంపించిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ పంపించకండి. అండ్ ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్, నాకు తెలిసి ఈ సాంగ్ మీ అందరికీ ఇష్టమై ఉంటుంది, ఫ్రమ్ ద మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి అనమాట. నేను ఈ మూవీ నేమ్ చెప్పగానే గెస్ట్ చేసేసే ఉంటారు కదా సాంగ్ కూడా. మరి ఈ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటర్ స్టేజ్ 1.3 వివిధ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న.

మనము నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా లిజనర్స్ చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, మరి ఈసారైనా కరెక్ట్ పంపించారా చూద్దాం. ఎవరు అంటే కనుక షబానా గారు అనమాట, పెద్దగూడెం విలేజ్ నుంచి మెసేజ్ చేశారు. మీరు పంపించిన వాటిల్లో రెండు కరెక్టే అండి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక హాయ్ అంటూ అంకయ్య అనమాట, బందర్పల్లి నుంచి మెసేజ్ చేశారు, మీరు పంపించిన వాటిలో ఒకటే కరెక్ట్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి అనమాట, మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి మీరు పంపించిన వాటిల్లో రెండు కరెక్ట్. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి అనమాట, మొత్తానికి ఆన్సర్ పట్టేశారు, ఫైనల్ గా కరెక్ట్ గా మెసేజ్ చేసేశారు. అండ్ ఇదే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, మీరైతే రెండు కరెక్ట్ గా పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే ఒకటి కరెక్ట్ గా పంపించేశారు, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే ఎవరు అంటే కనుక కర్నూలు నుంచి బ్రహ్మ అనమాట, మీరు కూడా రెండు కరెక్ట్ గా పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మీరు కూడా రెండు కరెక్ట్ గా పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి అనమాట, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అనమాట, మీరు రెండు కరెక్ట్ గా పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే ఎవరు దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ చేశారనమాట, మీరు పంపించిన వాటిల్లో టూ కరెక్ట్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట నిజామాబాద్ నుంచి, మీరు పంపించిన వాటిల్లో అసలు ఏది కరెక్ట్ గా లేదు. అండ్ ఇంకా పుట్టపాకి నుండి మిర్యాల తిరుమలయ్య ఇంకా ఆండాలు వీళ్ళందరూ అనమాట, మీరు పంపించింది రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్టే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే ఏం పార్థశారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మీరు పంపించిన వాటిల్లో ఒకటే కరెక్ట్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామలకోట నుండి దుబాయ్ భాషా మెసేజ్ చేశారు, ఒకటే కరెక్ట్ అండి మీరు పంపించిన వాటిల్లో. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ అనమాట, మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటే కరెక్ట్. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మీరు మొత్తానికి కరెక్ట్ గా గెస్ట్ చేసి మెసేజ్ అయితే పంపించేశారనమాట. అండ్ రమేష్ కర్నూలు నుంచి అనమాట, మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక వరుణ్ అనమాట, ఆదాం నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా గురుస్వామి నాయుడు అనమాట రొంపిచెర్ల నుంచి, మీరు కూడా రెండు కరెక్టే పంపించారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా చిన్నమస్తన్రావు గారు దామర్ల పెద్దమస్తన్రావు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక రేపల్ల నుండి రామయ్య రాజలక్ష్మి వీళ్ళందరూ అనమాట, మీరు రెండు పంపించారు కదా, ఆ రెండు అంటే మూడు పంపించారు, వాటిలో రెండు కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎవరు అంటే కనుక ఆల్మోస్ట్ అందరూ పంపించేసినట్టే. దమ్మోజు వెంకటాచారి గారు మీరు మళ్ళీ పంపించారు, మీరు పంపించిన వాటిల్లో నేను చెప్పాను.

కరెక్ట్ అయితే లేదు. సో ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, హనుమంతుడి నామాలు అంటే అసలు మనకి టైం మాట్లాడుకోవడానికి క్వశ్చన్ అడగడానికి కూడా సరిపోదు, ఎందుకంటే చాలా ఉంటాయి. నేను అడిగింది ఏంటి అంటే, హనుమాన్ చాలీసాలో హనుమంతుడిని మూడు పేర్లతో పిలుస్తారు, ఆ మూడు పేర్లు ఏంటి అని మాత్రమే అడగడం జరిగిందనమాట. మరి మొత్తానికి లాస్ట్ లో ఆన్సర్ అయితే గెస్ చేసి అయితే పంపించేశారు కదా లిజనర్స్, ఇంతకీ మరి ఆన్సర్ ఏంటి అంటే గనక కేసరి నందన్, అలాగే పవన్ కుమార్ అంజనీ పుత్ర. సో ఇవన్నమాట ఈ మూడు పేర్లు హనుమాన్ చాలీసాలో హనుమంతుడి పేర్లు అనమాట, వీటితో మనం పిలవడం జరుగుతుంది. సో అదనమాట క్వశ్చన్కి ఆన్సర్ అయితే. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ సుప్రీం అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: నీకు 100 మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే.

0: Jyoti FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: Vivid Bharati, FM News Headlines.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. గుంటూరు విజయవాడ జాతీయ రహదారిలోనే కాజా టోల్ ప్లాజా వెస్ట్ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రోడ్డు రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ను కోరారు. కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలిసిన ఆయన రాష్ట్రంలో పలు ట్రాఫిక్ సమస్యల గురించి వివరించారు. జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజీ 2026కు సంబంధించి ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీక్ అయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో జాతీయ పరీక్ష సంస్థ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే 3వ తేదీన ఈ పరీక్ష జరిగింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5గురికి రాష్ట ప్రభుత్వం తరపున ఫ్లోరెన్స్ నైట్గేల్ 2025 అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఈరోజు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈరోజు మధ్యాహ్నం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై నిర్ణయం కోసం ఈ సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 2 ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి జాతీయ నాణ్యతా ధృవీకరణ పత్రాలను పొందాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జిల్లాలోని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందాయని చెప్పారు. రాష్టం నుండి ఉత్తరాది రాష్ట్రాలకు రైలు అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన కాకినాడ హిసార్ కొత్త రెగ్యులర్ రైలు సర్వీసును కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ప్రభుత్వం పథకం ప్రజలందరికీ చేరువయ్యేలా స్వర్ణ వార్డు గ్రామాలు సచివాలయాలు సమన్వయంతో పనిచేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామాల ద్వారా అందుతున్న సేవల పురోగతి, ఎన్నికల వార్డుల మ్యాపింగ్, మనమిత్ర శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో విశాఖ కలెక్టర్ కార్యాలయం నుండి దృశ్య మాధ్యమ విధానంలో ఆయన ఈరోజు సమీక్షించారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

భద్రం మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీ అందరూ ఎదురు చూస్తున్న క్వశ్చన్ అయితే ఏమాత్రం లేట్ చేయకుండా అడిగేస్తా. ఎందుకు మీ అందరూ ఎదురు చూస్తున్నా అన్నానంటే, నాకు తెలిసి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాలా చాలా అడిగినప్పుడు ఆన్సర్ అయితే ఈజీగా చేసేస్తారనమాట. ఇదైతే చాలా సింపుల్ క్వశ్చన్ నాకు తెలిసి. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత వెంటనే వస్తాయి అనుకున్న ఆన్సర్స్. ఓకే, ఇంట్రడక్షన్ చాలు, ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అని చెప్పి మీ అందరూ అనుకుంటున్నారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, మితంలో ఉంటాను గతంలో ఉండను, కుర్చీలో ఉంటాను కుడిలో ఉండను, నేనెవరిని? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ పంపించేస్తారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ అందరి వాడు అనమాట. వింటూ స్టేజ్ ఉంటూ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మరేమ నామ్ సండడి సండడి ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ వరట్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది చెప్పానా, నేను ఇలా అడగగానే అలా చాలా మంది మెసేజ్లు పంపిస్తారు అని చెప్పి అన్నట్టుగానే చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు.

అనమాట. మరి అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. హాయ్ ప్రసన్న మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ గెస్ చేసి పంపించండి. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి మీరు పదాలు స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకోండి. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దేవసేన తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురుహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సరే పంపిస్తారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా కడప వినయ్ అనమాట, కడప నుంచి వినయ్ అనుకుంటా రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరైతే. అండ్ ఇంకా హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ, అలాగే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మంగళగిరి నుంచి దామర్ల పెద్దమస్తానరావు గారు, అలాగే దామర్ల చిన్నమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అలాగే నార్కట్పల్లి మండలం లెమ్మాలి గ్రామం నుంచి పున్న వెంకటేశం, ఇంకా హేమలత కరెక్ట్ అనమాట. అలాగే శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బి నాగేశ్వరరావు గారు భోపాల్ నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. చిన్నమ్మాయి అనమాట మిర్యాలగూడ నుంచి హలో ప్రసన్న అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా, మరి క్వశ్చన్ ఇప్పుడే జూన్ చేసిన వాళ్ళ కోసం, వినని వాళ్ళ కోసం ఇంకొకసారి అడుగుతున్నాను. మితంలో ఉంటాను, గతంలో ఉండను, కుర్చీలో ఉంటాను, కుడిలో ఉండను, మరి ఇంతకీ నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నానమాట, ఫ్రమ్ ద మూవీ అవునన్నా కాదన్నా. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఇంకా చాలా మంది గెస్ట్ చేసి ఆన్సర్స్ అయితే పంపించేశారు అనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి అనమాట. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా వడియంపేట నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నాగార్జున ఇంకా లక్ష్మి. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా చక్రధర్ మహిధర్ వీళ్ళందరూ అనమాట పెనమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మీ ప్రశ్నకు సమాధానం అంటూ సూర్యారమ హైదరాబాద్ నుంచి పంపించారు. అలాగే రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బాగున్నారా అంటూ ఇంతకీ ఆన్సర్ కూడా ఓకే కరెక్ట్ గా పంపించేశారు అనమాట. ఎవరు రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే నూనె నుండి శోభారాణి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చిలుక నారాయణ అన్సర్ వీళ్ళందరూ. జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక షబానా అనమాట వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిరంజీవి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు వసంత అనమాట అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించి కరెక్ట్ గా గెస్ట్ చేసి పంపించిన ఆన్సర్కి అసలు క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక మితంలో ఉంటాను గతంలో ఉండను కుర్చీలో ఉంటాను కుడిలో ఉండను నేను ఎవరిని అంటే మీ అందరూ పంపించింది అనమాట మిర్చి అనమాట. మరి ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ గెస్ట్ చేసి పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మిర్చి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటర్ స్టేజ్ ఉంటూ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. దానికంటే ముందు క్వశ్చన్ అడిగితే మేము ఆలోచిస్తూ ఉంటాం కదా క్వశ్చన్ అడగచ్చు కదా అనుకుంటూ ఉన్నారు కదా అప్పుడప్పుడు అలా గాలి తరంగాలు మనసుని తాకుతూ ఉంటాయి అనమాట. ఎనీవే అలా అనుకున్న వాళ్ళ కోసం నేను నిజంగా క్వశ్చన్ అడిగేస్తున్నా. దీని తర్వాతే మిర్చి మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తా. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ ఓకే IFFD అనమాట ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026 వేడుకల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది. సో ఇదే అనమాట క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు దాని తర్వాత ఊరి పేరు దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే సాంగ్ వినండి. వింటూ స్టేజ్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ కూడా

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి సాంగ్ ప్లే చేయడానికంటే ముందే క్వశ్చన్ అడిగేశాను. మరి ఎవరు విన్నారు, ఎవరు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు, ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇవన్నీ చూసేద్దాం. ఓకే, కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రమేష్ గణేష్ వీళ్ళందరూ అనమాట కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి అనమాట ఫ్రమ్ మచిలీపట్నం రేఖా అని పంపించారు. ఓకే, మీరు ఇంతకీ ఆన్సర్ కరెక్ట్ గా పంపించారా లేదా అంటే లేదు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చిలుక నారాయణ అనసూయ యమున వీళ్ళందరూ జానకంపేట నిజామాబాద్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక నంద. ఓకే, నా చేత ఆన్సర్ అలా చెప్పించిపోయారు.

అనమాట. ఎవరు అంటే గనక ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా ఎవరు అంటే గనక శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటేశ్వరి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నార్కెట్పల్లి మండలం నుంచి నెమ్మోయి గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శబానా పంపించేశారు ఎక్కడి నుంచి అంటే పెద్దగూడెం విలేజ్ నుంచి అనమాట. అండ్ మీరు పంపించింది కూడా కరెక్టే. మరి ఇంకా కొంతమంది అలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అసలు క్వశ్చన్ వినలేదు అంటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ IFFT 2026 వేడుకల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరికి ఒక క్లూ లాగా ఉంటుంది. మూవీ నేమ్ అయితే చెప్పను బట్ ఈ సాంగ్ వింటే విన్న తర్వాత చెప్పేస్తాం. సో మీకే అర్థమైపోతుంది ఎవరు ఏంటి అనేది. మరి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. అండ్ ఎప్పుడైనా సరే

ఎనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243114 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరికి ఒక క్లూ లాగా ఉంటుంది, మూవీ నేమ్ అయితే చెప్పను బట్ ఈ సాంగ్ వింటే విన్న తర్వాత చెప్పేస్తా, సో మీకే అర్థమైపోతుంది ఎవరు ఏంటి అనేది. మరి సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఎప్పుడైనా సరే యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను కదా, సో ఈ సాంగ్కి ఒక ఇంట్రడక్షన్ అని చెప్పాను, కానీ ఈ సాంగ్ ఎప్పుడైనా సరే మన మనసు బాగోకపోయినా లేదంటే బాగున్నా అన్ని రకాలుగా వినొచ్చు అనమాట, నిజంగా చాలా బాగుంటుంది. అండ్ లిరిక్స్ వినండి, లిరిక్స్ నిజంగా మనసుకి చాలా చాలా హాయిగా అనిపిస్తాయి అనమాట. మరి ఇంతకీ ఈ సాంగ్ వింటే ఆన్సర్ కూడా గెస్ చేయొచ్చు అండ్ సాంగ్ కూడా చాలా రీఫ్రెష్ అవ్వచ్చు. ఇంతకీ అసలు ఆ సాంగ్ ఏంటి అంత సస్పెన్స్లో పెట్టను, సో వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. నాకు తెలిసి ఈ సాంగ్ విన్న తర్వాత ఈ మూవీ నేమ్ ఏంటో మీకు తెలుసు కాబట్టి, మరి ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా నాకు తెలిసి చాలా మంది పంపించేసి ఉండొచ్చు. మరి చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు. ఇంతకంటే పెద్ద క్లూ అయితే ఉండదు. శ్రీధర్ రావు అనమాట. ఎక్కడి నుంచి అంటే కనుక ఆదోని నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎన్ పార్థశారథి భరత్ నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుంచి దామర్ల పెద్దమస్తాన్ రావు గారు, ఇంకా దామర్ల చిన్నమస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, ఇంకా శ్యామల అనమాట. నున్న నుండి శోభారాణి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అంటూ ఐలవరం నుంచి సిద్ధాంతి, గోలీ ధర్మారావు గారు, ఇంకా పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మోహన్ రావు గారు, లీలావతి, హేమప్రియ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కప్పలదొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇందాక క్వశ్చన్ అడిగారు కదా అని చెప్పి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి అనమాట. అండ్ ఇంకా ఓకే, ఇందాక ఎప్పుడో అడిగిన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళారా అండ్ ఇదైతే కరెక్టే. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అవేం పంపించలేదు, పేరు అవన్నీ పంపించకుండా ఇలా చదువుతాం, బాలకృష్ణ గారు ఇమేజ్ మాత్రం పంపించారనమాట. ఇంతకీ ఇంకా ఎవరు పంపించారు, రేపల నుంచి రామయ్య, రాజలక్ష్మి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి అనమాట. అలాగే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు అనమాట. ఓకే ఇంకా సాంగ్ చాలా బాగుంటుంది, ఆ లైన్ చాలా బాగుంటుంది అంటున్నారు అప్పల్ రాజు గారు. ఇందాక ఎప్పుడో ఆన్సర్ మెసేజ్ చేసేసారనమాట మీరు. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్గా, అసలు ఆ సాంగ్ ఇందాక ఇప్పుడు నేను చెప్పేస్తా, చెన్నకేశవ రెడ్డి మూవీ అనమాట మీరు విన్న సాంగ్ అయితే. సో ఇంతకీ అసలు ఆ సాంగ్ వింటేనే అర్థమైపోయి ఉంటుంది ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక. ఇంతకీ ఇంతమంది కరెక్ట్గా పంపించిన ఆన్సరే ఇదనమాట, నందమూరి బాలకృష్ణ గారు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ IFFT 2026 వేడుకల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది అని చెప్పి ఇందాక అడగడం జరిగింది. ఆల్మోస్ట్ కొంతమంది లిజనర్స్ అయితే స్టార్టింగ్లోనే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కొంతమంది సాంగ్ విన్న తర్వాత క్లూ అని చెప్పిన తర్వాత చాలా మంది కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. మరి ఇప్పుడైతే ఇంకా ఒక 2 క్వశ్చన్స్ అయితే వచ్చేసినాయి, ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేవుడా. యాక్చువల్గా ఇందాక నుంచి సత్యభార్గవి గారు మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, అది ఎలా ఎలా అని అడుగుతూనే ఉన్నారనమాట స్టార్టింగ్ నుంచి ఆ క్వశ్చన్. సో యాక్చువల్గా ఇప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది యాక్చువల్గా ఏంటంటే, నరసింహ మూవీలో పుట్టలో చేయబెట్టారు కదా ఆ పాము మిమ్మల్ని కాటేలేదు ఏంటో అని చెప్పి లాస్ట్ వరకు అడుగుతూనే ఉంటాడనమాట. ఫైనల్గా రజనీకాంత్ గారు లాస్ట్లో అలా రివీల్ చేస్తారు, ఏం లేదు భార్గవి గారు, మితంలో ఉంటాను గతంలో ఉండను అంటే అక్షరం అనమాట.

సో నేను రెగ్యులర్ గా ఎప్పుడు వచ్చినా ఇలాంటి క్వశ్చన్ ఏదో ఒకటి క్రియేట్ చేసి అడుగుతూ ఉంటాను. అప్పుడు ఏంటి తమ్ తమ్ కామన్, కాబట్టి అందులో లేనిది మీ కదా, సో మీ అనే అక్షరం అనమాట. అలాగే కుర్చీలో ఉంటాను కుడిలో ఉండను నేను ఎవరిని అని చెప్పాను కదా, మరి కుర్చీలో ఉంటాను కుడిలో ఉండను అంటే కుర్చీ మిర్చి అనమాట. సో చీ అనే వర్డ్ పదం, సో ఈ రెండు కలిపితే మిర్చి అనమాట. అలా నేను చాలా మూవీస్ నేమ్స్ అడుగుతూ ఉంటాను కాబట్టి వాళ్ళు చాలా పెద్ద పెద్ద మూవీస్ నేమ్స్ అడిగినా కూడా లిజనర్స్ అందరూ ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మాత్రం చాలా ఈజీగా పంపించేస్తారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇందులో పిహెచ్డి చేసేసారని అనుకోవాలి. సో నాకు తెలిసి మీ డౌట్ క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. అండ్ ఇప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ చక్రం అనమాట. ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకు అంటే మరి బయట సమ్మర్ హీట్ పెరిగిపోతున్నప్పుడు మిమ్మల్ని ఒక మంచి ప్రపంచానికి తీసుకెళ్లి అప్పుడప్పుడు యాక్చువల్గా కూల్ హాట్ సమ్మర్లో కూల్ సాంగ్స్ వినాలి అంటే వివిధ భారతినే వినాలి అండ్ ఇలాంటి సాంగ్స్ అప్పుడప్పుడు వింటూ ఉండాలి. అండ్ ఇప్పుడైతే చక్రం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వస్తుంది, దీని తర్వాత ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగిస్తాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నోం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నాకు తెలిసి క్వశ్చన్ ఏం అడగబోతున్నాను అని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. మరి ఇంతకీ భార్గవి గారు మెసేజ్ చేశారు, నాకు తెలిసి నేనేం అనుకోవట్లేదు, మీకు అర్థమైందని అనుకుంటున్నా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అయితే. సో చాలా మంది అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉంటారు. నాకు తెలిసి మీకు అర్థమైతే ఈసారి మీరే పంపించాలన్నమాట అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు. అండ్ ఇప్పుడు ఇంకా ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆ క్వశ్చన్ అయిపోయింది, సాంగ్ కూడా ప్లే చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అందరి కోసం ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఓకే, దేశంలోనే తొలి తాళాల మ్యూజియం ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? మీరు విన్నది నిజమే, నేను అడిగింది కూడా నిజమే. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, దేశంలోనే తొలి తాళాల మ్యూజియం ని, తాళాలు లాక్స్, ఓకే, తాళాల మ్యూజియం ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే రాష్ట్రం చెప్పినా పర్లేదు, ప్లేస్ చెప్పినా పర్లేదు, ఎలా అయినా అది కరెక్ట్ అయితే చాలు. మరి ఏం చేయాలి ఆన్సర్ తెలిస్తే? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టేట్ యూండు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మనమున్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్రమ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్లు అయితే మెసేజ్లు పంపించారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అవన్నీ చూసేద్దాం. కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రమేష్ గణేష్ నగర్ నుంచి అనమాట, కర్నూలు నుంచి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దస్తగిరి సంజా ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, నిన్న నుండి శోభారాణి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్, మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ అనమాట. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు, పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా నార్కెట్పల్లి మండలం నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్, అలాగే చిలకా నారాయణ అనసుగా వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ అలాగే

0: ఇంకా ఎవరు అంటే గనక కట్ల సతీష్, సుమలత వీళ్ళందరూ ఎక్కడి నుంచి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి అనమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దామర్ల శ్రీనివాసన్ రావు గారు, ఇంకా దామర్ల పెదమస్తన్ రావు గారు అనమాట, మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బౌరంపేట నుంచి సంతోష్, ఇంకా సుప్రియ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే తమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ పార్థశారథి సిద్దిపేట నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సాత్విక్ అనమాట, ఎక్కడి నుంచి, మదనపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించడం జరిగింది మీరు కూడా. అండ్ అలాగే జి రెడ్డన్న, ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి అనమాట, ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కుసుమ అమ్మటి నగర్ నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, కొల్కత్తాకి తీసుకెళ్లారు, వెళ్ళకండి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. విసి మోహన్ బొడ్లచెర్ల విలేజ్ మార్కాపూర్ జిల్లా నుంచి అనమాట. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక జయలక్ష్మి, సుధా వీళ్ళందరూ తిరుపతి నుంచి అనమాట, మీరు పంపించిన అసలు ఆన్సరే పంపించి ఓకే పైన ఆన్సర్ పెట్టి దాని తర్వాత చాలా గాపించిన తర్వాత మీ పేర్లు పెట్టడం జరిగిందనమాట. ఎనీవే మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ తర్వాత షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిరంజీవి తిరుపతి నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. అలాగే సైనిక ఎస్ఎస్వి ఫ్రమ్ గంగదేవి పాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఏంటంటో పంపించారు. తర్వాత శంకర్పల్లి పొద్దుటూరు నుంచి అనమాట, రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి మొత్తానికి ఒక కాంప్లిమెంట్ లాంటిదే ఇచ్చారనమాట అప్పలరాజు గారు, థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఏంటి అంటే కనుక బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత వీళ్ళందరూ కూడా వేటపాలెం నుంచి, రామ్నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ మీరందరూ ఈ క్వశ్చన్ కి నాకు తెలుసు కొత్తగా ఆన్సర్ తెలుసుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక దేశంలోనే తొలి తాళాల మ్యూజియం ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి అడిగా మీ అందరూ పంపించిందే ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో అనమాట, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. సో అది, సో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. మరి సాంగ్ ప్లే చేయడానికైతే మనకి సమయం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి, మరి ఇవాళ సండే సండే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. కొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వచ్చేస్తే అవి వినండి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: Bharti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 జూన్ నాటికి పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో జరిగిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం సత్వర పూర్తికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో విధానంలో అనుమతులను వేగవంతం చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందుకోసం కొత్తగా మైస్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా ప్రధాన ఘట్టం గంగమ్మ జాతర ఈరోజు జరుగుతోంది. రాయలసీమ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు గంగమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి బి శివన్ నారాయణారెడ్డి అధికారులను ఆదేశించారు. భీమవరంలో ఈరోజు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా న్యాయబద్దంగా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని రాష్ట రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రతి ప్రభుత్వం పథకం అర్హులందరికీ చేరేలా స్వర్ణవార్డ్, స్వర్ణగ్రామం సచివాలయాలు సమన్వయంతో పనిచేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల ముగింపుపై అనిశ్చితి నెలకొనడంతో చమురు ధరలు పెరిగాయి. దీంతో రూపాయి జీవనకాల కనిష్టానికి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉత్తర శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమే న్యూస్లో మళ్లీ కలుద్దాం.

కుమారి 21F ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత అసలు ఎందుకు ఈ సాంగ్ ప్లే చేశాను అంటే, మరి యాక్చువల్ గా వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 8 నిమిషాలు అయిపోయింది అండ్ మనమైతే ఇంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి. ఇప్పుడు చెప్పాలి కదా ఇంతకీ ఆ సాంగ్ ఎందుకు ప్లే చేశాను అనేది. మరి ఈ రోజు ట్యూస్డే కాబట్టి వివిధాల థీమ్ ఏంటి అంటే కనుక వన్ లిరిసిస్ట్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే శ్రీమణి లిరిక్స్ అందించిన సాంగ్స్ అనమాట. సో బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను ఇవాళ వివిధాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను జూలై మూవీ నుంచి, దాని తర్వాత ఎక్స్ప్రెస్ రాజా, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:13:18 అయితే అయిపోయిందనమాట. మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో, అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే వన్ లిరిసిస్ట్ అనమాట. ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే కనుక శ్రీమణి గారు, శ్రీమణి లిరిసిస్ట్ శ్రీమణి రాసిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం డీజే దువ్వాడ జగన్నాథం అనమాట ఈ మూవీ నుంచి, దాని తర్వాత భలే భలే మొగాడివై, ఈ 2 మూవీస్ నుంచి 2 సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నా వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటో ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా. మీ అందరికీ తెలుసు శ్రీమణి లిరిక్స్ అందించిన సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం 100% లవ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. బట్ దానికంటే ముందు ఎప్పుడూ చెప్పేదే ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఇందాక చెప్పాను కదా ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి, వినండి, ఇంకా వినిపించండి, వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

మారాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఆరు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विथ मी योर आरजे चेतन। తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు, ఆగమాగం కాకండి, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను. జాగరూకతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యూఆర్ ఫుల్. చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి, అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము. స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది. చూడడమే కాదు, మనం చేస్తాం కూడా. కొందరు ఆగమాగం తినేస్తారు, ఆకలి అయిందంటే చాలు 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే. శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి. చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది, వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు. ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ జాగరూకత చాలా అవసరం. మనం ఏం తింటున్నాం?

ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం. మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచింది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి. అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు. మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి. మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రామ్ లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి. మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి. వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగృతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి. ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరేం తింటున్నారో అవగాహన ఉండి దానిని మెచ్చుకోవడం అనేది జాగరూకతతో తినడం ముఖ్యం. మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం, ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం. గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం. మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం. మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి. మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి. మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనను ఆస్వాదించండి, ప్రతి ముద్దను, నమలడాన్ని ఆనందించండి. మీరు తింటున్న ఆహారం ఎక్కడ్నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి. ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడ్నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరుక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు, అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది, దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు సంబంధించిన పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటికెళ్లిపోతుంది. అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామనే సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం, దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది, దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు. కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం, దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం, చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాత కాలంలో పెద్దవాళ్లు, పిల్లలు కలిసి ఒక దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదం.

బాధకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక 10 ఏళ్ల కింద చూడండి, మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు ఇంట్లో? 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింత ఏంటంటే, నేను నీ మధ్య రెస్టారెంట్స్, హోటల్స్ లో, 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్గా ఫోన్ని తీసి ఆన్ చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో, స్టాకింగో, లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికే తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో, రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెలా ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాల్లో రిలే విన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం మీరు మేము ఉత్తరాల కార్యక్రమం. అనంతరం సంధ్యారాగం ఉంటుంది.
1: శ్రోతలకు నమస్కారం. మీరు మేము మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ కార్యక్రమంలో గత 2 వారాలుగా కర్నూలు ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమైన కార్యక్రమాలపై శ్రోతలు వారి యొక్క స్పందనను చాలా అత్యద్భుతంగా వాట్సాప్ మెసేజెస్ ద్వారా మాకు అందజేయడం జరిగింది. మరి ఆ స్పందనకు ప్రతిస్పందనగా ఆకాశవాణి కర్నూలు కేంద్రం కార్యనిర్వహణ అధికారి స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ సార్ గారు చాలా చక్కటి ప్రతిస్పందనను అందజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా వారికి స్వాగతం తెలియజేద్దాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి. ఇక గత వారం మనం 5వ తారీఖు మేనా మనం ప్రసారం చేయవలసి ఉండిందండి ఈ కార్యక్రమాన్ని. మీరు మేము ఉత్తరాల కార్యక్రమాన్ని మే 5వ తారీఖున మనము ప్రసారం చేయవలసి ఉండింది. కాకపోతే శ్రోతలు ఇది గమనించగలరండి, కొన్ని సాంకేతిక లోపాల వల్ల మీ ఉత్తరాలు మా వరకైతే వచ్చాయండి, సాంకేతిక లోపం వల్ల ఆ ఉత్తరాలు తీయలేకపోయామండి. అది సాంకేతిక లోపము. దయచేసి శ్రోతలందరూ ఇది గమనించాలండి, ఎవ్వరూ డిసప్పాయింట్ కావద్దండి మీ ఉత్తరాలు చదవలేదు అని. అందుకనే ఒకటేసారి 2 వారాలు అవి చూద్దామని ఆ రోజు నైట్ కూడా కష్టపడ్డామండి రిట్రైవ్.

0: నీకే కానీ కాలేదు. ఇక అందుకనే మరి ఈ రెండు వారాలు కలిసి ఈ వారం చదువుతామని చెప్పాము. అయితే గత వారము ఒక 4 ఉత్తరాలు మాత్రమే మేము ప్రింట్ తీయగలిగామండి, కానీ వచ్చిన ఉత్తరాలు 17 ఉత్తరాలు ఏమో ఉన్నాయి. అవన్నీ సాంకేతిక లోపం వల్ల మేము ప్రింట్ తీయలేకపోయామండి. అది మీరు గమనించుకోగలరని తెలియజేస్తూ మరి ముందుగా శ్రోతల్ని పలకరిద్దామండి. మొదటి శ్రోతని పలకరించండి.
1: తప్పకుండా సార్. వీరు పేరు ఊరు ఏది లేదు, కానీ ఒక చిన్న సెంటెన్స్ లో వారి యొక్క అభిప్రాయాన్ని మనకు తెలియజేశారండి. 1వ తేదీ మేడే ఆ రోజు 8:35 నుండి 9:30 వరకు ప్రసారం చేసిన పాటలు ఏవీ కూడా మేడేకు రిలేటెడ్ గా లేవు. కోరిన వారి సాంగ్స్ సెలెక్ట్ చేయటం మీరు చేయవచ్చు కదా అంటూ ఒక ప్రశ్నార్థకాన్ని మనకు సంధించారు. కానీ ఊరు లేదు, పేరు లేదు.
0: లేదండి, మేడే గురించి మేము ఆ రోజు కాంతిరేఖల్లో ఒక ప్రత్యేక ప్రసంగం కూడా చేయించాము. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా కొన్ని పాటలు వినిపించామండి. ఆ తర్వాత కాంపేరింగ్ లో కూడా 9:30 చిత్రాంజలిలో కాంపేరింగ్ లో మేడే సందర్భంగా కాంపేరింగ్ చెప్పుకుంటూ మరి కొన్ని పాటలు వేయడం జరిగిందండి. అన్ని పాటలు మీరు 8:35 నుంచి 9:30 వరకు పాటలు వేయలేదని చెప్పారు. ఉదయం కాంతిరేఖల్లో కూడా మేడే ప్రాచస్తము, తర్వాత చరిత్రలో ఈ రోజు గురించి వీరు పేరు ఊరు లేకుండా రాశారండి. మీరు గమనించుకోవాల్సింది ఏమంటే 8:35 నుండి 9:30 వరకు అభిరుచి కార్యక్రమం ఉంటుందండి. అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు అంటే ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు మాత్రమే వేయబడతాయండి. ఇక ఆ తర్వాత అనంతరము 9:30 చిత్రాంజలిలో కాంపేరింగ్ చేసుకుంటూ మా వ్యాఖ్యాతలు మేడే గురించి సందర్భానుసారంగా పాటల్ని వినిపించారండి. ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను మనకు అందజేస్తున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్ర డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం అండి. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలండి. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుందండి, అంటే ఇది 2 వారాల కిందట వచ్చినటువంటి ఉత్తరం సార్.
0: అది చెప్పాను కదండి, ఒక 4 ఉత్తరాలు మాత్రమే మనము ప్రింటింగ్ తీయగలిగినాము, మిగతావి ప్రింటింగ్ తీయలేకపోయాము.
1: అదే సార్. సో శ్రోతలు వాట్సాప్ మెసేజ్లు చాలా చక్కగా చదివారు. గుర్రం చంద్రశేఖర్ గారికి చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే ఆకాశవాణి కర్నూలు కేంద్ర డైరెక్టర్ గారికి, సిబ్బందికి, అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాల విషయానికి వస్తే 11వ తేదీన సోమవారం ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వందే మాతరం శ్రీనివాస్ గారు ఆలపించిన భారతమాతకు జై అనరా అంటూ దేశభక్తి గీతం ఎంతగానో మమ్మల్ని ఆకట్టుకుందండి. చాలా బాగుంది, అద్భుతమైన దేశభక్తి గీతం వినిపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి దేశభక్తి గీతాలు వింటుంటే ఆనందం వెలకట్టలేనిది. అలాగే 6:10 భక్తిరంజనలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సుశీలమ్మ ఆలపించిన శివభక్తి గీతాలు చాలా బాగున్నాయండి. సుశీలమ్మ గారు ఆలపించిన శివ సుప్రభాతం గీతం చాలా బాగుంది. అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించిన ఆలింపరా గీతం చాలా బాగుందండి అంటూ తెలియజేస్తున్నా సార్. ఇక సూక్తి సుధలో వై సూర్యచంద్ర గారి హితోక్తులు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయండి. సంతృప్తి గురించి చాలా చక్కటి విషయాలు వివరించారు, వారికి ధన్యవాదాలు. ఇక పొలం పనుల కార్యక్రమంలో పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు సూచనలు చాలా చక్కగా వివరించారు. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో మానసిక ఒత్తిడి కారణాలు చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ గారితో పరిచయకర్త శ్రీ దేవరభట్ల మురళి గారు అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారండి. ఒత్తిడి గురించి, చికిత్స గురించి సలహాలు సూచనలు డాక్టర్ గారు వివరించారు. మురళి గారికి మంచి ప్రశ్నలు అడిగినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ప్రసారం చేసిన గుర్రం చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు సార్.
0: చాలా సంతోషం అండి. ఇదివరకే నేను చెప్పానండి, మే 4వ తారీఖున చాలా మంది శ్రోతలు మనకు ఉత్తరాలు అయితే పంపించారండి. మనము ప్రింట్ తీసేటప్పుడు అవి సాంకేతిక లోపం వల్ల కొన్ని పోయాయండి. ఒక 4 ఉత్తరాలు ఏమో మనకు ప్రింట్ వచ్చాయి. ఆ 4 ఉత్తరాల్లో ఇదొక ఉత్తరం అండి. ఈ ఉత్తరం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత మరియు కట్ల కుటుంబ సభ్యులు వీరందరూ కలిసి రాస్తా ఉన్నారండి. వీరు గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుందని రాశారు, సంతోషమండి. ఇక వీరు వచ్చేసి దేశభక్తి గీతం చాలా బాగుంది, వందే మాతరం శ్రీనివాస్ గారు ఆలపించిన భారతమాతకు జై అనే దేశభక్తి గీతం చాలా బాగుంది. అలాగే భక్తిరంజనిలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ సుశీలమ్మ గారు ఆలపించిన భక్తి గీతాలు చాలా బాగున్నాయని చెప్పి రాశారండి. ఇక సూక్తి సుధలో శ్రీ వై సూర్యచంద్రారెడ్డి

0: గారి హితోక్తులు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయన్నారు. సంతృప్తి గురించి చాలా చక్కగా వివరించారు అని చెప్పారండి, వారికి ధన్యవాదాలు అని చెప్పారండి. ఇక నిజంగా అండి, సంతృప్తి అనే దాని గురించి మనము చెప్పుకుంటూ పోతే మనిషి ఎప్పటికీ సంతృప్తి చెందుతాడు అనేది ఈ ఒక నిజంగా ఆలోచించదగ్గ విషయం అండి. అంటే ఒక మామూలుగా జీవన మనుగడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు మనిషి ఏదో ఒక దానికి, అంటే ఈరోజు ఏదో ఒక దానికి వెంపర్లాడుతుంటాడండి. అంటే మనం ఎక్కడికి పోయినా కానీ సంతృప్తిగా జరిగింది ఒకటి అని చెప్పుకునేదానికి మన జీవితంలో ఉండాలంటే ఎంతో స్థితప్రజ్ఞత ఉండాలండి. ఓ రకంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి సన్నిధికే మనం తిరుమలకి వెళ్తామండి. ఈ ఎంత చూసినా ఎంత తనివి తీరినా సంతృప్తికరంగా ఉంటుంది, కానీ ఇంకా చూడలేకపోతే మేము ఇంకా ఒక 5 నిమిషాలు చూసి అక్కడ కూర్చుని ఉంటే బాగుండిందేదేమో, అవకాశం మాకు లభించుంటుందేమో అనేది ఒకటి ఉంటుందండి. అంటే సంతృప్తి అనేది ఈ దానికి మనము పరిమితము చేసుకోవాలండి. అట్లాగే జీవితంలో కూడా సైకిల్ ఉంటే బాగుండు, సైకిల్ కాడ నుంచి మోటార్ సైకిల్ ఉంటే బాగుండు, మోటార్ సైకిల్ కారు నుంచి కారు ఉంటే బాగుండు, కారు నుంచి పెద్ద కారు ఉంటే బాగుండు, పెద్ద కారు నుంచి ఇంకా పెద్ద కారు ఉంటే బాగుండు, ఒక డాబా ఇల్లు ఉంటే బాగుండు, డాబా ఇండ్ల నుంచి ఇప్పుడు డూప్లెక్స్ ఇండ్లు, తర్వాత ఇంకా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, అట్లా ఇలాంటివి అన్నీ ఉంటాయండి. ఇక సంతృప్తి అనే దానికి నిర్వచనం మనం చెప్పలేమండి. ఎవరికి వారు ఆ దైవ సన్నిధిలో ఉంటూ తమకు చెందిన దాంతో సంతృప్తి చెందడమే సంతృప్తికి నిర్వచనం అండి. ఇది వై సూర్యచంద్ర రెడ్డి గారు చెప్పారండి. ఇక యథావిధిగా పొలం పనుల కార్యక్రమం చాలా బాగుందని చెప్పారు. ఇక వర్మీ కంపోస్ట్ ఎంతో ఉపయోగపడుతుంది పంటల్లో అని చెప్పి రాశారండి. ఇక మానసిక ఒత్తిడి గురించి ఈ రాశారండి. మానసిక ఒత్తిడి కారణాల చికిత్స గురించి ఈ పరిచయ కార్యక్రమము డాక్టర్ ఇక్రముల్లా గారితో పరిచయ కార్యక్రమం జరిగిందండి. ఆ కార్యక్రమం గురించి వీరు రాశారండి. నిజంగా ఈరోజు ప్రతి ఒక్క మానవుడు ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నారంటే అండి, వారికి తెలియకనే మానసిక ఒత్తిడికి లోనవుతా ఉన్నారండి. వారికి తెలియదు వారు మానసికంగా లోనవుతున్నారు ఒక దానికి అనేది వాళ్ళకి తెలియకనే వాళ్ళు లోనైపోతా ఉన్నారండి. ఎన్నో మరి గతంలో ఇటువంటి సమస్యలు లేవు, కానీ ఇటీవలి కాలంలో చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళకు హోంవర్క్, వాళ్ళు మానసిక ఒత్తిడే, క్రీడలు లేవు, వ్యాయామం లేదు, ఏమీ లేదు, మానసిక ఒత్తిడి. ఇక ఇంట్లో కూడా పరిస్థితులు అలాగే తయారయ్యాయండి. అంటే ఒక వంట విషయంలోనే ఇంటి ఇల్లాలు వంట చేసే విషయంలో ఒక రోజు పని మనిషి రాకపోతే తను చాలా చిరాకు పడిపోతుంటుంది. ఈ ఇక తర్వాత ఇటీవలి కాలంలో పెరుగుతున్న ధరలు, తర్వాత మనము మన ఆదాయానికి మించిన ఖర్చులు మనకు ఎదురవుతున్నప్పుడు మానసిక ఒత్తిడులు. ఇవే కాకుండా ఈ మానసిక ఒత్తిడి వారికి వచ్చిందని కూడా తెలియదండి. మనం ఇది గమనించి ఇంట్లో సపరేట్గా ఉండడము, వారు ఒంటరిగా ఉండడము ఇలా కొద్దిమంది చేస్తూ ఉంటారండి. మనం ఇది మానసిక ఒత్తిడి అని గమనించి వాళ్ళు డిప్రెషన్ లేకపోయే పరిస్థితి ఉందని తెలుసుకొని వారిని సరైన మానసిక నిపుణుల దగ్గరికి తీసుకొని పోయి, ఇక మానసిక నివారణ కేంద్రాలు కూడా ఉన్నాయండి, వాటిలలో చేర్పించి వారిని మళ్ళా మామూలు మనుషులుగా మనం తయారు చేయడానికే మనకు ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తుందండి. ఇవన్నీ పాటించాలండి. మానసిక ఒత్తిడి అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఒక సమస్య ఏంటంటే మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడిని అధిగమించడం ఏమంటే రోజు యోగా, ధ్యానము, తర్వాత దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన ఉండాలా, తర్వాత సాహిత్య అభిరుచి ఉండాలా, ఆ తర్వాత వచ్చేసి వారి వారి గుణగణాలకు తగ్గట్టుగా వారికి ఇష్టమైన రంగంలో ఏదో ఒకటి చదువుకుంటూ, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ని దూరం పెడుతూ చదువు బాగా చదువుకుంటూ ఎక్కువగా వాళ్ళకి ఇష్టమైన రంగంలోనే చదువుకుంటూ ఉంటే ఈ మానసిక ఒత్తిడిపోతూ ఉంటుంది. ఇక అలాగే ఈ యొక్క ఇటీవలి కాలంలో పెరుగుతున్న ధరలు ఇవన్నీ కూడా మనకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయండి. ఇక మీరేదో చెప్పాలనుకుంటున్నా చెప్పండి.
1: అదే సార్, మీరన్నారు

0: అదే రోజు సూక్తి సుధలో ప్రసారమైన సూర్యచంద్రారెడ్డి గారి సంతృప్తి గురించి చెప్పారు మీరు ఇప్పుడు. ఆ సంతృప్తికి ఈ మానసిక ఒత్తిడి సమస్యకు చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను ఆశిస్తున్నా.
1: ఇక మానసిక ఒత్తిడి అంటే అది ఎక్కడికి దారితీస్తుందంటే, ఇది నా దగ్గర లేదు, పక్కోడి దగ్గర ఉంది అనేది ఒకటి ఉంటుందండి. దానివల్ల మన మానసిక ఒత్తిడి అంటే మన స్టేటస్ మనం చూయించుకోనికే, అంటే పక్కవాడు కారు కొంటే మనం కారు కొనాలా, పక్కవాడు ఎన్నో పుణ్యక్షేత్రాలు చేసి వచ్చారు మనం పుణ్యక్షేత్రాలకు పోవాలా, మన దగ్గర స్తోమత ఉండదండి. ఆ దేవుడు పిలిస్తేనే కానీ మనకు ఆ స్తోమత రాదు. ఇలాంటివి మనము కలిగినంతలో సంతృప్తి పరుచుకొని, ఎక్కడైనా దేవుడు ఉంటాడు, ప్రతి మనిషిలో దేవుడు ఉంటారు, మరి వారినే మనము దర్శించుకొని మానవ సేవే మాధవ సేవ అనుకుని సంతృప్తి చెందిన రోజు ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి అధిగమించవచ్చని తెలియజేసుకుంటున్నానండి. మరి కట్ల సతీష్ వారు, వీరు మన ప్రియ శ్రోతలు, మరి మంచి శబ్దమిత్రులు. మరి ఇది గత వారం అంటే ఈ వారం కాదు, గత వారం రాసిన ఉత్తరము. ఇక ఉత్తరం రాసినందుకు వీరికి ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. దానికంటే ముందు మీరు తెలియచేసినటువంటి మానసిక ఒత్తిడి అనేది ఒక ఆరోగ్య సమస్య అని తెలియచేశారు. ఆ ఆరోగ్య సమస్యను అధిగమించడానికి సంతృప్తి అనేది ఒక మంచి మెడిసిన్ మన దగ్గరే ఉంది. దాన్ని మనము ఆపోసన పెట్టుకుంటే చాలా చక్కటి జీవితాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చనే విషయాన్ని మీ మాటల్లో చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఇకపోతే మరొక శ్రోత వచ్చేసి మద్దయ్య బుక్కపట్నం సార్. వీరు చిత్తార స్ట్రీట్ కర్నూలు నుంచి వరాశారండి. టు ది ప్రోగ్రామ్ డైరెక్టర్, రిక్వెస్ట్ టు ఇంక్లూడ్ భగవద్గీత అండ్ సుందరకాండ ఇన్ బ్రాడ్కాస్ట్ షెడ్యూల్. రెస్పెక్టెడ్ సార్ అండ్ మేడం, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ బ్రాడ్కాస్టింగ్ సూక్త రత్నావళి అండ్ భక్తిరంజని, విచ్ ఐ లిజన్ టు రెగ్యులర్లీ ఎర్లియర్. యూ యూజ్ టు బ్రాడ్కాస్ట్ భగవద్గీత ఎవ్రీ డే అండ్ సుందరకాండ అండ్ ట్యూస్డేస్ అండ్ మెనీ లిజనర్స్ ఫౌండ్ దెమ్ వెరీ వాల్యుబుల్. ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ కన్సిడర్ ది ఇంక్లూడింగ్ భగవద్గీత అండ్ సుందరకాండ ఇన్ యువర్ కరెంట్ ప్రోగ్రామింగ్ షెడ్యూల్ అగైన్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ డివోటీస్ అంటూ ఆంగ్ల భాషలో వారి యొక్క అభిప్రాయాన్ని మనకు మెసేజ్ ద్వారా తెలియజేశారు సార్.
1: మరి ఇది కూడా మే 5వ తారీఖు మనకు వచ్చిన ఉత్తరం అండి
0: సార్.
1: బహుశా ఇదే లాస్ట్ ఉత్తరం అనుకుంటా మనకు వచ్చింది ఆ రోజు. అంటే మిగతా ఉత్తరాలు వచ్చాయి, 15 ఉత్తరాల వరకు వచ్చాయి, కాకపోతే మనకు సాంకేతిక లోపం వల్ల దానిని మనము తీయలేకపోయాము. మరి మద్దయ్య బుక్కపట్నం చిత్తారి వీధి నుంచి రాస్తా ఉంటారండి, వీరు కర్నూలు వాసులే. మరి వీరు మంచి శ్రోతలు, మంచి శబ్దమిత్రులు కూడా. వీరు వచ్చేసి భగవద్గీతను సుందరకాండను మన కార్యక్రమాల్లో వినిపించమని అడుగుతా ఉన్నారండి. ఇది అటుపోయిన వారం కూడా వీరు అడిగారండి. నిజంగా మీ యొక్క విన్నపాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నామండి. వీరు ఇంకొక విషయం కూడా రాశారండి, సూక్తి రత్నావళి అండ్ భక్తిరంజని వీరు రెగ్యులర్గా వింటా ఉంటారు. అంటే సూక్తి సుధ భక్తిరంజని రెగ్యులర్గా నేను వినేవాడిని. మునుపటి రోజుల్లో భగవద్గీత ప్రతిరోజు, సుందరకాండ ప్రతి మంగళవారము వినిపించేవారు. ఇప్పుడు కూడా అట్లే మాకు వినిపించండి అని అడుగుతా ఉన్నారండి. అయితే సుందరకాండ మాత్రం ప్రతి మంగళవారం వెళ్తుందండి, భగవద్గీత కూడా మీకు వినిపిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నామండి. మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలండి. మరొక ఉత్తరం అనుకుంటా అండి, అటుపోయిన వారందే ఇది కూడా. ఈ ఒక్క ఉత్తరం, ఈ 4 ఉత్తరాలు మనం తీయగలిగామనుకుంటా. ఈ 4వ ఉత్తరం చదవండి.
0: తప్పకుండా సార్. రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధ, మున్నా వీరు ఏలూరు నుంచి వారి యొక్క స్పందనను మనకు గత 2 వారాల కిందట తెలియజేసినటువంటి స్పందన ఇది. 5/5/26 మంగళవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో ఎంఎస్ రామారావు గారు గానం చేసిన సుందరకాండ విని తరించామండి. సూక్తి సుధలో వినయం గురించి, వినయం వల్ల కలిగే లాభాల గురించి చక్కటి సమాచారాన్ని అందించిన మణిగారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు. అలాగే 7వ తేదీ గురువారం శ్రీ రామాచార్య బృందం గానం చేసిన దత్తాత్రేయ సుప్రభాతం విని తరించామండి. ఎలమర్తి రమణయ్య గారు, చాడీళ్లు చెప్పడం మహాపాపం, దీనివల్ల కలిగే నష్టాల గురించి చక్కటి విషయాలు సూక్తి సుధలో మనకు తెలియజేసినారు, వారికి ధన్యవాదాలు తెలియచేయగలరు అంటూ 2 అంశాల గురించి చక్కగా రాశారండి.
1: చాలా సంతోషం అండి. రఘువీర్ సింగ్ గారు, సుగుణాబాయి గారు, రాధా, మున్న ఏలూరు నుంచి, సుదూరమైన ప్రాంతం నుంచి మన కార్యక్రమాలు వింటూ రాస్తా ఉంటారండి. ముఖ్యంగా వీరు భక్తిరంజని కార్యక్రమము గురించి రాశారండి. భక్తిరంజన్ లో ఎంఎస్ రామారావు గారు గానం చేసిన సుందరకాండ విని తరించామని రాశారు. అలాగే సూక్తి సుధలో వినయం వల్ల కలిగే లాభాల గురించి చక్కటి సమాచారం అందించిన మణిగారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలని తెలియజేశారండి. ఇకపోతే ఇలమర్తి రమణయ్య గారి సూక్తి సుధలు కూడా వీరు రాశారండి. వీరు వచ్చేసి అంటే

0: ముఖ్యంగా వీరు చెప్పేది ఏమంటే భక్తి రంజన్ బాగుంది, సూక్తి సుధ గురించి వీరు ప్రస్తావించడం జరిగిందండి. వినయం గురించి, వినయం వల్ల కలిగే లాభాల గురించి చక్కటి సమాచారం అందించారని చెప్పారండి. నిజంగా మనిషికి వినయం అనేది చాలా అవసరం అండి. వినయంతో ఏ పనైనా సునాయాసంగా మనం సాధించవచ్చండి. వినయం అనేది మనిషిని మనము అంటే మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారు, మనల్ని ఎలా పైకి తీసుకొని వచ్చారు అనేది మన ప్రవర్తనలో కనపడుతుందండి. అంత వినయంగా మనము ఉంటే ప్రపంచం కూడా మనతో చాలా వినయంగా ఉన్నట్లు అనిపిస్తుందండి. వినయం వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయండి. అంటే మీరు గట్టిగా దబాయించి ఒకరిని ఒక పని చేయమని అడిగితే వారు చేయరండి. వినయంతో మనము వారిని ఈ పని నా కొరకు చేసి పెట్టండి, నాకు ఈ యొక్క మార్గాన్ని చూపించండి అని అడిగితే ఖచ్చితంగా ఎవరైనా సరే అండి ముందరికి వచ్చి మనకు అందించడానికి ఉంటారు. అదే మనము వినయం కాకుండా ఇక్కడ అధికార దర్పము లేకుంటే అధికార అంధకారంలో లేకుంటే గర్వంతో మాట్లాడితే ఎవ్వరు కూడా ఎవరికి ఎవరు తగ్గరండి. ఇటీవలి కాలంలో ఎవరికి కూడా ఎవరు ఎవరు కూడా మాటినరు. ఇదైతే గమనించుకోవాలా, చాలా చక్కటి విషయం అండి ఇది. ఇక తర్వాత చాడీలు చెప్పడం వల్ల పాపం, దీనివల్ల కలిగే నష్టాల గురించి చక్కటి వివరాలు తెలియజేసిన ఇలమర్తి రమణయ్య గారికి మా నమస్తే అని తెలియజేశారండి. నిజంగా చాడీలు చెప్పడం అంటే చాలా పాపమే అండి, మహాపాపమే. ఉదాహరణకు ఈ చాడీలు చెప్పడము ఎలాగుంటుందంటే అండి, దీనికి మంచి ఉదాహరణ రామాయణంలోనే మనకు కనపడతా ఉంది. రామాయణంలో మందర పాత్రని మనం విశ్లేషిస్తే ఆమె చెప్పే చాడీల వల్లనే శ్రీరాముడు 14 ఏళ్ళ వనవాసానికి పోవాల్సి వస్తుంది, తర్వాత ఎన్నో కష్టాలు అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. ఒక రామాయణం అనే ఒక చరిత్రలో గుర్తుండే ఒక ఘట్టాన్ని మనం చూడగలిగామండి. చాడీలు చెప్పడం వల్ల ఒక క్షత్రియ మహారాజు, ఒక మంచి విష్ణు స్వరూపుడైనటువంటి ఈ వారే ఎన్నో కష్టాలు నష్టాలు చవిచూశారండి. మరి నిజంగా ఈ చాడీలు చెప్పడం వల్ల ఏమీ రాదండి, ఇది మహాపాపమే. మరి చాడీలు చెప్పడం మానుకొని ఉండేది ఉన్నట్లుగా చెప్పుకుని నా తప్పైందండి క్షమించండి అని ఒక మాట అడిగితే దాంట్లో ఏం తప్పలేదండి. కానీ చాడీలు చెప్పి తప్పించుకొని పోవాలనుకుంటుంటారు కదా, అది మాత్రం చాలా మంచి విషయం కాదని నేను అభిప్రాయపడతా ఉన్నానండి. ఇక రఘుబీర్ సింగ్ గారు, సుగుణాబాయి గారు, రాధా, మున్నా, మరి మీరు సుదూర ప్రాంతం నుంచి చక్కటి ఉత్తరాన్ని రాసినందుకు మీకు మా ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొక స్టో దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. వినయం గురించి అలాగే చాడీలు అనే టాపిక్ గురించి చాలా చక్కటి ఉపోద్ఘాతం మీరు ఇచ్చారు. ఇకపోతే మరొక శ్రోత వచ్చేసి బ్రహ్మయ్య గారు, వీరు కర్నూలు నుంచి మనకు వారి యొక్క వాట్సాప్ మెసేజ్ను పంపించారు సార్. ఆకాశవాణి కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు వ్యాఖ్యాతలకి సిబ్బందికి నమస్కారాలతో నా 2వ లెటర్. ఇంతకుముందు లెటర్లో పాటకు ముందు పాటకు వెనక పాట మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయని రాశాను. అలాంటి ప్రకటనలు ఏవీ పాట మధ్యలో రావడం లేదు, మీకు మా కృతజ్ఞతలు. వందే మాత్రం గీతం పాతదే బాగున్నది వినడానికి, కొత్త వందే మాత్రం గీతం అది గీతంలాగా లేదు, ఏదో పద్యం చెప్పినట్లు పొడి పొడిగా ఉంటుంది. కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కాబట్టి మనం ఏమీ చెయ్యలేం. శుక్రవారం భక్తి రంజనలో మాదిరి, కౌసల్య, గాయత్రి ఆలపించిన భక్తి గీతాలు విన్నామండి, చాలా బాగున్నాయి. తర్వాత మహమ్మద్ రఫీ గారు ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు విన్నాము. సూక్తి సుధలో షేక్ జాఫర్ బాషా గారి సూక్తులు విద్య గురించి చాలా బాగా తెలియజేశారండి. కాంతిరేఖల కార్యక్రమంలో వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా శ్రీమతి ఎం పద్మావతి గారి ప్రసంగం విన్నాము. ఆమె చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. పరిచయకర్తలు లేనందువల్ల ఆమె ప్రసంగం స్కూల్లో పంతులమ్మ పాఠం చదివినట్లు ఉంది కానీ ఆమె చెప్పినట్లు అనిపించలేదు. సాయంత్రం 5 గంటలకు జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి నిర్వహణలో వెలుగు వైపు నాటి విన్నాం. ఇది రాయలసీమలో జరిగే ఫ్యాక్షన్ గురించి ఉన్న సన్నివేశాలకు అద్దం పట్టినట్లు ఉన్నాయి. సుకన్య సమృద్ది యోజన పథకం గురించి ఎం అరుణకుమార్ గారితో పరిచయం విన్నామండి. రాత్రి 7:40 రామాంజనేయ యుద్దం నుండి రంగస్వామి పెద్ద కృష్ణ పాడిన పద్యాలు విన్నాము, చాలా బాగున్నాయి. ఇక సోమవారం ఉదయం కాంతిరేఖల్లో మానసిక ఒత్తిడి కారణాలు నివారణ గురించి విక్రముల్లా గారితో పరిచయం విన్నామండి. మాకు తెలియని ఎన్నో విషయాలు దీ ద్వారా తెలుసుకున్నాము. ఇంతటితో నా ఉత్తరాన్ని ముగిస్తున్నాను అంటూ బ్రహ్మయ్య గారు కొన్ని అంశాల గురించి చాలా చక్కగా కులంకుశంగా రాశారండి.
0: బహుశా ఇది ఈ వారం వచ్చిన ఉత్తరం అనుకుంటా. గత వారం మనకు 15 ఉత్తరాలు వచ్చి ఉంటాయి, కాకపోతే 4 ఉత్తరాలు

0: మనం తీసామని చెప్పాము. బహుశా ఇది ఈ వారం వచ్చిన ఉత్తరం అనుకుంటాను. అయితే బ్రహ్మయ్య గారు మన ఆత్మీయ శ్రోత, మంచి శబ్దమిత్రులు. ఇక ఉన్నదేమంటే ఇది నా రెండో ఉత్తరం అండి. ఇంతకుముందు లెటర్లో పాటకు ముందు, పాట వెనక, పాట మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయని రాశాను. అలాంటి ప్రకటనలు ఏవి పాట మధ్యలో రావడం లేదు, మీకు మా కృతజ్ఞతలు అని చెప్పారండి. నిజంగా అండి ఇది మేము మీకు తెలియాలా, శ్రోతలకు అందరికీ తెలియాలా అని చెప్పి తెలియజేస్తున్నానండి. కొద్దిమంది ఎవరైతే స్పాట్స్ మనకి ఇచ్చుంటారో, కమర్షియల్స్ మనకి ఇచ్చుంటారో, కొద్దిమంది ఈ పాటల మధ్యలో వినిపించమని అడుగుతూ ఉంటారండి. అటువంటి సమయంలో ఒక పాటలోనే అటువంటిది జరుగుతుందండి. అంటే 8:35 నుంచి 9:30 అభిరుచి కార్యక్రమంలో ఏదో ఒక పాటలో అటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క స్పాట్ కోరుకున్న వారు అడిగిన మేరకే ఇటువంటిది జరుగుతుందండి. వారు అడగకపోతే ఖచ్చితంగా పాట ఖచ్చితంగా ప్లే అవుతుందండి. మరి ఇది కూడా మీరు గమనించి రాసినందుకు చాలా ధన్యవాదాలండి మీకు. ఇక వందే మాతరం గీతం గురించి మీరు రాశారండి, మరి దాని జవాబు కూడా మీరే రాశారు. కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కాబట్టి అని చెప్పి రాశారు, మరి అలాగే కట్టుబడి ఉన్నామండి. ఇక భక్తి రంజని చాలా బాగుంది, భక్తి గీతాలు చాలా బాగుంటున్నాయి అని రాశారు. తర్వాత మొహమ్మద్ రఫీ గారు ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు విన్నాము. అలాగే షేక్ జాఫర్ బాషా సూక్తి సుధ విద్య గురించి చాలా బాగా తెలియజేశారని చెప్పి రాశారండి. నిజంగా మనిషికి విద్య లేని వాడు వింత పశువు అని ఒక సామెత ఉందండి. మంచి విద్యను పెంచుకుంటూ పోవాలండి. విద్యని పెంచుకుంటూ పోతే విద్య ఒకటే రాదండి, విద్యతో పాటు సంస్కారం కూడా వస్తుంది. సంస్కారం ఉన్నవాడు ఎక్కడైనా ఎప్పుడైనా జీవించగలడండి, ఏ పరిస్థితుల్లో అయినా జీవించగలడు. విద్య ఉన్నవాడు లౌకికంగా జీవించగలడు, సంస్కారం ఉన్నవాడు సభ్యతతో గౌరవంతో జీవించగలడండి. కాబట్టి ఖచ్చితంగా విద్యను మన పిల్లలకు అందించడం కూడా మన బాధ్యత అండి. ఇక అంతేకాకుండా కాంతిరేఖల కార్యక్రమంలో వరల్డ్ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఎం పద్మావతి గారి ప్రసంగం విన్నాము అని చెప్పి రాశారండి, చాలా బాగుందని చెప్పారు. ఇకపోతే శ్రీ జాగర్లమూడి శ్యామసుందర్ శాస్త్రి గారి నిర్వహణలో వెలుగు వైపు నాటిక విన్నాము, ఇది చాలా బాగుందని రాశారు, చాలా సంతోషం అండి. ఇక సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి శ్రీ ఎం అన్నకుమారి గారి పరిచయ కార్యక్రమం చాలా బాగుందని రాశారు. అలాగే రామాంజనేయ యుద్ధం నుండి, అంటే ఇది రంగస్థలిలో అండి, రంగస్వామి గారు పెద్ద కృష్ణన్న పాడిన పద్యాలు చాలా బాగున్నాయని రాశారండి. ఇకపోతే కాంతిరేఖల్లో మానసిక ఒత్తిడి గురించి ఇక్రముల్లా గారి పరిచయ కార్యక్రమం చాలా బాగుందని చెప్పి రాశారండి. ఇక ఇంతటితో నా ఉత్తరం ముగిస్తా ఉన్నానని చెప్పి కూడా రాశారు. బ్రహ్మయ్య గారు నిజంగా మంచి ఉత్తరం రాశారండి, మరి మీకు మా ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి క్యాదర్ వీరేష్, క్యాదర్ శ్వేత, రాజోలి మండలం జోగులంబ గద్వాల జిల్లా నుంచి వీరి యొక్క స్పందన మనకు వాట్సాప్ ద్వారా తెలియజేశారండి. ఈ వారం వినిపించిన భక్తి పాటలు చాలా బాగున్నాయండి, అలాగే సాయంత్రం 5 గంటలకు వినిపించిన నాటికలు కూడా చాలా ఇష్టంగా వింటూ ఉన్నాము. మన కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయి అని చాలా క్లుప్తంగా రాశారండి వారి అభిప్రాయాన్ని.
0: క్యాదర్ వీరేష్ గారు, మరి వారి కుటుంబ సభ్యులు రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రాస్తూ ఉంటారండి. వీరు ఎప్పుడు రాసినా ఒక వాట్సాప్ ఉత్తరాన్ని చాలా క్లుప్తంగా రాస్తూ ఉంటారండి. నిజంగా వీరు భక్తి పాటలు చాలా బాగున్నాయి, అంటే భక్తి గీతాలు మనం వినిపించే ఉదయం మనం వినిపించే భక్తి గీతాలు చాలా బాగున్నాయని రాసి తెలియజేశారు. అలాగే సాయంత్రము 5 గంటలకు వినిపించిన నాటకాలు చాలా ఇష్టంగా వింటున్నాము, మన కర్నూలు ఎఫ్ఎం కేంద్రం వారికి ధన్యవాదాలు అని చెప్పి రాశారండి. మరి ప్రతిస్పందనగా మన ఆకాశవాణి తరపున వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక స్టోర్ దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుండి నరేష్, మెస్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూ బాబా వీరందరూ వారి కుటుంబ సభ్యులండి. మీరు వారి యొక్క స్పందన మనకు అందజేశారు. 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మీరు మేము కార్యక్రమం ప్రసారం

0: చేయలేదు. ఏదైనా సమస్య ఉంటే ఆ మరుసటి రోజు అంటే బుధవారం లేదా గురువారం రోజు ప్రసారం చేయండి, కానీ మరొక వారం వరకు వాయిదా వేయకండి. అలాగే 12వ తేదీ మీరు మేము కార్యక్రమం వినిపించేటప్పుడు 5వ తేదీ ఉత్తరాలు 12వ తేదీ ఉత్తరాలు వేరువేరుగా ప్రసారం చేయండి ప్లీజ్ అంటూ కర్నూలు ఆకాశవాణి వారికి మా ధన్యవాదాలు అంటూ వారి యొక్క అభిప్రాయాన్ని మనకు వ్యక్తం చేశారండి.
1: చాలా సంతోషం అండి. మూసాపేట నరేష్ గారు మా అభిమాన శ్రోత, ఆత్మీయ బంధువు. అయితే వీరికి ఇందాక తెలియజేశామండి, మే 5వ తారీఖున మనం ఎందుకు కార్యక్రమాలు ప్రసారం చేయలేదో, ఒక సాంకేతిక సమస్య వల్ల మనకు ఉత్తరాలు అయితే వచ్చాయి, కానీ సాంకేతిక సమస్య వల్ల ఆ ఉత్తరాలన్నీ మనకు ఉత్తరాలు వచ్చాయి చేరాయి, కానీ సిస్టంలో నుంచి అవి తీసేటప్పుడు సాంకేతిక లోపం వల్ల మనకు చదవలేకపోయిందండి. అందువల్ల మేము చదవలేకపోయాము. ఇక మీరన్నట్టుగా మంగళవారం మిస్ అయితే బుధవారం ఖచ్చితంగా వినిపించండి అని రాశారు, ఖచ్చితంగా అలాగే చేస్తామండి ఇక నుంచి. కాకపోతే మే 5వ తారీఖున మాకు రావాల్సిన ఉత్తరాలు, వచ్చిన ఉత్తరాలు కూడా మేము దానిలోని సాంకేతిక లోపం వల్ల తీయలేకపోయామండి. దానికి మరొక్కసారి నేను శ్రోతలందరికీ తెలియజేస్తున్నానండి. ఇక కర్నూలు ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ బాగున్నాయి, మీకు మా ధన్యవాదాలను రాశారండి. మరి మీకు కూడా అండి మూసాపేట నరేష్ గారు, మరి కుటుంబ సభ్యులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ ఆకాశవాణి కర్నూలు ఆకాశవాణి కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ వారి కుటుంబ సభ్యులు మెసేజ్ పెట్టారు మనకి. 8/5/26 శుక్రవారం రాత్రి 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం విన్నామండి, చాలా బాగుంది. 9వ తేదీ శనివారం రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానం శీర్షికన మీరు మీ కేంద్రం నుండి వచ్చిన సినిమా అల్లరిప్రియుడు చిత్రం నుండి పాటలు వినిపించారు, చాలా బాగా అనిపించాయి. ఈ సినిమా హీరో రాజశేఖర్ గారిని ఎక్కడికో తీసుకెళ్లిన ఈ చిత్రంలోని పాటలు అన్ని కూడా చాలా బాగున్నాయండి. మీ కేంద్రం నుండి ఉదయం భక్తిరంజనిలో శ్రీ సూర్య నారాయణ తిమిరే హరణ వింటుంటే ఆ సూర్య పగమరాడు మా పక్కనే ఉన్నట్లు అనిపించింది. ప్రసారం చేసిన మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మన గుర్రం చంద్రశేఖర్ సార్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలియజేశారండి.
1: చాలా సంతోషం అండి. ప్రకాష్ గారు, మీరు మా ఆత్మీయ బంధువులు, మరి మంచి శబ్దమిత్రులు అండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలాల్ ప్రకాష్ వారి కుటుంబ సభ్యులు మనకు ప్రతి వారం రాస్తూ ఉంటారండి. వీరు ముఖ్యంగా కుటుంబ సంక్షేమ గీతానికి మంచి ఫ్యాన్స్ అండి, అదే రాశారు. అలాగే ఏకచిత్ర గానంలో అల్లరిప్రియుడు సినిమా గురించి వీరు ప్రస్తావన చేశారండి. హీరో రాజశేఖర్ గారిని ఎక్కడికో తీసుకెళ్లింది ఈ చిత్రంలోని పాటలు అని అన్ని కూడా చాలా బాగున్నాయని రాశారు. నిజంగా అల్లరిప్రియుడు చిత్రం చాలా మంచిదండి, చాలా పాటలు వినసొంపుగా ఉంటాయి. ఇక్కడ ఒకటి చెప్పాల్సి వస్తుందండి, యాక్చువల్గా అల్లరిప్రియుడు తీసేటప్పుడు ఇది ముందుగా బాలకృష్ణ గారిని అడగడం జరిగిందండి. బాలకృష్ణ గారు బిజీ షెడ్యూల్లో, ఆ రోజు అతనికి 2-3 సినిమాలు షెడ్యూల్లో ఉన్నప్పుడు ఇది రాజశేఖర్ గారికి రావడం జరిగిందండి. రాజశేఖర్ గారికి రావడం జరగడం తర్వాత ఎంఎం కీరవాణి గారి సంగీతంలో, రాఘవేంద్రరావు గారి డైరెక్షను, తర్వాత దీంట్లో పాట కూడా ఎప్పటికీ అందరికి గుర్తుంటుందండి, రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వు అనే ఓ పాట ఉంటుందండి. ఇది నిజంగా యాక్చువల్గా ఇది అల్లరిప్రియుడు అనేది బాలకృష్ణ గారు నటించవలసిన ఫిలిం అండి. అతని డేట్స్ దొరక్క రాజశేఖర్ గారికి వచ్చింది. కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించి ఈయన పాట అండి. అందుకనే సంగీతం ఎక్కువగా ఉండి ఈ వినసొంపైన పాటలు మనకు ఇక్కడ వినిపించారండి. సినిమా కూడా చాలా మంచిగా ఉంది. ఇక ఈ పాటలు మీకు నచ్చినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. ఇక భక్తి రంజన్లో శ్రీ సూర్యనారాయణ భక్తి గీతాలు వింటా ఉంటే చాలా ఆనందం అనిపించిందండి. నిజంగా ప్రతి ఆదివారము సూర్యనారాయణునికి మనము ఆదిత్య స్తోత్రము కానీ ఇలాంటివి ఈ మనం ప్రసారం చేస్తూ ఉన్నామండి. ఈ ఆదివారం రోజు ప్రత్యేకమైన దినంగా ఆ సూర్యభగవానునికి చెప్పుకోవచ్చండి. మరి ఆ సూర్యభగవానునికి చెందిన పాటలు, చెందిన గీతాలు మనం ఆదివారం రోజు ప్రసారం

0: ఆనందం అనిపించిందండి. నిజంగా ప్రతి ఆదివారము సూర్యనారాయణునికి మనము ఆదిత్య స్తోత్రము కానీ ఇలాంటివి ఈ మనం ప్రసారం చేస్తా ఉన్నామండి. ఈ ఆదివారం రోజు ప్రత్యేకమైన దినంగా ఆ సూర్యభగవానునికి చెప్పుకోవచ్చండి. మరి ఆ సూర్యభగవానునికి చెందిన పాటలు, చెందిన గీతాలు మనం ఆదివారం రోజు ప్రసారం చేస్తా ఉన్నాము. మరి విని ఇంత శ్రద్ధగా ఉత్తరం రాసినందుకు మీకు మా ఆకాశవాణి కర్నూలు ఆకాశవాణి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. శ్రోతలు తెలియజేసినటువంటి అల్లరిప్రియుడు చిత్రం గురించి వారు రాశారు. మీరు కూడా మాకు తెలియని ఒక చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరొక శ్రోత వచ్చేసి ఎంకే భారతి హెరాల్డ్ ఆత్మకూరు నుంచి వారి యొక్క స్పందనను మనకు ఈ విధంగా అందజేశారండి. మాట్లాడే గడియారం రేడియోకు అభినందనలు. కర్నూలు రేడియో స్టేషన్ నుండి అన్ని ప్రసారాలు బాగున్నాయి. మే 5వ తేదీన ఆస్తమా కారణాలు నివారణ అంశం గురించి డాక్టర్ పీటర్ ప్రవీణ్ గారి వివరణ చాలా బాగుంది. సూక్తి సుధా కార్యక్రమం ప్రతిరోజు బాగుంటుంది. స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారు ముఖాముఖి కార్యక్రమాల్లో వివరించడంలో చాలా స్పీడ్ గా మాట్లాడుతున్నారు. సంతోషం వినసొంపుగా ఉంది. 10వ తేదీన ఉదయం ప్రసారం చేసిన డాక్టర్ సాయివాణి నెఫ్రాలజిస్ట్ గారి కిడ్నీ సమస్యలపై చక్కటి వివరణ, డాక్టర్ చంద్రశేఖర్ గారి ముఖాముఖి కార్యక్రమం చాలా బాగుంది, మీకు అభినందనలు అంటూ చాలా చక్కగా తెలియజేశారండి వారి యొక్క అభిప్రాయాన్ని.
0: మరి వీరు కొత్త శ్రోత అండి. భారతి హెరాల్డ్ ఆత్మకూరు నుంచి రాస్తా ఉన్నారండి. మాట్లాడే గడియారం రేడియోకు అభినందనలు అని చెప్పి మొదలు పెట్టారండి. కర్నూలు రేడియో స్టేషన్ నుండి అన్ని ప్రసారాలు చాలా బాగుంటున్నాయి. ఆస్తమా కారణాలు నివారణ అంశం గురించి డాక్టర్ పీటర్ ప్రవీణ్ గారి వివరణ చాలా బాగుందని చెప్పారు. సూక్తి సుధ కార్యక్రమం చాలా బాగుంటుందని చెప్పారు. అలాగే డాక్టర్ సాయివాణి నెఫ్రాలజిస్ట్ గారి కిడ్నీ సమస్యలపై చక్కని వివరణ, ముఖాముఖి కార్యక్రమం చాలా బాగుందని చెప్పి తెలియజేశారండి. మరి వీరే చివరి శ్రోత అండి, ఎందుకంటే గత వారం మనం చాలామంది శ్రోతల్ని మిస్ చేసుకున్నాము. మరి ఈ వారము ఇది చివరి ఉత్తరం అండి. మీరు మేము కార్యక్రమానికి వీరందరూ రాశారండి. ఇక ముఖ్యంగా ఈ వారము మనకు కొందరు శ్రోతలు, అంటే నాకు గుర్తున్న మేరకు చెప్తా ఉన్నానండి, ఈ మల్కాజ్గిరి నుంచి బిజిలీ వెంకటేష్ గారు, తర్వాత వచ్చేసి ఈ మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ నుంచి వనమా శేఖర్ గారు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం నుంచి రేడియో నాగేశ్వరరావు గారు, తర్వాత రాంపురం నవనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు, తర్వాత వచ్చేసి నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా గారు, తర్వాత మంచిర్యాల నుంచి కూడా ఒక శ్రోత, మనము నాకు బహుశా పేరు తటస్థపడట్లేదండి, వారు కూడా రాసేవారు మంచిర్యాల నుంచి. ఆ తర్వాత నెహ్రూ బస్తీ నుంచి రేడియో నాగేశ్వరరావు గారు, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రేడియో నాగేశ్వరరావు గారు, అంటే ఎనుగంటి నాగేశ్వరరావు గారు. ఇకపోతే సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల వారి కుటుంబ సభ్యులు, ఇక సాతాపూర్ లక్ష్మయ్య గారు, తర్వాత గోపాల్పేట నుంచి మీరం పాషా గారు, ఇంకా కొద్దిమంది శ్రోతలండి, అభిమాన శ్రోతలు ఉన్నారు. వీరు తెలంగాణకు చెందినవారు. ఇక పోతే ఆంధ్ర నుంచి మనకు మచిలీపట్నం నుంచి కూనపురెడ్డి రమేష్ బాబు గారు, తర్వాత కర్నూలు జిల్లా ఆత్మకూరు బాన్ముక్కల నుంచి ఎఫ్ఎం సర్దార్ గారు, తర్వాత కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం గ్రామం నుంచి శ్రోతలు, ఇంకా గుంటూరు నుంచి మరొక శ్రోత ఉన్నారండి. వీళ్ళందరూ కూడా మనము 5వ తారీఖున ఉత్తరాలు చదవనందుకేమో బహుశా రాయలేదు. మరి శ్రోతలందరినీ పేరు పేరున మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంటామండి. మాకెప్పుడు మా మదిలో మీరు ఎప్పుడు కదలాడుతూ ఉంటారు. ఖచ్చితంగా మా కార్యక్రమాలపై మీ స్పందన తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక ఇంతటితో ఈనాటి మీరు మేము కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి. స్వస్తి.
1: శ్రోతలకు నమస్కారం. మరి వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే. మీరు మేము ఉత్తరాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం వేటూరు గీతానికి చక్రవర్తి సంగీతం సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. చిత్రం పేరు న్యాయం.

మీరు విన్నా పాట నీ ప్రేమకై, చిత్రంలో ఉంది గానం రాజేష్ చిత్ర. తర్వాత విందాం సంగీత ఆలపించిన గీతం, చిత్రం పేరు అదే నువ్వు అదే నేను.

విన్న పాట హృదయ చిన్మయ శ్రీపాద ఆలపించిన 24 చిత్రంలోంది. సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఏఆర్ రెహమాన్. తర్వాత విందాం పి సుశీల జి ఆనంద్ ఆలపించిన త్రయగీతం సత్యం సంగీతంలో. చిత్రం పేరు బంగారు కానుక.

0: మీరు విన్న ఈ పాటతో ఈనాటి సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు ఇప్పుడు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు ప్రకటన.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: ఈ ప్రసారంలో 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకోవచ్చు. 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినీ గీతాలుంటాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. తెలుగులో జాతీయ వార్తలుంటాయి. హైదరాబాద్

0: కేంద్రం నుండి 7:05 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో మల్లె సాగులో యాజమాన్యంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అలాగే జానపద గీతాలు ప్రకటనలు ప్రసారమవుతాయి ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్
1: నడువుల తామరా
2: సైబాల్
1: బురద పుల్లా
2: సైబాల్
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
5: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
6: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
7: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
6: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
0: ఈ ప్రసారంలో 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 8:00 తుంగభద్ర కథలు. ఇందులో అమ్మలేని ఇల్లు శ్రీ ప్రభాకర్ శర్మ గారి కథానిక వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. 10:00 ఏకచిత్రగానం శీర్షికన సఖి చిత్రం నుండి పాటలుంటాయి. అలనాటి మధుర గీతాలు రాత్రి 10:30. 11:00 హిందీలో. 11:05 ఆంగ్లంలో వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలుంటాయి. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రబీ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేనిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. వార్తల వివరాలు. రబీ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌర సరఫరాల శాఖ

0: మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 17.67 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఇచ్చినప్పటికీ దిగుబడి ఎక్కువగా ఉండడంతో 8 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తామని వివరించారు. 10% బ్రోకెన్ రైస్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇకపై పీఆర్ 126, 1010 వరి రకాలను సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఎందుకంటే బ్రోకెన్ రైస్ 25% ఉంటే అందులో ఈ రెండు రకాలే 56% వస్తున్నట్టు తేలిందన్నారు. కేంద్రం అదనంగా 2 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు సైతం ఈ ఏడాది అంగీకరించిందని మంత్రి వివరిస్తూ,
1: 2025-26 ప్రస్తుతం జరుగుతున్న ఈ రబీలో 1970,000 మెట్రిక్ టన్లు ఈ రోజుకి మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే 18% అదనంగా మేము కొనుగోలు చేశాం ఈ రోజుకి. సో మొట్టమొదటిసారి బాయిల్డ్ రైస్ 2 లక్షల మెట్రిక్ టన్లే కాకుండా 10% బ్రోకెన్ రైస్ కూడా మేము రబీలోనే ప్రారంభించేటట్టు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రారంభించుకోగలిగాం. 4,600 కోట్ల రూపాయలు 190,000 మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
0: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇంకా కేవలం 674 మందికి మాత్రమే ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందన్నారు. కేటాయించిన ప్లాట్లలో 89% రిజిస్టేషన్ కూడా పూర్తయిందని మంత్రి వెల్లడించారు. కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు ఉన్న వారికి మాత్రమే ప్లాట్ల కేటాయింపు పెండింగ్లో ఉందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో ప్రభుత్వ భవన నిర్మాణ పనుల పురోగతిని మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయని చెప్పారు. నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని మంత్రి నారాయణ తెలియజేస్తూ,
2: 98.6% రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. అలాట్ చేయాల్సింది కేవలం 1.4% రైతులకి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ లో 89.3% ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాం. 12 టవర్లు ఇవాళ యాక్చువల్ గా ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ 2028 ఆగస్టు పూర్తి చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అదే దిశలో యాక్చువల్ గా జరుగుతున్నాయి.
0: రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు మంత్రి ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనవసర జాప్యాలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 వాహనాల రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇకపై డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఫ్యాన్సీ నంబర్ కోరని వాహనాలకు సంబంధించిన దరఖాస్తులను రవాణా శాఖ అధికారులు 24 గంటల్లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా అధికారులు స్పందించని పక్షంలో 24 గంటల అనంతరం రిజిస్ట్రేషన్ స్వయంచాలకంగా ఆమోదం పొందినట్లుగా పరిగణించే విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు లభించేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీక్ అయినట్లు గుర్తించడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. పునః పరీక్ష కోసం విద్యార్థులు తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తరువాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్టు ఎన్టీఏ తెలియజేసింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5గురికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రదానం చేశారు. నారాయణ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి వనజకుమారి ఉత్తమ పరిశోధకురాలుగాను, మిమ్స్.

0: College of Nursing Principal Dr. C.R. Samsher Begum, Best Nurse Administrator Ganu, Machilipatnam Government College of Nursing Lecturer Dr. K. Suganti, Uttama Upadhyayurali Ganu, Srikakulam Jilla Buditi CHC Head Nurse S. Chinnammi, Anantapuram Jilla Chukkaluru CHC NNM K. Savitri, Tamu Andinchina Visista Nursing Sevalaku Gurtimpuga, 2025 Samvatsaraniki Ganu Puraskaraniki Empikayyaru. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచేందుకు పెద్ద ఎత్తున నర్సుల నియామకాలను చేపట్టామని తెలిపారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేనిదని ఈ సందర్భంగా మంత్రి కొనియాడుతూ,
1: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా 8600 డిఫరెంట్ కేటగిరీస్ లో రిక్రూట్మెంట్ చేశాం. మన రాష్ట్రంలో గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ లో 15,000 మంది ఇవాళ నర్సెస్ ఉన్నారు. నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక గైడ్, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక ఎడ్యుకేటరు, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక మెంటరు, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఆ రికవరీ చేసుకొచ్చి సంతోషంగా బయటకు పంపించే ఒక మ్యాజిక్ అనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది.
0: స్వదేశ్ దర్శిని 2.0 కింద బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో జరుగుతున్న పనులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మాణం చేపట్టే ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు అందజేసే పట్టాదారు పాసు పుస్తకాల తయారీలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఈరోజు పర్యటించిన ఆయన అక్కడి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి రీసర్వే పురోగతి, పాసు పుస్తకాల జారీ ప్రక్రియపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు అందజేసే కొత్త పాసు పుస్తకాల్లో పేర్లు, విస్తీర్ణం, సరిహద్దుల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అని చెప్పారు. చిన్న పొరపాటు జరిగినా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తహసీల్దారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయ స్వామివారికి టీటీడీ తరఫున ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో అదనపు ఈవోలకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 1,90,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు ఓ ప్రకటన.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆకాశ్ వరప్రసాద్ బృందం ఆలపించిన కదలి రావయ్య స్వామి భక్తి గీతాలుంటాయి. ఇక సూక్తిశుధ కార్యక్రమం 6:30 ఉంటుంది. ఇందులో డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారి సూక్తులు ప్రసారమవుతాయి.

తయి. రేపు ఉదయం 6:35 పొలం పనుల కార్యక్రమం ఉంటుంది. ప్రాంతీయ వార్తలు 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 రేపటి ప్రసార వివరాలు తెలుసుకోవచ్చు. 7:00 లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో వచ్చే జ్వరాలు నొప్పులు నివారణ మార్గాల గురించి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రంగన్నదాసర్ గారితో పరిచయం ఉంటుంది. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉన్నాయి రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. రేపు ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 తిరిగి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 5:00 ఆడపిల్ల మజాక నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది. 6:00 ప్రసార వివరాలు వింటారు. 6:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలుంటాయి. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. రేపు సాయంత్రం 6:10 ప్రసారమవుతాయి. 6:20 ప్రసార వివరాలు. 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. కుటుంబ సంక్షేమ గీతం 7:00. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో నేల తల్లి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అలాగే జానపద గీతం ప్రకటనలు ఉంటాయి పల్లెసీమల కార్యక్రమంలో. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. సమర్పణ ఆకాశవాణి నెల్లూరు కేంద్రం. 8:00 కవి సంగమం, ఇందులో శ్రీ కొప్పుల ప్రసాద్ గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. రేడియో నాటక రచయిత శ్రీ ఎస్డివి అజీజ్, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె చెన్నై గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. సమర్పణ ఆకాశవాణి కర్నూలు కేంద్రం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలితగీతం. రేపు రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలుంటాయి. అలాగే 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. 10:00 ఏకచిత్రగానంలో రాధాగోపాలం చిత్రం నుండి పాటలుంటాయి. అలనాటి మధుర గీతాల కార్యక్రమం ఎప్పటిలాగే రాత్రి 10:30. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం రుద్రవీణ ఈ చిత్రం నుండి. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన సీతారామ శాస్త్రి గీతం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వల్లూరు గ్రామం ఇటికల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారుతమ్మ, ఇంకా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబురావు, రజనీమేడం, భాస్కర్రావు, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్ష్, స్వరూపరాణి, లక్ష్మణరావు,
పువ్వల ఈశ్వరరావు, రవికుమార్.

0: గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: అభిరుచులు తర్వాత శ్రోతులు వనపర్తి నుండి జగదీశ్వరాచారి.

ఈ జమునా శ్రీనివాసాచారి, శేఖరాచారి, వెంకటయ్య ఆచారి, ప్రవళిక, చంద్రకళ, మాధవి, ఉషా, జ్యోతిరామ్, రాధ, విక్రమ్, జోష్ణ, రామకృష్ణ, నాగరాజాచారి, కృష్ణమాచారి, నాగన్న, రామ్మోహన్, రవీందర్ రెడ్డి, యాదగిరి, మహేంద్రాచారి, మురళీమోహన్, ఇంకా కృష్ణయ్య, శ్రీనివాసాచారి, కృష్ణమూర్తి, శివ, చందు, అలాగే శ్రోతలు హారిక, రమ్మాదేవి, పద్మ, పుష్పలత, వెంకటరాములు, బేబీ, అనురాధ, ఆరాధ్య, మహేందర్, ఇంద్రుడు, శ్రీనివాసులు, మల్లికార్జున్.

కే. శ్రోతలు, హారిక, రమాదేవి, పద్మ, పుష్పలత, వెంకట్రాములు, బేబీ, అనురాధ, ఆరాధ్య, మహేందర్, ఇంద్రుడు, శ్రీనివాసులు, మల్లికార్జున్ గౌడ్, జయంతి, జయలలిత, మానస, మమత, మంజు, కృష్ణయ్య, పరమేశ్వర్, జ్ఞానేశ్వర్, నవీన్, రవి అంటూ రాశారు. అలాగే ఇంకో ఉత్తరం మనకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి వచ్చింది. మారిల్ల, యాదయ్య, చందకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి విరంత కోరుతున్న పాట ఆలాపన చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం ఇళయరాజా.

0: శ్రోతలు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినీ గీతాలు వింటున్నారు.
1: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
0: అభిరుచిలో తర్వాత యువరాజు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, బండి కిషోర్, దాసరి రాజేశ్వర్, లలిత, శ్రీనీతి, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, మహశ్రీ, తంగిలపల్లి విష్ణు, శోభ, భావన, పెండెం బాలయ్య, పద్మ, మహాలక్ష్మి, ఇంకా జోగ నర్సయ్య, లక్ష్మి, భూదేవి వారి కుటుంబ సభ్యులు, ఇంకా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు నుండి పెరుక కుమ్రయ్య, లక్ష్మి, రవి, స్రవంతి, అమ్ములు, బబ్బీ, సదానందం, జమున, రాధ, పెరుక వికాష్, ఐలయ్య, లక్ష్మీనారాయణ, భద్రయ్య, అలాగే రమ, తులష, శ్యామల, రాజదుర్గయ్య, గట్టన్న, సుతారి కొమ్రయ్య, రవి వారి మిత్రులు. వీరంత కోరుతున్న పాట యువరాజు చిత్రంలోంది.

అభిరుచులు. తర్వాత శ్రోతులు, శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్, ఉమే సల్మా, అహిల్, ముజామిల్, గోరావారి మిత్రబృందం, అలాగే కర్నూలు మద్దునగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాబు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, ఉమామహేశ్వరి, శాంతి, చంద్రిక, శారద, విజయ, వినోద్, విజయ్, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, అలాగే ఉపజ్ఞ, నవిజ్ఞ, వీరంతా కోరుతున్న పాట ఒకే ఒక్కడు చిత్రంలోంది. హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట. సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్.

శ్రోతలు అభిరుచి వింటున్నారు. తర్వాత సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజం నుండి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ గండయ్య, ముత్తమ్మ నిర్మల నరేందర్, శాంతి రేణుక, లావణ్య స్వరూప, శిరీష వివేక్, రజిత, అలాగే శ్రోతలు విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, ఇంకా కర్నూలు జిల్లా కర్నూలు బీ క్యాంప్ అరోరా నగర్ నుండి

ஸ்ரீஹரி, கீதா, யஷ்விதா, யஷ்வின், ரவிச்சந்திரா, திவ்யா, சந்திரசேகர், லக்ஷ்மி, பீமத்தையா, சாலம்மா, பாவனி, பாவிகா, ఇంకా గురునందన్, మోక్షిత. వీరంత కోర్తిన పాట గాజుల కిష్టయ్య చిత్రంలో ఉంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం సమకూర్చిన వారు కెవి మహదేవన్.

అభిరుచిలో చివరిగా విందాం బాలమిత్రుల కథ. ఈ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కాన్గుల గోపాల్ వారి మిత్రులు, కుటుంబ సభ్యులు, అలాగే పెద్దకొత్తిపల్లి మండలం సాతాపూర్ గ్రామం నాగర్ కర్నూలు జిల్లా నుండి కె లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెనలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్. వీరంతా కోరుతున్న పాట బాలమిత్రుల కథ చిత్రంలోంది.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు ఓ ప్రకటన.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 గా వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

0: మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ డేటాను ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్కు అనుసంధానించడం ద్వారా నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించవచ్చని తెలిపారు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలకు తదుపరి తరం రక్షణ కవచంగా పనిచేస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమాపేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధుల బృందాల అధిపతులు పాల్గొంటారని తెలియజేశారు. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని జైస్వాల్ చెప్పారు.
1: 14-15 तारीख को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है, जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया, उनकी तरफ से कौन आएगा ये तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पास ले जाए कौन उनके नेतृत्व कर रहे हैं, कौन लोग उसमें भाग ले रहे हैं.
0: नेपाल तो भारत बहुमुख సంబంధాలను కలిగి ఉందని చెబుతూ జైస్వాల్, నేపాల్ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాకు అభినందనలు తెలిపి వారితో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్ నేపాల్ మధ్య ఉన్న దృఢమైన స్నేహాన్ని, సాంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతదేశం అచంచలమైన నిబద్దతను తెలియజేస్తుందని జైస్వాల్ అన్నారు. రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 16వ పెన్షన్ అదాలత్కు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. 37 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 985 పెన్షన్ ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం ఈ అదాలత్లో చేపడతారు. 2017లో ప్రారంభమైన నాటి నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పెన్షన్ ఫిర్యాదులను పెన్షన్ అదాలత్లు సమర్థవంతంగా పరిష్కరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన 15 పెన్షన్ అదాలత్ల ద్వారా దాదాపు 28,000 కేసులు చేపట్టగా అందులో సుమారు 20,000 కేసులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆయన ఆ దేశ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయ పరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యం భారతదేశానికి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, విచ్ఛిన్నమైన భౌగోళిక, రాజకీయ, వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం నిలకడగా ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రమాణాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం దేశంలో దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా బలమైన స్థితిలో నిలిపిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నొక్కి చెబుతూ, దేశం ఎప్పుడూ ఒత్తిడికి లొంగలేదని, సవాళ్లతో కూడిన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ మరింత బలంగా ఎదిగిందని గోయల్ అన్నారు.
2: And business situation is facing a crisis every

0: Today. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports. We've exported, the final figure will be out in a couple of days, but roughly $863 billion, which is an all-time high. And our trade deficit, goods and services together, is less than our annual remittance.
1: NEET UG Pariksha. పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపిస్తామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. నీట్ పరీక్ష రద్దుపై ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నీట్ పరీక్ష రుసుమును ఏజెన్సీ తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం ఎన్టీఏ తిరిగి పరీక్ష నిర్వహిస్తుందని, దీనిని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈ రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
2: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी.
1: రేపటి వరకు గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వారం పొడవునా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కిసాన్ వాణి.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మల్లె సాగు యాజమాన్యంపై ప్రత్యేక కార్యక్రమం, అలాగే జానపద గీతాలు, మార్కెట్ ధరలు, కొన్ని ప్రకటనలు వింటారు. మరి ముందుగా మల్లె సాగు యాజమాన్యంపై ప్రత్యేక

భారతదేశమంతటా వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్న పూలల్లో మల్లె చాలా ముఖ్యమైన మొక్కగా చెప్పుకోవచ్చు. ఇది ఒలియేసి కుటుంబానికి చెందిన పూ మొక్క. మన దేశంలో దాదాపు 40 మల్లె జాతులున్నాయి. ఇన్ని రకాల మల్లెపూలను మరి మన దేశంలో ఎంతటి విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అన్న విషయానికొస్తే, మల్లె విస్తీర్ణం ఉత్పత్తుల గురించి సరైన గణాంకాలు లభించినప్పటికీ దేశంలో దాదాపు దీని విస్తీర్ణం 6385 హెక్టార్ల వరకు, దిగుబడి 32935 టన్నుల పూల వరకు ఉండవచ్చని ఒక అంచనా. మల్లెపూలను సాధారణంగా విడిపూలుగా, దండలుగా, బొకేలుగా, వేణిలుగా మొదలైన వాటిగా ఉపయోగిస్తూ ఉంటాం. మరి మొత్తం ఉత్పత్తిలో కొంత భాగాన్ని అత్తరు, పరిమళ భరితమైన తల నూనెల తయారీకి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మల్లె నూనెను సెంటు మల్లె, స్పానిష్ జాస్మిన్ పూల నుండి సంగ్రహించి తయారు చేస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మల్లె నూనెను ఒక్క ఫ్రాన్స్లోనే 50% వరకు ఉత్పత్తి అవుతుందంటే అతిశయోక్తి కాదు. మిగిలిన 50% నూనె ముఖ్యంగా బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, టర్కీ, మొరాకో అలాగే ట్యునీషియాల్లో కూడా తయారవుతూ ఉంటుంది. మరి అన్ని రకాల పూల నుండి తయారు చేసిన పరిమళ భరిత నూనెలతో మల్లె నూనె సులభంగా కలిసిపోతుంది. ఇది జాస్మిన్ నూనె యొక్క ప్రత్యేకమైన లక్షణం. మల్లె నూనె మిశ్రమాలను అత్యుత్తమ శ్రేణి పరిమళ ద్రవ్యాలలోనూ, అలంకార సామాగ్రిల తయారీలోనూ వినియోగిస్తూ ఉంటారు. ఈ మల్లె పువ్వు సాగుకి ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అన్న విషయానికొస్తే, మల్లె మధ్యస్థంగా ఉండే ఉష్ణ ప్రాంతాల్లో బాగా పూస్తుంది. కాబట్టి తోట భూములు మిక్కిలి అనుకూలంగా ఉంటాయి. భారతదేశంలో మల్లెలను బయటి వాతావరణంలో సాగు చేస్తారు. కాబట్టి శీతాకాలంలో చలి తక్కువగా, వేసవిలో వేడిమిగా, ఒక మోస్తరు వర్షపాతం, సూర్యరశ్మిగా బాగా ఉండే ప్రదేశాల్లో మల్లె సాగును విజయవంతంగా చేసుకోవచ్చు. మరి ఈ మల్లెలో ఏ ఏ రకాలు ఉన్నాయి అంటే, జాస్మినం ఆరికులేటం, జాస్మినం గ్రాండిఫ్లోరం, జాస్మినం సంబాక్క. జాస్మినం ఆరికులేటంలో మరల 3 భాగాలుగా విభజించుకోవచ్చు. అవి పారిమల్లె, కోవన్, కోటు. పారిమల్లె పూముగ్గలు గుండ్రంగా మధ్యస్థంగా ఉంటాయి. గాల్మైట్ను ఇవి తట్టుకుంటాయి. వీటి దిగుబడి హెక్టారుకు 8 టన్నులుగా, మరి సంవత్సరంలో 6 నెలలు పూతకాలంగా కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. అలాగే కోవన్ రకం వస్తే, ఈ కోవన్ రకంలో పూలకాడ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పూల కోత, దండళ్ళు అల్లడం సులభంగా ఉంటుంది. కాబట్టి గిరాకీ ఎక్కువగా ఉండి దిగుబడి కూడా 8.8 టన్నులు ఒక హెక్టార్కు వచ్చే అవకాశం ఈ కోవన్ రకంలో ఉంది. తర్వాత కోటు. మరి దీనిలో కూడా పూలకాడ పొడవుగా ఉంటుంది. పూ మొక్కలు దృఢంగా ఉంటాయి. ఫిల్లోడి రోగాన్ని తట్టుకుంటాయి ఈ కోటు రకాలు. దిగుబడి వచ్చేసి హెక్టారుకు 11 టన్నులుగా పొందవచ్చు. తర్వాత రెండవ రకం జాస్మినం గ్రాండిఫ్లోరం. ఈ జాస్మినం గ్రాండిఫ్లోరం లో కూడా కోవన్, కోటు అనే రెండు రకాలు ఉన్నాయి. కోవన్ వచ్చేసి విడుపుల సాగుకు, పరిమళ నూనె తయారు చేయడానికి అనుకూలమైనటువంటి రకం. రక్షక పత్రాల పైవైపు పింకు రంగు చారలుంటాయి ఈ కోవన్ రకంలో. సగటు పూల దిగుబడి హెక్టారుకు 10 టన్నులుగాను, జాస్మిన్ కాంక్రీట్ రికవరీ 0.29% తీసుకోవచ్చు. మరి కోటు రకానికొస్తే, ఇందులో పూ మొగ్గలు దృఢంగా గులాబీ రంగులో ఉంటాయి. కాడ పొడవుగా ఉండే ఈ రకం సగటు దిగుబడి హెక్టారుకు 11.68 టన్నులు. ఇది జాస్మినం గ్రాండిఫ్లోరం. తర్వాత జాస్మినం సంబాక్. ఈ రకంలో కూడా మళ్ళీ 2 విభాగాలుగా మనము చేసుకోవచ్చు. ఒకటి రామాంతపురం గుండుమల్లె, తర్వాత ఇంకొకటి భోయ. రామాంతపురం గుండుమల్లె పూలు గుండ్రంగా, సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. వీటి దిగుబడి వచ్చేసి హెక్టార్కు 7-8 టన్నుల వరకు రావచ్చు. ఇక భోయ. ఈ భోయా పూలు జాస్మినం సంబాక్ మాదిరే ఉంటాయి. అయితే మొగ్గలు దృఢంగా ఉంటాయి. సువాసన ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. ఇవి మల్లెలోని రకాలు.

ఈ మల్లెను ప్రవర్ధనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు చేసుకోవాలి. మల్లెలను కటింగ్, నేలంట్లు, పిలకలు మొగ్గంట్లు, అలాగే టిష్యూ కల్చర్ ద్వారా కూడా ప్రవర్ధనం చేసుకోవచ్చు. మొక్కల సాంద్రతను బట్టి కూడా దిగుబడి ఆధారపడి ఉంటుంది. జాస్మిన్ గ్రాండి ఫ్లోరంలో 6x6 అడుగుల దూరంలో మొక్కలు నాటినప్పుడు అధిక దిగుబడి వస్తుంది. ఇదే విధంగా 1.5 నుండి 2 మధ్య దూరంలో హెక్టారుకు 3333 మొక్కలు నాటినప్పుడు 13.55 టన్నుల పూల దిగుబడి వస్తుంది. జాస్మినం సంబాకులో అయితే 4x4 అడుగుల ఎడమిర్చి నాటినప్పుడు అధిక దిగుబడిని తీసుకోవచ్చు. ఈ విధంగా మొక్కల సాంద్రతను కూడా మనం నాటుకునే విధానంలో చక్కటి జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడి పొందొచ్చు. మరి మొక్కలు నాటేటప్పుడు భూమి యొక్క పరిస్థితి ఎలా ఉండాలి అనే విషయానికి వస్తే, మల్లె సాగు చేసుకుంటున్నప్పుడు ఎన్నుకున్న భూమి మురుగునీరు తీసేయడానికి, సమృద్ధిగా నీరు పెట్టడానికి అవకాశాలుండి నీడ సోకని విధంగా ఉండాలి. మల్లె మొక్కలు నాటడానికి నెల రోజుల ముందు 45 ఘనపు సెంటీమీటర్ల సైజు గుంతలను తీసుకోవాలి. నాటడానికి కొద్ది రోజుల ముందు గుంతలను 2:1:1 నిష్పత్తిలో ఎరువు, మంచి మట్టి, ఇసుక కలిపిన మిశ్రమంతో నింపాలి. గుంతల్లో ఈ మిశ్రమం నింపిన తర్వాత నీరు పెట్టుకోవాలి. దీనివల్ల ఈ మిశ్రమం గుంతల్లో సరిగ్గా సర్దుకుంటుంది. ఆ తర్వాత ఒక్కో గుంతలో బాగా వేరుతుడైన అంటును నాటుకోవాలి. ఈ విధంగా మల్లె మొక్కను నాటుకుంటే పూలు బాగా పూసి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పోషణ విషయానికి వస్తే, మల్లెకు ఎరువులు సిఫార్సు చేసిన మోతాదులో వేస్తే మంచి దిగుబడులను ఇస్తుంది. అధికంగా ఎరువులు వేస్తే శాఖీయ పెరుగుదల అధికమై పూల దిగుబడితో పాటు నాణ్యత కూడా పడిపోతుంది. జాస్మిన్ ఆరుకులేటం మల్లెను సాగు చేసుకుంటున్నప్పుడు హెక్టార్కు 600 కిలోల నత్రజని వేస్తే పెరుగుదల బాగా ఉండి ఎక్కువ దిగుబడినిస్తుంది. ఇదే విధంగా మొక్కకి 60 గ్రాముల నత్రజని, 120 గ్రాముల భాస్వరం, 120 గ్రాముల పొటాషినిచ్చే రసాయనిక ఎరువుల్ని వేసుకోవడం వల్ల ఎక్కువ చిగుళ్ళు, పూలు పూసే శాఖలు ఏర్పడి పూల పొడవు వ్యాసం పెరిగి పెద్ద పూమొక్కలు ఏర్పడతాయి. తర్వాత జాస్మిన్ గ్రాండి ఫ్లోరంలో కూడా 3 సమపాలల్లో మొక్కకి 100 గ్రాముల నత్రజని, 150 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాషినిచ్చే ఎరువులతో పాటు 10 కిలోల పశువుల ఎరువును వేసి మంచి ఫలితాలను పొందొచ్చు. 50% నత్రజని రసాయనిక ఎరువును ఆకులపై అనేక దఫాలుగా పిచికారీ చేస్తే సిఫార్సు చేసిన మొత్తం మోతాదును భూమిలో వేసే దానికంటే ఎక్కువ దిగుబడులను పొందవచ్చు. పూతకు ముందు 0.25% మోతాదులో జింకు, 0.5% మోతాదులో మెగ్నీషియాన్ని పిచికారీ చేస్తే పూల దిగుబడి బాగా పెరుగుతుంది. ఈ విధంగా మల్లెలో పోషణ చేసుకున్నట్లయితే చక్కటి దిగుబడి వచ్చి మంచి ఆదాయాలను పొందే మార్గాలుంటాయి. అదేవిధంగా నీరు కట్టే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మల్లెకు వారానికి ఒకసారి మాత్రమే నీరు కట్టాలి. మొక్క సరిగా ఎదగటానికి, పూలు పోయడానికి నేలలో తగినంత తేమ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

0: నీ గది గుమ్మం దగ్గర ఉన్న తెర తప్పించి
1: తెర తప్పించి
0: నీ ముఖం చూపించమ్మా.
2: మల్లెలోయ్ మల్లెలా,
3: మల్లెలమ్మ మల్లెలోయ్,
4: మల్లెలోయ్ మల్లెలా,
3: అమ్మ సత్యం చూడండు,
4: మల్లెలోయ్ మల్లెలా,
3: తల్లి సత్యం చూడండు.
5: ఇక ఆ తర్వాత కత్తిరింపులు. ఈ కత్తిరింపులు విషయానికొస్తే మల్లెల్లో రెమ్మల చివరి భాగంలోనూ పక్కల నుండి పూత వస్తుంది. కాబట్టి పూలు కోసే కొమ్మలను రెమ్మలను అధిక సంఖ్యలో పొందడానికి, తద్వారా అధిక దిగుబడిని సాధించుకోవడానికి పూతకు ముందే కత్తిరింపులు చేసుకోవాలి. కత్తిరింపులు మొక్క పెరుగుదల, పూ మొక్క ఏర్పడటం, పూల దిగుబడిపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కత్తిరింపులు ఖచ్చితంగా చేసుకోవాలి, తగిన సమయంలో మాత్రమే చేసుకోవాలి. మరి ఆ కత్తిరింపుల సమయం ఎప్పుడు అంటే, అధికంగా పూలు రావడానికి జనవరి 2వ పక్షం తగిన సమయం. జాస్మిన్ సంబాక్ డబుల్ రకంలో మాత్రం నవంబరు లేక ఫిబ్రవరిలో 30 సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరింపులు చేస్తే ఎక్కువ పూల దిగుబడి వస్తుంది. కొత్త చిగుళ్ల చివర్లు గిల్లివేస్తే పూత ఆలస్యమవుతుంది. పూల సప్లై కాలాన్ని ఎక్కువగా పొడిగించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే చివరలను పించింగ్ చేసుకోవాలి. జాస్మినం గ్రాండిఫ్లోరంలో పలు సమయాల్లో కత్తిరిస్తే పూత దశకు దిగుబడులపై ప్రభావం ఉంటుంది. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఈ జాస్మిన్ రకంలో డిసెంబర్ మధ్యకాలం అనుకూలమైంది. శాకీయ పెరుగుదల కూడా పూల దిగుబడికి సత్సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ కత్తిరింపులు అనేది సరైన సమయంలో సరైన విధంగా కట్ చేసుకుంటే మంచి దిగుబడి పొందొచ్చు. పూల మొక్కల్లో అత్యధికంగా సాగు చేస్తున్న పూల మొక్క అయితే మల్లె అని చెప్పుకుంటాం. మరి ఈ మల్లె వల్ల మనకి ఎట్లా ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అన్న విషయానికి వస్తే, మల్లెను లతగా, పొదగా, అరుదుగా కుండీలలో పెంచుకోవచ్చు. పరిమళ భరితమైన మల్లెలను పూలదండల తయారీకి విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే స్త్రీలు తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి పూజలకు మల్లెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పరిమళ ద్రవ్యాల పరిశ్రమల్లో మల్లెల నుండి సంగ్రహించిన పరిమళ తైలానికి ఎంతో గిరాకీ ఉంటుంది. మల్లెపూల నుండి తీసిన సుగంధ భరితమైన నూనెను ఎగుమతి చేయడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి వాణిజ్యపరంగా మల్లెలను సాగు చేసుకుంటే మంచి లాభాలుంటాయి అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

మరి ముఖ్యంగా మల్లెల్లో పరిమళ నూనె ఏ విధంగా తీస్తారు అన్న విషయానికి వస్తే, మల్లెల్లో ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాల్లో ఉండే బాష్పశీల నూనె వల్ల పూలు పరిమళతను కలిగి ఉంటాయి. ఈ పరిమళ నూనెను తీయడానికి పూలు పూర్తిగా విచ్చుకున్న తర్వాతనే కోసుకోవాలి. కోసిన పూలను వెంటనే నూనె తీసే యూనిట్కు చల్లని సమయంలో తరలించాలి. ఈ నూనె రెండు పద్ధతుల్లో తీసుకోవచ్చు. మొదటి పద్ధతిలో అయితే నూనెను సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతిలోను, రెండవ పద్ధతిలో అయితే ఆవిరి ద్వారా స్వేదన క్రియ వల్ల తీసుకోవచ్చు. సాల్వెంట్

ఎక్స్ట్రాక్షన్ పద్ధతి మంచి సామర్థ్యం కలిగి ఎక్కువ మొత్తంలో నాణ్యమైన నూనె తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో బెంజిన్ లేదా పెట్రోలియం ఈథర్లను ఆర్గానిక్ సాల్వెంట్లుగా కూడా ఉపయోగిస్తారు. ఇవి పూలలోని పరిమళ నూనెను పీల్చుకునే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి సాల్వెంట్ నూనెను సంగ్రహించిన వెంటనే సాల్వెంట్ను వేరు చేసి మిగిలిన మీగడ పసుపు వర్ణంలో పాక్షికంగా గట్టిపడిన నూనెను నూనె పదార్థాన్ని కాంక్రీట్ అంటారు. ఈ కాంక్రీట్ను తిరిగి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ పద్ధతిలో శుద్ధి చేస్తే అనవసరమైన మైనం లాంటి వ్యర్థ పదార్థాలు తొలగించబడి స్వచ్ఛమైన మల్లె నూనె వస్తుంది. ఈ స్వచ్ఛమైన మల్లె నూనె సహజ సువాసన కలిగి ఉంటుంది. దీనిని వాణిజ్యంలో అబ్సల్యూట్ అంటారు. ఇది కాంక్రీట్ కన్నా చాలా ఖరీదైంది. కాబట్టి ఈ విధంగా మల్లెల్లో పరిమళ భరితమైన నూనెను తయారు చేసి వీటిని పలు రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మల్లెపూలకు వాణిజ్యపరంగా గిరాకీ ఎక్కువగా ఉంటుంది.

చాలా ఖరీదైంది. కాబట్టి ఈ విధంగా మల్లెల్లో పరిమళ భరితమైన నూనెను తయారు చేసి వీటిని పలు రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మల్లెపూలకు వాణిజ్యపరంగా గిరాకీ ఎక్కువగా ఉంటుంది.

ఇకపోతే పూల కోత విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అంతకాలం శ్రమించినటువంటి సమయమంతా వృధా అవుతుంది. కాబట్టి పూల కోత విషయంలో సరైన మెలకువలు తెలుసుకోవాలి. అదేంటంటే, మల్లె నాటిన 3వ సంవత్సరం నుండి 12 నుండి 15 సంవత్సరాల వరకు మంచి దిగుబడినిస్తాయి. ఆ తర్వాత క్రమంగా దిగుబడులు తగ్గిపోతూ ఉంటాయి. పూల కోత దశ పూల వినియోగాన్ని బట్టి ఉంటుంది. కాంక్రీట్ తయారీకి పూర్తిగా వికసించిన పూలను, తాజా పూల విక్రయానికి పూర్తిగా పెరిగిన మొక్కల్ని ఉదయం 11 గంటల్లోపునే కొయ్యాలి. ఆలస్యం చేస్తే దిగుబడి నాణ్యతలు తగ్గిపోతాయి. కోసిన పూలను, తాజా పూల విక్రయానికి పూర్తిగా పెరిగిన మొగ్గల్ని ఉదయం 11 గంటల్లోపునే కొయ్యాలి. ఆలస్యం చేస్తే దిగుబడి నాణ్యతలు తగ్గిపోతాయి. కోసిన పూలను సంచుల్లో సేకరించుకోవాలి. పూలను కోత సమయంలోనూ రవాణా సమయంలోనూ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, నలిగిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తాజా పూలు కాంక్రీట్ రికవరీ తగ్గిపోతుంది. ఒకసారి పూర్తిగా పూలు అమ్మటానికి కూడా పనికిరాకుండా పోతాయి. కాబట్టి మనము ఈ విధంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని చక్కగా ఈ మల్లెల్లో అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.

0: మీరు ఇంతవరకు మల్లెసాగు యాజమాన్యంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: बोल रहा है तेरे बीजू का
1: पुतला बोल रहे है।
0: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब
0: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी। माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
1: परम तो सभी डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है?
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు కర్నూలు వ్యవసాయ మార్కెట్లోని వ్యవసాయోత్పత్తుల టోకు ధరలు క్వింటల్ ఒకింటికి రూపాయల విందాం. ముందుగా వేరుశెనగ కనిష్ట ధర 6,450, గరిష్ట ధర 7,469, సగటు ధర కూడా 7,469 రూపాయలుగా ఉంది. ఇక ప్రొద్దుతిరుగుడు కనిష్ట ధర 6,119 రూపాయలు, గరిష్ట ధర 6,119, సగటు ధర కూడా 6,119 రూపాయలుగా నమోదైంది. ఆముదాలు కనిష్ట ధర 5,750, గరిష్ట ధర 6,090, సగటు ధర కూడా 6,090గా నమోదైంది. వాము కనిష్ట ధర 5,114 రూపాయలు, గరిష్ట ధర 18,899 రూపాయలు, సగటు ధర 15,588 రూపాయలు. అలాగే ఎండుమిర్చి కనిష్ట ధర 6,666 రూపాయలు, గరిష్ట ధర 19,399 రూపాయలు, సగటు ధర 16,709 రూపాయలు. శనగలు కనిష్ట ధర 5,100, అలాగే గరిష్ట ధర 5,310, సగటు ధర కూడా 5,310గా నమోదైంది. కందుల విషయానికి వస్తే కనిష్ట ధర 3,790 రూపాయలు, గరిష్ట ధర 7,792 రూపాయలు, సగటు ధర 7,720 రూపాయలు. అలాగే మొక్కజొన్న కనిష్ట ధర 1,387 రూపాయలు, గరిష్ట ధర 1,876 రూపాయలు, సగటు ధర 1,870 రూపాయలు. మినుములు కనిష్ట ధర 6,712, గరిష్ట ధర 7,862, సగటు ధర కూడా 7,862గా నమోదైంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్లోని వ్యవసాయ ఉత్పత్తుల టోకు ధరలు క్వింటాల్ ఒకింటికి రూపాయలలో విన్నారు. ఇప్పుడు విందాం జానపద గీతం.
4: చెన్నంపల్లె చెనగలో బలేగతున్నాయి పాప.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్.

0: జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.
1: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం నీరు. మానవ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే విరాజిల్లాయి. కాని కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, కాలుష్యం వల్ల నీటి నాణ్యత, లభ్యతలో ఎన్నో మార్పులొచ్చాయి. నీటి సేకరణ కోసం గ్రామీణ మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం వల్ల వారి సమయం వృధా అవడమే కాకుండా శారీరక శ్రమతో పాటు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసేది. నదీనాం సాగరో గతి అన్నట్లుగా నదులన్నీ సాగరాన్ని చేరుతాయి. కాని ఆలోపే ఆ జలాలు మన గ్రామాల్లోని ప్రతి గడపను తాకేలా చేసి వారి దాహార్తిని, నీటి కష్టాలను నిర్మూలించి నవభారత నిర్మాణంలో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచేందుకే ప్రవేశపెట్టబడిన ఒక మహత్తర యజ్ఞం జలజీవన్ మిషన్. రెండు ప్రారంభమైన ఈ పథకం కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. కొన్ని కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇది సాగుతోంది. అపోహిష్ట మయోభువహ అని వేదం ఉద్ఘాటించింది. అంటే నీరు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి అని అర్థం. జలజీవన్ మిషన్ ద్వారా ఇలాంటి సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థను స్థాపించి సుజల, సస్యశ్యామల, వికసిత భారతావని నిర్మాణానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం అమలులో గణనీయమైన ప్రగతిని కనబరుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలకు సైతం

0: రక్షిత మంచినీటిని చేరవేయడంలో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. ఈ మిషన్ ను విజయవంతం చేయడంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడ జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మొహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు ఆకాశవాణితో మాట్లాడారు.
1: నమస్కారం శ్రోతలారా, ఈ రోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ భారతదేశంలో తాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జలజీవన్ మిషన్, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న ప్రగతి గురించి. కాకినాడ జిల్లాలో మొత్తం 20 మండలాలు 667 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద ఇప్పటి వరకు 1007 పనులు ఆమోదం పొందగా వాటి అంచనా వ్యయం సుమారు 498.59 కోట్లు. జిల్లాలో మొత్తం 389,205 గృహాలు ఉండగా 2019లో ఈ పథకం ప్రారంభానికి ముందు కేవలం 101,973 గృహాలకు మాత్రమే, అనగా 26.20% ట్యాప్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. జలజీవన్ మిషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 233,919 కొత్త గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించబడినాయి. దీంతో మొత్తం 335,892 గృహాలకు, అనగా 86.39%, తాగునీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది జిల్లాలో సాధించిన గొప్ప పురోగతి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక భారీ బల్క్ వాటర్ సప్లై మల్టీ విలేజ్ స్కీమ్. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది ధవళేశ్వరం బ్యారేజ్ స్థిరమైన నీటి వనరులను ఉపయోగించి తాగునీరు సరఫరా చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 1650 కోట్లు. ఇది 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాలు, 167 హ్యాబిటేషన్లను కవర్ చేస్తుంది. 13.13 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేయబడుతుంది. ఈ స్కీమ్ లో 111 MLD సామర్థ్యంతో ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హర్ ఘర్ జల్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో మొత్తం 349 గ్రామ పంచాయతీలు ఉండగా 57 పంచాయతీలు హర్ ఘర్ జల్ గా నివేదించబడినాయి, మరియు 44 పంచాయతీలు ధృవీకరించబడినాయి. ఈ ప్రగతి వెనుక ప్రభుత్వం కృషితో పాటు ఇంజనీరింగ్ విభాగం, స్థానిక సంస్థలు మరియు గ్రామస్తుల సహకారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జలజీవన్ మిషన్ వల్ల మహిళలకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇంతకుముందు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి వద్దనే స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండటం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రమైన త్రాగునీరు అందడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ముగింపుగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక బలమైన అడుగు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ధన్యవాదములు.
0: జలశక్తి అభియాన్ ను విజయవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశేష కృషి చేస్తోంది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు నీటిని చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తూ పైప్లైన్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 100లాది నీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జల్ జీవన్ మిషన్ వార్షిక సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పలుమార్లు అవార్డులను అందుకుంది. ముఖ్యంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడంలోను, నీటి సరఫరాను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించడంలో చూపిస్తున్న చొరవకుగాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అసలు నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలంటే మూల వనరు బలంగా ఉండాలి. ఇక్కడే భూగర్భ జలశాఖ పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూమిలోని నీటి లభ్యతను గుర్తించడం, బోర్లు మరియు బావుల స్థానాలను నిర్ణయించడంలో వీరిది కీలక పాత్ర. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసే రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించడం ద్వారా వనరుల్ని సుస్థిరం చేస్తూ వీరు ఈ మిషన్ కు శాస్త్రీయమైన, సుస్థిరమైన పునాదుల్ని వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల శాఖ కార్యకలాపాలను మనకు వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖాధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు. ఆ వివరాలు కూడా విందాం.

0: అందరికీ నమస్కారం. ఈరోజు జల్ జీవన్ మిషన్ లో భాగంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిర్వర్తించే యాక్టివిటీస్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని నియంత్రించడం మరియు మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ కొరకు వాటర్ షెడ్ విధానంలో జిల్లా యొక్క భూగర్భ జల వనరులను కాలానుగుణంగా అంచనా వేయడం అనేది జరుగుతుంది. బోరుబావుల స్థలాల ఎంపిక కోసం హైడ్రోజియలాజికల్ మరియు జియోఫిజికల్ పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులతో మెరుగుపరిచిన పిజోమీటర్ల నెట్వర్క్ ద్వారా భూగర్భ జల మరియు నాణ్యత పర్యవేక్షించడం జరుగుతుంది. ఆక్వాకల్చర్ ప్రాంతాలు, ఉప్పునీటి ప్రాంతాలు వంటి నాణ్యతా సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి అభివృద్ది మరియు నిర్వహణ చర్యలతో సంబంధించి భూగర్భ జల స్థితిని అంచనా వేయటం అనేది జరుగుతుంది. జిల్లాలో భిన్నమైనటువంటి భౌగోళిక మరియు శిలా నిర్మాణ యూనిట్లను కవర్ చేయడానికి హైడ్రాలజీ ప్రాజెక్టు కింద మరియు SDP నిధుల ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 సాధారణ పరిశీలన బావులు మరియు 31 పిజోమీటర్ బావులను ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా భూగర్భ జల మట్టాల సీజనల్ మార్పులను గమనించి భూగర్భ జల రీఛార్జ్ మరియు వినియోగ గణనలో ఉపయోగిస్తున్నాము. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి అనేటువంటి ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు భూగర్భ జల మట్టాలను 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను అనగా చెక్ డ్యామ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, రీఛార్జ్ పిట్లను నిర్మించడం, చెరువులను పొడికి తీయటం, స్లూయిస్లను రిపేర్ చేయటం వంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించబడింది. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల మట్టాలు 6 నుంచి 20 మీటర్ల మధ్య ఉన్నటువంటి 135 గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను ప్రతిపాదించింది. ఈ 135 గ్రామాల్లో 39 పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగిలిన 95 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడానికి అనువైనటువంటి రీఛార్జ్ నిర్మాణాలను గుర్తించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బృందాలు ఏం చేస్తాయంటే ఆయా ప్రాంతాల్లో MI ట్యాంక్స్ ని, స్లూయిస్ లని, చెక్ డ్యామ్స్ ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పూడికలు తీయటం లేదా కొత్తగా ఏమైనటువంటి స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల వర్షాకాలంలో పడినటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును మనం ఒడిసిపట్టగలం. దాని కారణంగా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసి ఈ యొక్క జలధార జలహారతి ప్రోగ్రామ్ ని ప్రభుత్వం ప్రతిపాదించింది. థ్యాంక్ యూ.
1: జలజీవన్ మిషన్ వేగం, పారదర్శకతను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు, సంస్థలు ఈ పథకాన్ని భారతదేశపు మౌన విప్లవంగా అభివర్ణిస్తూ కలుషిత నీటి వల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గడం వల్ల పేద కుటుంబాల వైద్య ఖర్చులు తగ్గుతున్నాయని కొనియాడుతున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో కుళాయి ద్వారా నీరు రావడం వల్ల మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులను ప్రత్యేక కథనాలుగా ప్రచరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి ఆరోగ్యపరంగా 4 రూపాయల లాభం చేకూరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. అంతేకాదు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ వంటి ఆర్థికవేత్తలు ఈ పథకం ద్వారా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రశంసించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చిస్తున్నాయి. నారీ శక్తి సే జల్ శక్తి అన్నట్లుగా గ్రామాల్లోని నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించడం ద్వారా వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇంటింటికి నీరు రావడం వలన లబ్ధి పొందిన కృష్ణవేణి గారి మాటలు ఇప్పుడు ఒకసారి విందాం.
2: నమస్కారం, నా పేరు కృష్ణవేణి. అనకాపల్లి జిల్లా సోడవరం మండలం. మాకు కొలయలు ప్రభుత్వం వారు కొలయలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకు పనులు కాదు, వెళ్ళడానికి అది టైం కి అవ్వేది కాదు. అలాంటిది ఇప్పుడు నీళ్లు ఇంటింటికి నీళ్లు బాగా వస్తున్నాయి. టైం కి అన్ని పనులు జాత చేసుకుంటున్నా. వీధి చివరిన కొలయి ఉండేది, అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారమే. ఇప్పుడు ఇంటింటికి కొలయలు రావడం వల్ల మాకు చాలా కష్టం తప్పింది. బాగానే ఉంది అంతాన. ప్రభుత్వం వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.
1: విన్నారు కదా, ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జల్ జీవన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించి జల జీవన్ మిషన్ 2.0గా దాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా సుజలం భారత్ అనే డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ఐడి, సుజల్ గావ్ ఐడిని కేటాయించి నీటి సరఫరాను రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తారు.

0: ఇక జలరక్షణలో ప్రజాభాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నీటిని మన ముంగిటకు తెస్తోంది. కాని ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేయడం, జలవనరుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. ప్రభుత్వ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పడుతున్న శ్రమకు మనం ఇచ్చే నిజమైన గౌరవం నీటిని జాగ్రత్తగా వాడుకోవడమే. జలం రక్షతి రక్షితః అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం స్వయం సమృద్ధ గ్రామాల నిర్మాణానికి నాంది పలుకుతోంది. ప్రభుత్వ సంకల్పం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే ఈ జల ఉద్యమం సంపూర్ణ విజయం సాధిస్తుంది. నేడు ప్రతి ఇంటి ముంగిటా కురుస్తున్న జలధార నవభారత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిరూపంగా నిలుస్తోంది. నీరే ప్రాణాధారం. ఆ నీటిని ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. రేపు ఉదయం 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారి సూక్తులు ప్రసారమవుతాయి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. తుంగభద్ర కథలు ఈనాటి కార్యక్రమంలో అమ్మలేని ఇల్లు శ్రీ ప్రభాకర్ శర్మ గారి కథానిక వింటారు.
3: ఆ రోజు జనవరి 31 తెల్లవారితే ఫిబ్రవరి 1 వస్తుంది. అమ్మ వచ్చేసింది అంటే ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుండి వచ్చిందని కాదు, తమ్ముడి దగ్గర నుండి వచ్చింది. తండ్రి చనిపోయాక ఓ తల్లికి భోజనం పెట్టడానికి 4 నెలలు పంచుకున్నారు. చిన్నవాడు రాముడి దగ్గర 1 జూన్ నుండి 2 సెప్టెంబర్ రెండవ వాడి దగ్గర 1 అక్టోబర్ నుండి 1 జనవరి ఇలా తల్లిని పంచుకున్నారు. అత్త ఒక ఇంటి కొడదే అనే సూక్తి ఆమె మర్చిపోయింది. తన అత్త తను తిట్టి కొట్టి బాధ పెట్టింది, తనెందుకు అలా ప్రవర్తించకూడదన్న అధికారంతో ఆమె కూడా తన కోడలను తిట్టడం, ఈసడించుకోవడం చేసింది. చేయి మాత్రం చేసుకోలేదు. అయినా ఈ కాలంలో, ఈ జనరేషన్లో పాతకాల పత్తలాగా ప్రవర్తిస్తే కోడళ్ళు పడరు. ఈ కాలానికి తగ్గట్టుగానే ప్రవర్తించాలి. కోడల్ని కూతురుగా చూడకపోయినా పర్వాలేదు, 4 మాటలు మంచిగా మాట్లాడి అబ్బాయి అత్త ఎంత మంచిది అనిపించుకుంటే ఆమె జన్మ ధన్యమే. కానీ ఆమె రక్తంలో అంత మంచితనం లేదు, అదే ఆమె పాలిటి శాపమైంది. మెత్తబడ్డాక, భర్త చనిపోయాక ఆమె మీద రివెంజ్ తీర్చుకున్నారు, నన్ను సరిగ్గా చూసుకోలేరు అని బాధపడితే లాభమేముంది. అత్త ఎప్పటికీ అధికారం చెలాయించకూడదు. అహంకారంతో కోడళ్ళ మీద అధికారం చెలాయిస్తే చివరి క్షణంలో అది నరకంగా మారుతుంది. ప్రేమగా పలకరించి కొడుకులతో పాటు కోడళ్ళని గౌరవిస్తే ఆమె జీవితం అవసర దశలో సాఫీగా సాగుతుంది. అలా కాక భర్త ఉన్నప్పుడు కొడుకులను కోడళ్ళను ద్వేషించి రాచిరంపాలా పెడితే ఆమె జీవితం అధోగతే, అందులో సందేహం లేదు. అదే పరిస్థితి సుందరమ్మ జీవితంలోనూ ఎదురయ్యింది. కొడుకులతో కష్టసుఖాలు చెప్పుకోవడానికి కూడా కోడలి అనుమతి కావాలి. ఎంతటి దౌర్భాగ్యం ఆమెకు వచ్చింది. తన కొడుకు ఇంటిలో స్వతంత్రంగా అన్నం తినడానికి కూడా నడుచుకోలేని జీవితాలు, భర్త చనిపోతే భార్య జీవితం నిజంగా నరకమే. రాక్షసుడైన తిరుగుబోతైన భర్త ఉంటేనే భార్యకు మనుగడ. భర్త అమాయకత్వం, ఎక్కువగా చదువుకోలేదు, అయినా చాలీ చాలని జీతంతోనే ఆమె రెట్టుకొచ్చింది. 3 కొడుకులు, 2 బిడ్డలు పెళ్లి

చేసింది. నిజంగా ఇది విచిత్రమే. డబ్బు లేకుండా కొతుల్లో పెళ్లి చేయడం అంటే మాటల సీతారామయ్య గారు పెద్ద దిక్కు. అతని మాటలు కృష్ణమూర్తి గారికి వేదవాకు. ఒరే కృష్ణ, నువ్వు ఇలా సోమరిలా కూర్చుంటే ఎట్లా? పోయి ఏదైనా పని చూసుకో అన్నాడు ఒకసారి. నేను సోమరిలా చిన్నాయన, ఎంత మాట అన్నావు? గుడికి పోతున్నాను, పురోహితం చేస్తున్నాను, పిల్లల్ని సాకుతున్నాను, ఇంతకంటే ఏం కావాలి? నాకు ఇంతకంటే చేత కాదు చిన్నాయన. సరేరా, నీ ఇష్టము, పెద్దమ్మాయి పెళ్ళి ఎలా చేస్తావు? నీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. పోనీ మీ అమ్మ ఏదైనా సహాయం చేస్తుందా అంటే ఆమె అంత మాత్రమే. ఇప్పటికీ నా మీద గుర్రం అంటుంది, ఎప్పుడూ పెద్దోడికి సమర్థిస్తావంటున్నారు. చూడు మామ, ఈయన మొదటి నుంచి ఇంతే. నా పెళ్ళి అయినప్పటి నుండి ఇలాగే ఉన్నాడు. ఓపికతో ఏ పని చేయడు, సంపాదించినంత అత్తకే ఇవ్వాలంటాడు. పోనీ ఆమె బాగా చూసుకుంటుందా అంటే అది లేదు. అయిన దానికి కాని దానికి గొడవ పడుతూనే ఉంటుంది. సర్లేమ్మా, అత్త గొడవల సమస్య ఎవరు తీర్చలేరు, ప్రతి ఇంట్లోనూ ఉండేదే. ముందు ఆ పెద్ద పిల్ల పెళ్లి చేయండి అన్నాడు సీతారామయ్య. మామయ్య, మీరు చెప్పేది బాగానే ఉంది. మాకేం తెలుసు ఎవరు ఎక్కడ ఉన్నారని వెతకాలి, మీరే చూడండి అన్నట్టు పెద్ద మామకి తెలిసిన సంబంధం ఏదో ఉందని తెలిసింది. అక్కడికి పోయి మాట్లాడితే సరిపోతుంది. ఎవరు కిట్టన్న కదూ, ఆయన చూస్తాడులే. ఇంకేమి, ఓ రోజు పోయి రండి అన్నాడు. ఇదిగో ఈ 20 రూపాయలు తీసుకొని ఏదైనా తెప్పించుకో. పిల్లలు ఆకలంటారు, బాగుంది సబ్బడం, 20కి ఏమొస్తుంది? అయినా పూలు పళ్ళు తీసుకొని పోకపోతే బాగుండదు, వెళ్ళండి అని పంపించింది. సరే అంటూ ఎర్రబస్సెక్కి ఆ ఊరు చేరుకున్నాడు. ఏమి రాకిట్టు ఇలా వచ్చావు, ఏమిటి విశేషం అన్నాడు ఆయన. అదే చిన్న, అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని నీ కోడలు పంపించింది, అందుకే ఇలా వచ్చాను. అవునరా, నేను మర్చిపోయాను, రుద్రవాడలో సిద్ధాంతి కొడుకు 4వ వాడు ఉన్నాడని తెలిసింది. మంచి కుటుంబం, పిల్లవాడు, మంచివాడు, యోగ్యుడు. కాకపోతే కాఫీ పొడి వ్యాపారం చేస్తున్నాళ్లే, బ్రతుకుదరు, ఏదో ఒకటి చేయాలి కదా. సరే, మీరు ఇద్దరూ అమ్మాయిని పిల్లలు తీసుకొని వచ్చేవారు రండి, ఇంతలో నేను రెడీ చేసి పెడతాను. కాఫీ త్రాగి రాత్రి భోజనం చేసి ఇక్కడే బస చేసి రేపు వెళ్ళిపోదులే. ఆ కాలంలో ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోనే ఉంది, దాంతోనే ఫోన్ చేశాడు. ఒరే మురళి, బాగున్నావా? నేను కిట్టన్న మాట్లాడుతున్నాను. సరే మామ, అట్లానే కానీ రేపు వచ్చి ఆదివారం వస్తాంలే, మీరు పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి అన్నాడు. సరే మురళి, నీ తమ్ముని పిలుచుకొని రా అని ఫోన్ పెట్టేశాడు. పెద్దమ్మాయి పెళ్ళి అయిపోయింది. కట్నం 5000 కూడా ఆమె చిన్న పెళ్లి నుంచే తీసిచ్చాడు. అంత కటిక పేదవాళ్ళు వారు. చాలీ చాలని జీవితాలతో గుడి పూజ చేస్తూ బ్రతికే కృష్ణమూర్తికి అంత కట్టే చేత కాదు. ఇక ఆ ఊర్లో ఉండలేక దగ్గరలో ఉన్న ఊరికి చేరి పిల్లలు చదివించుకున్నారు. పెద్దవాడు ప్రభాకర్ స్కూల్ ఫైనల్ పాస్ అయినాడు, కాలేజీ చేరాడు. అయినా చదువు స్టాండర్డ్ లేకపోతే అలాగే ఉంటుంది. ఇంటర్ ఫెయిల్ అయినాడు. అలా చదువుతూ లుంకిలు కొడుతూ 87కు పాస్ అయినాడు. మళ్ళీ డిగ్రీ చేరి 3 ఏళ్ళు చదివి 90లో పట్టా పుచ్చుకున్నాడు. పిల్ల పెళ్లి చేయాలని నిశ్చయించుకొని 2వ అమ్మాయి పెళ్లి చేసింది సుందరమ్మ. కృష్ణమూర్తి భార్య సుందరమ్మ. ఆమె ఛాందస్సురాలు, నోటి వేలతోనే లెక్కాచారం చేయగల ధీటురాలు. పెద్ద కొడుకు పెళ్లి సంబంధాలు రావడం లేదని దగ్గర ఊర్లోనే ఇచ్చి పెళ్లి చేసింది. అయితే ఆ సంబంధం అంత మెప్పుదలగా లేదు. నాగవేలి దగ్గర కొట్లాట పెట్టుకున్నారు. 6 సంవత్సరాలు నిరాకంగా సాగిపోయింది. పిల్లలు కలిగాక సమసిపోయింది. అయినా అల్లుడిని ఇంట్లోకి రాకుండా కట్టడి చేసింది నారాయణమ్మ. 2వ కుమారుడు మధు, వాడికి దగ్గర ఊర్లోనే అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది. వాళ్ళు పర్వాలేదు, అయినా బాగానే పలకరిస్తారు. అయితే మధు భార్య అమాయకురాలు, అతని ఆటలు సాగుతున్నాయి. చివరి వాడు రాముడు. 3వ వాడు కాస్త తెలివిగలవాడు, ఓపిక గలవాడు, ఏదైనా నిదానంగా చేయగల శక్తి ఉన్నవాడు. కానీ అతని భార్య మాత్రం చాలా గయ్యాలి, అసాధురాలు, బూడి చెరవు నీరు తాగిస్తుంది. సుందరం ఆటలు సాగలేదు. కృష్ణమూర్తి ఆరోగ్యం క్షీణించింది. బెత్తబడి మంచంలో పడినాడు. ఇక ఆ ఊర్లో ఉండలేక 2వ కొడుకు దగ్గరికి చేరుకుంది. కోడలకు అత్తకు సరిపోదు. కీచులాట ప్రారంభమైంది. 4 నెలలు గడిచిపోయాయి. కృష్ణమూర్తి ఆరోగ్యం పూర్తిగా పాడై మంచంలో 1-2 అన్ని దాంట్లోనే జరిగిపోయాయి. మీ పెద్ద కొడుకు దగ్గరికి పోండి అని చెప్పి చెప్పగానే చెప్పింది చిన్న కోడలు. ఒరే పెద్దోడా, ఇక్కడ ఉండలేవురా, నీ దగ్గరికి వస్తాం, 1 నెల ఉంటావు అని ప్రాధేయపడింది సుందరమ్మ. అయినా అతను కరికరించలేదు. ఎక్కడవుతుందిలేమ్మా, ఇక్కడ దేవాలయంలో మాకే ఇబ్బందిగా ఉంది,
అందులో పోయినసారి ఇక్కడ 2 నెలలు ఉండి జ్వరం వచ్చి చాలా బాధలు పడినారు. ఈసారి నాయనకి ఏమన్నా అయితే ఆ చెడ్డ పేరు నాకే వస్తుంది, కాబట్టి మీరు అక్కడే ఉండండి అని

0: చెప్పకనే చెప్పాడు ప్రభాకర్. ఆ తల్లి ఊసురువాణి కర్మనాయన ఇక్కడనే ఉంటాములే, ఉండక చస్తామా అని బాధపడింది. 8 నెలల మంచంలో హోరాహోరిగా పోరాడి ఏప్రిల్ 30న ఆయన చనిపోయాడు. భర్త చనిపోవడంతో సుందరమ్మ సౌభాగ్యానికి దూరమై భర్త మర్చిపోలేక బోర్ల విలపించింది. ఆమె పుత్తని బొమ్మలే నిజంగా బాలా త్రిపురసుందరి, అంతటి సౌందర్యవతి. ఆమె తన ముఖంలో అద్దలు చూసుకొని రోజు ఏడుస్తూనే ఉంది. అమ్మ నువ్వు ఏడవకే నాకు ఏడుపు వస్తుంది అని కన్నీళ్లు తుడుచబోయాడు ప్రభాకర్. ముట్టుకోవాకురా, నన్ను తాకరాదు, ఈ 10 రోజులు దూరంగా ఉండాలి అని చెప్పింది. అమ్మ నేను నీ కన్న కొడుకును, నేను కూడా తాకరాదా? అవునురా, అది శాస్త్రం. భర్తతోనే అన్ని బంధాలు తిరిగిపోతాయి, కొడుకు కూడా తాకరాదు. ఏమి పరిస్థితి, ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా చరిత్రలో అని బాధపడ్డాడు. ఆ 10 రోజులు అయిపోయి దినవారాలు అయిపోయాయి. 10వ రోజు గాజులు తీయడం ఇంత బాధనో, ఓ స్త్రీకి ఇంతకంటే అవమానమేముంది? పసుపు కుంకుమలు దేవుడు తీసుకొని పోతే ఆచార పేట తోటి ఆడవాళ్ళు నిలువు దోపిడీ చేస్తారు. చిన్న కొడుకు దగ్గరనే 4 నెలలు ఉండామని తీర్మానించడంతో అక్కడనే ఉంది. చిన్న కోడలు వెటకారాలకు ఎత్తిపడుపులకు ఆమె చాలా బాధపడింది. 4 నెలలు గడిచిపోయాయి. ఆ ఊర్లోనే 2వ వారి దగ్గరనే మకాం మార్చింది. 3 సంవత్సరాలు అయిపోయినాయి. ఆరోగ్యం క్షీణించింది. సుందరమ్మ పరిస్థితి విషమించింది. అన్నం తీరదు, నీరు త్రాగదు. నేను బాగుంటే మళ్ళీ అక్కడికే పంపిస్తారు, నేను ఆ మాటలు పడలేదు, నా జీవితం ఇక్కడే ముగిసిపోని అని ఏడ్చింది. సరేలేమ్మా, ఇక్కడే ఉండు, ఏడవకు అని కొడుకు తల్లిని ఓదార్చాడు. లేచి నడవలేదు, కూర్చోలేదు, హాస్పిటల్కు రాలేదు. బలవంతంగా అంబులెన్స్ పిలిచి జనరల్ హాస్పిటల్కు చేర్పించారు. అది భయంకరమైన రోగమట, దానికి మందులు లేవంట. ఒంటికి 2 చీరలోనే గడిపేసింది. ఆమె జీవితం ఆఖరి క్షణాలకు వచ్చింది. వాట్సాప్లో ఫోన్లలో అందరితో మాట్లాడింది. బలవరాలు, మానస, మనవడు, విశ్వం ఇరువురు వచ్చారు. ఆ రోజు చిన్న కొడుకు దగ్గరికి పోవాలనుకున్న సమయం 4:10 అయితే వారు వచ్చి లేపేదో పల్లె ఆమె ప్రాణం అనంతవాయువులో కలిసిపోయింది. విధి వైపరీత్యం, విధి బలీయం, కుమరవీధిలోనే ఆమె జీవితం ముగిసిపోయింది.
1: అమ్మలేని ఇల్లు శ్రీ ప్రభాకర్ శర్మ గారి కథానిక విన్నారు.

0: సినీ గీతం విన్నారు.
1: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఇంతటితో తుంగభద్ర కథలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:15 వస్తోంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 8:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి.

0: வசந்தவாணி 90 வசந்தால ஆகாசவாணி மகிழா சாதிகாரத்தை ஆகாசவாணி ஸ்ரீ திருப்பதி பத்மாவதி மகிழா விஸ்வவித்யாலயம் பரிசோதனா வித்யார்த்து அத்தியாபகுலு ஆச்சாரியுல அபிப்பிராயத்தோ கூர்ச்சின காரியக்கிரமம் இப்படி விண்டாரு.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ డి ఉమాదేవి. నేను మహిళా అధ్యయన కేంద్రంలో మహిళా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆల్ ఇండియా రేడియో అనేది మా దైనందిక జీవితంలో ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. మా ఫ్యాకల్టీ కూడా చాలా మంది ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో రకాలైన స్పీచ్లు అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ల వ్యాసాలన్నింటినీ కూడా అందరికీ తెలియచేసేదానికోసం ఇది ఒక మాధ్యమానిగా మేము ఎన్నుకున్నాము. అంతేకాకుండా మేము జర్నీ చేసేటప్పుడే కాదు, ఖాళీగా ఎప్పుడన్నా ఉండనియండి, మా సెల్ ఫోన్స్ లో కానివ్వండి. మేము ఈ ఎఫ్ఎం ని ఎక్కువగా తరచుగా వింటూ ఉంటాము. శ్రోతలు కోరిన పాటలు అనేది కొంచెం మైండ్ రిలాక్సేషన్ కి, అలాగే మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు వినే కథానికలు ఇలాంటివన్నీ కూడా ఎంతో మైండ్ రిఫ్రెషింగ్ కావడమే కాకుండా కొంత ఇన్ఫర్మేషన్ ని కూడా డిసెమినేట్ చేస్తున్నాయి అని అనిపిస్తోంది. ఈ మధ్యలో మళ్లీ చాలా కొత్త కొత్తగా మంచి మంచి ప్రోగ్రాములు కన్సీవ్ చేసుకుంటూ ఆల్ ఇండియా రేడియో చాలా ముందుకు పోతోంది. ఈ ప్రోగ్రాంలన్నిటినీ కూడా మేము గ్యాదర్ చేసి ఒక రకంగా అనాలిసిస్ చేస్తే ఇవి జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ సొసైటీలో క్రియేట్ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీ శక్తిని చాటి చెప్పే ఎన్నో రకాలైన స్లోగన్స్ ను కూడా నేను వినటం జరిగింది. అలాగే స్త్రీలని ఎన్ని రకాలుగా మనము హైప్ చేయొచ్చు, హైలైట్ చేయొచ్చు అనేది వాళ్ల కథానికల్లో మాత్రమే కాదు, కొన్ని రకాలైన ఇంటర్వ్యూలు కూడా నేను చూస్తూ వచ్చాను. ఆ ఇంటర్వ్యూలు వినడంలో కూడా వాళ్ల ఒక కేపబిలిటీస్ ని ఐడెంటిఫై చేసి ఎగ్జిబిట్ చేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన మాధ్యమము అనడంలో నాకు ఎలాంటి సందేహము లేదు. అంతేకాకుండా ఈ యానివర్సరీ సందర్భంగా ఈ రేడియో అనేది ఇంకా ఇంకా ముందుకు పోవాలని, జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని మన సొసైటీ

0: లో క్రియేట్ చేయడానికి తన వంతు సహకారాన్ని అందించగలదని నేను చాలా విశ్వసిస్తున్నాను.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కోనప్రభ. నేను తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రంలో ప్రాజెక్ట్ అసోసియేట్ గా పనిచేస్తున్నాను. ఆకాశవాణి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా విస్తృతమైన కార్యక్రమాలను అందిస్తుంది. ఎందుకంటే సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ ద్వారా చాలా మందికి కార్యక్రమాలను అందిస్తుందని చెప్పుకోవడంలో గర్వంగా మనం ఫీల్ అవ్వచ్చు. విద్యా విజ్ఞానం అలాగే సంగీతం, శాస్త్రపరమైన విషయాలు, గ్రామీణాభివృద్ది, పర్యావరణం ఇలాంటి అనేక రంగాలపైన విస్తృతమైన విజ్ఞానాన్ని అందరికీ అందిస్తుంది. అలాగే ప్రముఖ వ్యక్తులతో చర్చలు, ఇంటర్వ్యూల ద్వారా కూడా విజ్ఞానాన్ని అందిస్తుంది అని చెప్పుకోవడంలో ఇది ఒక గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా దృష్టిని కేంద్రీకరిస్తుంది. మా అధ్యయన కేంద్రం కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, చాలా మంది ఈ సమస్యలపైన కూడా చర్చలు ఇచ్చారు. నేను కూడా ఒకసారి లింగ సమానత్వం పైన ఆకాశవాణి ద్వారా నేను ఒకసారి ప్రసంగించడం జరిగింది. ఇలా సమకాలీన సమాజంలో ఉన్న సమస్యలపైన కూడా దృష్టిని కేంద్రీకరించి ప్రజలను జాగృతపరిచి వాళ్ళకి పరిష్కార మార్గాలను చూపించడంలో కూడా ఆకాశవాణి తన వంతు కృషిని అందిస్తుంది అని చెప్పుకోవడంలో మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు. ఎందుకంటే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా విస్తృతమైన కార్యక్రమాలని ఆకాశవాణి చేపట్టి అశేష జనవాహిని జాగృతపరచాలని కోరుకుంటూ ఆకాశవాణికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.
2: నమస్కారం అందరికి. నా పేరు సాద్విక. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో రీసెర్చ్ స్కాలర్ గా చేస్తున్నాను. ముందుగా ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆకాశవాణి నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. ఆకాశవాణిలో ప్రభుత్వ పథకాలు చాలా చక్కగా వివరిస్తారు. మాకు ఆర్థిక శాస్త్ర సబ్జెక్ట్ లో ఈ వివరణ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మాకు, మా స్టూడెంట్స్ కి అనలైజ్ చేయడానికి. అదే విధంగా ఈ వికసిత్ భారత్ గురించి దేశవ్యాప్తంగా మొత్తం దీని గురించి చర్చిస్తున్నారు. దీంట్లో చెప్పే ముఖ్య సమాచారము, ముఖ్య సూచనలు చాలా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా యువవాణి కార్యక్రమంలో చక్కగా ఎంప్లాయ్మెంట్ గురించి, అదేవిధంగా చక్కగా క్విజ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మేము అవి ప్రయత్నిస్తూ ఉంటాము. అదేవిధంగా కొంచెం రిలీఫ్ అవ్వడానికి సాంగ్స్, చక్కటి పాటలు ప్లే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆకాశవాణిలో చక్కటి బడ్జెట్ విశ్లేషణ చేస్తారు. ఈ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఆకాశవాణి సిబ్బందికి మరియు శ్రోతలకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
3: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం పద్మావతి. మేము మహిళా విశ్వవిద్యాలయంలో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ లో నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నాను. ఆకాశవాణి నుంచి మాకు చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఎలాంటిది అని అంటే, ఏదైనా ఉమెన్ కి సంబంధించిన ఏ విధమైన ప్రోగ్రాంలు కానీ దానికి సంబంధించిన ఎంపోర్ చేసే ఏ విధమైన యాక్టివిటీస్ అన్ని కూడా మేము ఎక్కువ ఆకాశవాణి ద్వారా తెలియజేస్తూ దాని ద్వారా ప్రజలకు అందరికీ కూడా చాలా బాగా అందుతుంది. మా పిల్లలు కూడా అక్కడికి వచ్చి కొన్ని టాపిక్స్ మీద వాళ్ళు చెప్పి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వినడం వలన ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఆకాశవాణిలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా మొబైల్లో వస్తుంది, దాని తర్వాత కొన్ని యాప్స్ లో వస్తుంది, అవన్నీ వాళ్ళు వినడం వలన ఇప్పుడు చాలా మంది ఆకాశవాణి అంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వినడానికి, నేర్చుకోవడానికి టౌన్ లోనే కాదు పల్లెల్లో కూడా ఆకాశవాణిని గురించి ఎక్కువగా ఇప్పుడు వింటున్నారు. ఎందుకంటే అది మొబైల్ లాగా మనం ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు రేడియో, దాని ద్వారా అందరూ బాగా వింటారు. ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, సో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కొంతమందితో ఇంటర్వ్యూలు చేయడము, ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రజలకి చాలా బాగా ఆకాశవాణి ఉపయోగపడుతుంది. మా డిపార్ట్మెంట్ ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకాశవాణిని చాలా బాగా ఉపయోగించుకుంటుంది. తో మా డిపార్ట్మెంట్ లో ఉన్న ఉమెన్ స్టడీస్ అంటే ఏంటి, దాంట్లో ఏమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఆల్ ఇండియా రేడియోలో చెప్పి ప్రతి ఒక్క పాటలు అయిన తర్వాత మా డిపార్ట్మెంట్ గురించి ఆల్ ఇండియా రేడియో కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. దానికి మా మా డిపార్ట్మెంట్ తరఫున ఆకాశవాణికి అక్కడున్న స్టాఫ్ కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తో ప్రతి ఒక్కరూ 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న ఈ ఆకాశవాణి ఇంకా ఫ్యూచర్ 100 ఇయర్స్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మా డిపార్ట్మెంట్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నది.
0: అందరికీ నమస్కారం.

0: నా పేరు డాక్టర్ బి లక్ష్మీప్రియ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ఆకాశవాణి 90 సంవత్సరాలు 2026 జూన్ 8 పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఉత్తమ శ్రవ్య మాధ్యమానికి ఆకాశవాణికి అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు ఆకాశవాణి రేడియో కార్యక్రమం అంటే చాలా అభిమానం. ఎందుకంటే మా శాఖలోనూ మా విశ్వవిద్యాలయంలోనూ అనేక కార్యక్రమాలకు హాజరు అయ్యి మొదటి నుంచి చివరి వరకు కార్యక్రమాన్ని రికార్డు చేసి హాజరు కాలేకపోయిన శ్రోతలకు సైతం వినిపించడానికి తన వంతు కృషిని చేయడం చాలా గొప్ప విషయం. వీరు మా శాఖలోని అన్ని ఎండోమెంట్ కార్యక్రమాలకు, పుస్తక సమీక్షలకు, కవి సమ్మేళనాలకు, అవధాన కార్యక్రమాలకు మాతో పాటు ప్రయాణం చేస్తారు. నేటి విద్యార్థులకు అవసరం అయ్యే ఉద్యోగ వార్తలు, దసరా ప్రత్యేకతలు, ఉగాది విశిష్టతలు మొదలైన అనేక అంశాలను ప్రసారం చేయటంలో మా విద్యార్థులు కూడా విని ఎన్నో లాభాలను పొందుతుంటారు. వీరికి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.
1: నా పేరు డాక్టర్ టి చైతన్య. నేను ప్రాజెక్ట్ అసోసియేట్ గా టీచింగ్ ఫ్యాకల్టీగా మహిళా అధ్యయన కేంద్రంలో నేను పనిచేస్తున్నాను. ఈ ఆకాశవాణి ద్వారా మాకు పాటలంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన పాటలు లేటెస్ట్ గా వస్తూ ఉంటాయి, మధ్య రకంగా వస్తుంటాయి, అన్ని రకాలుగా చాలా మంచి పాటలు వేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు మ్యూజిక్ అనేది ఈ ఎఫ్ఎం రేడియో ద్వారా నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. పని చేసుకుంటూ పాటలు వినడము ఇది నాకు చాలా దోహదపడుతూ ఉంటుంది. మా మహిళా అధ్యయన కేంద్రం తరపున కూడా మేము చాలా టాక్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇది మాకు ఒక మాధ్యమంగా మాకు చాలా చక్కగా ఉపయోగపడింది. మేము ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ సమాజానికి జెండర్ డిస్క్రిమినేషన్ మీద కానీ, ట్రాన్స్ జెండర్స్ మీద కానీ ఏదైనా మేము ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇదొక మాధ్యమంగా మాకు చక్కగా దోహదపడింది. ఈ ఆకాశవాణి వేడుకలు 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను మా మహిళా అధ్యయన కేంద్రం తరపున.
2: నా పేరు డాక్టర్ డి యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులుగా పనిచేస్తున్నాను తెలుగు అధ్యయన శాఖలో. ఆల్ ఇండియా రేడియో జూన్ 8 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా తెలుగు అధ్యయన శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దృశ్య మాధ్యమాలు రానటువంటి సందర్భంలో ఈ శ్రవ్య మాధ్యమైనటువంటి రేడియో ప్రజలకు చాలా చేరువైందని చెప్పొచ్చు. మనం మారుమూల పల్లెటూర్లలో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చాలా క్షుణ్ణంగా, విశదంగా అనేక విషయాలను తెలియచేసేటటువంటి వాళ్ళు రేడియో కార్యక్రమం ద్వారా ఆ విషయాలు. విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు సంబంధించి అనేక విషయాలను. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు రేడియోని పట్టుకొని తీసుకెళ్లి వినేటటువంటి వాళ్ళు, కానీ ఈ రోజుల్లో మన మొబైల్లోనే ఈ సమాచారాన్ని అంతా కూడా మనము వినడానికి అందుబాటులో ఉంది. అదేవిధంగా కార్లో వెళ్తూ ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడున్నా సరే మనకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉందన్నమాట ఈ రేడియో వల్ల. దాని తర్వాత లలిత సంగీతం, ఈ లలిత సంగీత కార్యక్రమాలు కూడా చాలా బాగుంటున్నాయి. ఇంకా అసలు ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఏదైనా ఒక కార్యక్రమం అంటే ముఖ్యంగా మన తెలుగు సంస్కృతికి సంబంధించిన అటువంటి కార్యక్రమాలు ఏదైనా జరుగుతూ ఉండేటప్పుడు రేడియో ఎంత మంచి భూమికను ప్రదర్శిస్తుందంటే ఒక నాటిక అక్కడ మనం వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంటే మన కళ్ళ ముందర నాటిక వేస్తున్నారా అనేలాగా మనకి రేడియో కార్యక్రమాలు చాలా అందించాయి. దాని తర్వాత సూక్తి రత్నావళి, సుభాషిత రత్నాలు ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, తెలుగు రచయితలకు సంబంధించినటువంటి మిగతా జయంతి వర్ధంతులకు సంబంధించి పుస్తక సమీక్షలు, కవి సమ్మేళనాలు, తర్వాత ఎక్కడైనా అష్టావధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్లి అక్కడ రికార్డ్ చేయడము, దాన్ని మనకు రేడియో ద్వారా ప్రసరింపజేయడము ఇలాంటి. ఇంకొక విషయం చెప్పాలంటే మా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, మా తెలుగు అధ్యయన శాఖలో జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడికి వచ్చి రికార్డ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు, అవన్నీ అక్కడ రేడియోలో ప్రసారం చేయడము ఇలాంటివన్నీ కూడా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. సో ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలని అందిస్తూ ఇంకా ఎన్నో ఇవే కాకుండా రాబోయే కాలంలో కూడా మంచి మంచి విషయాలని మనం ఈ రేడియో ద్వారా వినాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.
3: అందరికీ నమస్కారం. నా పేరు పరమేశ్వరి. నేను పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మా ఇంట్లో ఫస్ట్ రేడియో ఆకాశవాణి, అదే దాంట్లో ఫస్ట్ మేము వినేది పాటల ప్రోగ్రామ్స్, చాలా అంటే చాలా పాటల

0: ప్రోగ్రామ్స్ వినే వాళ్ళం. తర్వాత కొన్ని కొన్ని వింటూ వచ్చాము. మాకు ఆ జనరేషన్ లో నచ్చింది ఏంటంటే పాటల ప్రోగ్రామ్సే. తర్వాత న్యూస్ అంటే ఫస్ట్ వినడం నేర్చుకునింది ఆకాశవాణిలోనే. ఎక్కడెక్కడ దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా ఆకాశవాణిలో మనకు తెలియపరుస్తున్నారు. మేము మా పిల్లలకు కూడా ఇప్పటికి ఇది వినాలి ఇది వినాలి, దాంట్లో మంచి కథల ప్రోగ్రామ్స్ కానీ పిల్లలకి యూస్ అయ్యేది కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అవి కూడా మేము వాళ్ళకి చెప్పిస్తా ఉన్నాం, వినిపిస్తా ఉన్నాం కూడా. ఇంకా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఆకాశవాణి ఇంకా ముందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
1: ప్రియమైన అందరికీ, నా పేరు స్నేహలత, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. రేడియో అనేది కేవలం మనకి ఒక పరికరం కాదు, మన జీవితాల్లో భాగమైన మధురమైన జ్ఞాపకం. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇది మనకు ఒక వినోదం, ఒక సమాచారాన్ని, ఒక స్ఫూర్తిని కలిగించే ఒక పరికరం. కాలం మారినా, టెక్నాలజీ మారినా, పెరిగినా, రేడియో అనేది మనకు ఒక ప్రత్యేకతను ఇప్పటి వరకు కూడా, మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్రత్యేకత నిలబెట్టుకుంటుంది. ఒక్కసారి మన చిన్నప్పటి జ్ఞాపకాలని ఇప్పుడు ఒకసారి నెమరు వేసుకుంటే, ఉదయం లేవగానే మనకి ఎర్లీ అవర్స్ లో 6 గంటలకు ఆ టైంలో మనకి భక్తి గీతాలతో మనకి రేడియో నిద్రను లేపేది. అదే విధంగా ఇప్పటి చూసుకుంటే మనకి న్యూస్ ఆన్ ఎయిర్ ఒక విధంగా మనకి ఎక్కడ ఏం జరుగుతుందో, ఏమూలన ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనకి న్యూస్ ఆన్ ఎయిర్ ద్వారా మనకి అన్ని విషయాలు కూడా మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మా యూనివర్సిటీకి సంబంధించి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏ ప్రోగ్రాం జరిగినప్పటికీ కూడా ఆకాశవాణి చాలా కవరేజ్ అనేది చాలా వైడ్ గా, చాలా చక్కగా వాళ్ళ యొక్క సేవలకి మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాట్లాడాలంటే ఉమెన్ కి సంబంధించి, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలకు సంబంధించింది కావచ్చు, వాళ్ళ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వంటకు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఉమెన్ ప్రోగ్రామ్స్ అనేది ఆకాశవాణి ఎంతగానో మనకి మెరుగ్గా ఉపయోగపడుతూ ఉంది. సో ఈ విధంగా మన జీవితాల్లో ఇలాంటి అమూల్యమైన పాత్ర పోషిస్తున్న మన ఆకాశవాణికి 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.
2: మీరు ఇంతవరకు మహిళా సాధికారతకై ఆకాశవాణి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణలో అందించిన విశిష్ట సేవలకు గాను 15 మందికి ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 54,000 టన్నులకు పెరిగిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి 5 దేశాలలో పర్యటించనున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్కి పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ హెచ్చరించారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వార్తల వివరాలు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. రాష్టపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్చంద సంస్థలలో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్స్, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్స్, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు 100,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారతదేశం తన దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు దాదాపు 36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు పెంచిందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026లో ప్రసంగిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. గత కొన్ని నెలలుగా అనేక దేశాలు ఇంధన కొరతను

0: ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం దేశీయ ధరలను సాపేక్షంగా స్థిరంగా ఉంచగలిగిందని అన్నారు. దేశం ముడి చమురు ఎల్ఎన్జీ కోసం 60 రోజులు, ఎల్పీజీ కోసం 45 రోజుల బఫర్ స్టాక్ను నిర్వహిస్తోందని, తద్వారా తక్షణ కొరత ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎల్పీజీ నుండి ఎల్ఎన్జీకి మారాలని ఇంధన పరిశ్రమలను ఆయన ఈ సందర్భంగా కోరారు.
1: Our LPG, the cylinder gas which you use in kitchens, about 60% used to come from the Strait of Hormuz. Now we had to make arrangements. I am

0: హలో కర్నూలు ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: మేడం నా పేరు యువ సాయి మేడం.
0: చెప్పండి, ఎక్కడి నుంచి అండి?
1: మేడం కర్నూలు జిల్లా వరకల్ నుంచి మేడం.
0: ఏ పాట వింటారు
1: మేడం? ముందు ఒక జోక్ చెప్పాలనిపిస్తుంది మేడం.
0: జోక్ చెప్పాలా?
1: మేడం
0: త్వరగా చెప్పేసేయండి, చాలా కాల్స్ వస్తున్నాయి, వెయిటింగ్లో ఉన్నారు. చెప్పండి.
1: జస్ట్ ఒక 2 సెకండ్లు చెప్పండి.
0: చెప్పేసేయండి
1: మేడం. ఒక తండ్రి కొడుకుని చెప్తున్నాడు మేడం. ఏమని? గాలి కొడతా గాలి కొడతా అని చెప్తున్నాడు మేడం.
0: ఇవి ఇట్లా తిట్లు రాకూడదు, ఏమి రాకూడదు. లేదు లేదు, ఇప్పుడు టైం కూడా లేదు. మీరు పాట చెప్పేసేయండి ఫటాఫట్, టైం లేదు. ఏ సినిమా నుంచి?
1: మేడం ఇల్లర్గం సినిమాలో నుంచి. అది అయ్యయ్యో
0: స్టార్టింగ్ ఉందా అన్నమాట. ఇందులో కూడా 6 పాటలు ఉన్నాయి. ఇల్లరికంలో పాతది కదా మీరు అడిగింది. అదే ఆ సినిమాలోనే ఉందా ఈ పాట? ఇల్లరికంలో ఉందా ఇది? లేదండి, అదే తీసాను. భలే ఛాన్స్లే అదే మీరు అడిగేది. ఓకే అండి, వచ్చేస్తుంది ఆ పాట. రైట్ అండి. నమస్తే అండి.
1: భలే ఛాన్స్లే.

0: మనకే, అది మనకే మనకే మనకే మనకే మమ్మ మనకే. హలో కర్నూలు ఎఫ్ఎం, హలో హలో కర్నూలు ఎఫ్ఎం.
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం నా పేరు నరేష్ మేడం, ముసాఫర్ నుంచి మహబూబ్నగర్లో.
0: చెప్పండి
1: మేడం. ఆయుధం మేడం సినిమా పేరు, రంగారెడ్డి జిల్లా కన్నా అనే పాట మేడం.
0: ఆయుధం
1: రాజశేఖర్ గారు
0: అందులో పాట అండి.
1: రంగారెడ్డి జిల్లా అనే పాట మేడం.
0: వచ్చేస్తుందండి
1: మేడం. నరేష్ గజా శిరీష ఓంకార్ లక్ష్మీ టోటల్ మా ముసాపడే గ్రామ ప్రజలందరి కోసం మేడం.
0: రైట్ అండి, విందాం మరి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో కన్నుల ఎఫ్ఎం, హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నందిగొడకూర్ మేడం, మల్లికార్జున్ మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం చేస్తాం మేడం.
0: వ్యవసాయం చేస్తుంటారు, చెప్పండి, ఏ పాట వింటారు
1: మేడం? రిక్షావాడు అర్ధరాత్రిలో ఎమ్మ పాట ఏంటి మేడం?
0: సినిమా పేరండి?
1: రిక్షావాడు మేడం.
0: రిక్షావాడు చూసారా సినిమా?
1: చూసినా మేడం, 95లో మేడం పన్నది.
0: ఇందులో వచ్చేసి 5 పాటలు ఉన్నాయి. స్టార్టింగ్ మీరు ఏం చెప్పారు మరి?
1: అర్ధరాత్రిలో
0: అది లేదు, ఇంకేదైనా చెప్తారా? దేవుడైనా జీవుడైనా రిక్షా ఓడురా ఆ పాట ఉంది. మది కూడా లేదు అంటే మీరు చెప్పింది, స్టార్టింగ్ మీరు చెప్పింది ఇక్కడ లేదు అది అంటున్నాను. సినిమా అదే, సినిమా పేరండి?
1: యువరత్న రాణా మేడం.
0: యువరత్నా?
1: యువరత్న రాణా బాలకృష్ణ మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: మా కళ్యాణ సీతకి కన్నులారసుడు అండి ఆ పాట మేడం.
0: యువరత్నా మీరు అడిగేది?
1: యువరత్న బాలకృష్ణ మేడం. రాణా రాణా
0: ఇందులో వచ్చేసి యువరత్నలో 2001లో వచ్చినవి ఉన్నాయండి, 6 పాటలు ఉన్నాయి. ఇందులో లేదా ఆ పాట అయితే మీరు చెప్పింది? లేదు లేదు అంటే ఇందులో జానకిరాముడు. అందులో ఏ పాట అండి? నా గొంతు శృతిలోన. వచ్చేస్తుంది ఆ పాట వింత మరి. అంటే సినిమా పేరు కరెక్ట్ చెప్పాలండి, ఇంతకు ముందు కూడా కులగోత్రాలు సినిమా పేరు, అది ఇల్లరికంలో అడుగుతున్నారు వాళ్ళు, అంటే మర్చిపోయిండొచ్చు బహుశా. రైట్ అండి, వింత మరి పాట.

0: నగుతూ పరవశించు జన్మ జన్మల నాగోతు శృతిలోను.
1: హలో కర్నూలు ఎఫ్ఎం అండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు?
2: దాటబాబు సత్యాలు శానిటైజ్ వాడుతున్నాం మేడం.
1: చెప్పండి చెప్పండి, బాగున్నారా?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా? మేడం
1: బాగున్నామండి. ఏ సినిమా నుంచి?
2: అదే ప్రేమలో పవన్ కళ్యాణ్ మేడం. దానిలో అడగక్కడ బాగుంది కదా మేడం పాట. అడగక్కడ లేదు మేడం.
1: కరెక్ట్ చెప్పాలి, అడగక్కర్లేదా?
2: అదే అదే మేడం,
1: అడగక్కర్లేదు పాట వచ్చేస్తుంది. మరి
2: మేడం
1: ఫుల్ వినిపించమంటారా? దాదాపు 4 మినిట్స్ వస్తుంది, విందాం మరి.
2: సరే సరే సరే మేడం.
1: రైట్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడేది?
1: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం భూమిదేని లక్ష్మీనారాయణ.
0: చెప్పండి సార్.
1: మేడం, మాకు ప్రేమ తరంగాలు మూవీ నుంచి పాట కావాలి మేడం.
0: అందులో పాట అండి,
1: నవ్వేందుకే ఈ జీవితం అనే పాట ఉంటుంది మేడం, ఆ పాట అనిపించండి.
0: సినిమా పేరు అదేనా, ప్రేమ తరంగాలు?
1: సినిమా పేరు ప్రేమ తరంగాలు, చిరంజీవి కృష్ణంరాజు నటించిన సినిమా.
0: స్టార్టింగ్ ఏమన్నారండి? నవ్వేందుకే.
1: నవ్వేందుకే ఈ జీవితం
0: వచ్చేస్తుందండి ఆ పాట.
1: విందాం మేడం.
0: ఆత్రేయ గీతం విందాం మరి.
1: విందాం మేడం.

0: హలో కన్నులేఖ.
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: కర్నూలు మధ్యనాటి కాటగారి ధర్మరాజు.
0: చెప్పండి సార్.
1: సుహాసిని నడిచిన స్వాతి సినిమా ఉందా?
0: స్వాతి ఏముందండి?
1: అందులో పాటలు కొంచెం చెప్తారా మేడం?
0: స్వాతిలో వచ్చేసి ఒకటే పాట ఉంది మన దగ్గర, కళ్యాణం అనే పాట ఒకటి ఉంది. హలో, ఉండాలి. మన దగ్గర వచ్చేసి ఒకటే ఉందండి స్వాతిలో, కళ్యాణం అనే పాట ఒకటి ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం.

మీరు విన్నే పాటతో ఇన్నటి హలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం ఈనాటి కార్యక్రమంలో సఖీ చిత్రం నుండి పాటలు వింటారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి చరణ్, ఎస్ జానకి, శ్రీనివాస్ సాధనా సర్గం, శంకర్ మహదేవన్, ఇంకా కల్పన స్వర్ణలత బృందం. గీతం వీటూరి, సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్. వినండి సఖీ చిత్రం నుండి పాటలు.

ఏకచిత్ర గానం శీర్షికన సఖి చిత్రం నుండి పాటలు విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి చరణ్, ఎస్ జానకి, శ్రీనివాస్, సుజాత, శంకర్ మహాదేవన్, స్వర్ణలత, హరిహరన్ బృందం. గీతం వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్. ఇంతటితో ఏకచిత్ర గానం శీర్షిక సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం సుభాష్ సూరి ఈ చిత్రం నుండి ఘంటసాల, పి సుశీల పాడిన పాట

తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జి ఆనంద్ ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వినండి. రమేష్ నాయుడు సంగీతం, చిత్రం పేరు సూర్యచంద్రులు.

కేవి మహదేవన్ సంగీత నిర్వహణలో మంచి మనసులు చిత్రం నుండి ఘంటసాల పీసుశీల పాడిన పాట విన్నారు. ఇప్పుడు విందాం ఓ ప్రకటన.

శ్రుతులు అలనాటి మధుర గీతాలు వింటున్నారు. తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి కేవి మహాదేవన్ సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేసుశిల ఆలపించిన గీతం చిత్రం మాదైవం.

కార్యక్రమంలో తర్వాత విందాం. సాహిత్యం మల్లెమాల, సంగీతం పెంచాల, గానం ఘంటసాల పిసూసిల, చిత్రం కోడెనాకు

కార్యక్రమంలో తర్వాత విందాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు, జీవన తరంగాలు చిత్రం నుండి ఘంటసాల పీసుశీల ఆలపించిన గీతం.

విన్నపాట కులగోత్రాలు చిత్రంలోంది. ఇంతటితో అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికాసేపట్లో హిందీలో వార్తలు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.